ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 MHz పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 16వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం అక్టోబర్ నెల 8వ తేదీ గురువారం. కష్టాలు వచ్చినప్పుడు కాలాన్ని తిట్టకు, నాకే ఎందుకు ఇలా అవుతుంది అని అనుకోకు. కాని ఒక్క మాట గుర్తుంచుకో, కాలం మంచి ఆటగాడినే పోటీ ఇస్తుంది. చేతగాని చెవటలకు కాదు, ఆడిచూడు గెలుపు చాలా గొప్పగా ఉంటుంది.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తల ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: మీరింతవరకు అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ సాయి భక్తి గీతాలను విన్నారు. అంజలి భక్తి సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సుభాషితం వింటారు సమర్పణ శ్రీమతి ఉర్మిళ సునంద గారు.
1: పుట్టగానే ఇతడు మంచివాడు అతడు చెడ్డవాడు అని ఎవరూ తేల్చి చెప్పరు, చెప్పలేరు కూడా. కాని ఎదుగుతూ ఉన్నా కొద్దీ ఆ మనిషిలోని సహజ గుణాలు, ప్రవర్తన అతను చెడ్డవాడా మంచివాడా అనేది నిర్ధారణకు వచ్చేలా చేస్తుంది. అలా సహజ గుణాలన్నీ మంచిగా నలుగురు మెచ్చుకునేలా 10 మంది అనుసరించేలా ఉంటే ఆ వ్యక్తి మంచి వ్యక్తిగా సమాజంలో గుర్తింపు పొందుతాడు. అలాంటి వ్యక్తిని చూసి నేర్చుకోమని అనుసరించమని తల్లిదండ్రులు తమ సంతానానికి చెబుతూ ఉంటారు. అలాంటి పిల్లలు రాముడు మంచి బాలుడిగా అందరి మన్ననలు పొందుతుంటారు. అలాంటి మంచి గుణాలున్న వ్యక్తులతో చేసే సహవాసం పూలదండలో దారానికి పరిమళం అబ్బినట్లు మంచి పేరు తెస్తుంది. ఇక సహవాస దోషం అంటే, సహవాసం అంటే కలిసి ఉండడం, అంటే స్నేహం చేయడం, కలిసి జీవించడం. దోషం అంటే చెడు లేదా తప్పు. కలిసి జీవించినప్పుడు, స్నేహం చేసినప్పుడు ఆయా వ్యక్తుల గుణదోషాలు, తప్పుడు లక్షణాలు స్నేహం చేసే వ్యక్తికి కూడా అంటుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే పెద్దలు ఓ మాట అంటారు, ఒక వ్యక్తి ఎలాంటివాడో తెలుసుకోవాలని అనుకుంటే అతడి స్నేహితుల గుణగణాలను బట్టి చెప్పవచ్చు అంటారు. ఈ సహవాస దోషానికి సంబంధించి ఒక కథ ఉంది. ఇందులో మంచి గుణం కలవారు చెడ్డవాళ్లతో స్నేహం చేస్తే మంచివారికి వచ్చే నష్టాలు కష్టాలు ఎలా ఉంటాయో 2 పక్షులతో పోల్చి కథ చెప్పడం జరిగింది. అదేమిటో చూద్దాం. ఒకనొక అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టుపై రకరకాల పక్షులు నివసిస్తూ ఉండేవి. అందులో ఒక తీతువు పిట్ట, ఒక కాకి కుటుంబం పక్కపక్కనే గూళ్లు కట్టుకుని జీవిస్తూ ఉండేవి. తీతువు పిట్ట చాలా మంచిది, పరోపకార గుణం కలది. ఎవరైనా ఏదైనా ఆపదలో ఉన్నా అవసరం ఉన్నా వెంటనే తన వంతుగా సాయం చేస్తూ ఉండేది. కాని కాకి మాత్రం అలా కాదు. ఇతరులను ఇబ్బంది పెట్టడం, కావాలని గొడవ పడటం, అమాయకులకు హాని కలిగించడం చేస్తూ ఉండేది. ఓ రోజు తీతూపిట్ట, కాకి 2 మర్రిచెట్టు కొమ్మ మీద కూర్చుని ఉన్నాయి. అది మధ్యాహ్నం కావడం వలన, ఎండ ఎక్కువగా ఉండడం వలన ఓ వేటగాడు ఆ చెట్టు నీడలో విశ్రాంతి తీసుకోవడానికి వచ్చాడు. అలా నిద్రపోతాడు. కొద్దిసేపటికి అతని ముఖం మీద

0: ఎండ వేడి తగలడం తీరుతూపిట్ట గమనిస్తుంది. అయ్యో పాపం, ఆ వేటగాడికి ఎండ తగులుతుందే అనుకుంటూ ఆ వేడి తగలకుండా రెక్కల్ని విప్పార్చి నీడ పట్టసాగింది. ఇదంతా చూస్తున్న కాకికి దుర్బుద్ధి, ఈర్ష్య కలుగుతాయి. వేటగాడు ఇంత హాయిగా నిద్రపోతాడా, ఇతన్ని ఏడిపించాలి అనుకుంటూ అతని ముఖం మీద రెట్టవేసి చప్పున అక్కడి నుంచి ఎగిరిపోయి వేరే కొమ్మచాటున దాక్కుంటుంది. ముఖం మీద తడి తగిలేసరికే మెలకువ వచ్చిన వేటగాడు తడిమి చూసుకుంటే అది పక్షి రెట్టని తెలుస్తుంది. వెంటనే తల పైకెత్తి చూస్తాడు. అక్కడ రెక్కలు విప్పి ఉన్న తీతువు పిట్ట కనిపిస్తుంది. ఓహో, ఈ పిట్టే నా మీద రెట్టవేసి ఉంటుందని భావించి తనకు నీడ పడుతుందన్న విషయం మర్చిపోయి తన పక్కనే ఉన్న బాణం తీసి తీతూ పిట్టని కొడతాడు. బాణం దెబ్బకు ఆ పిట్ట ప్రాణాలు వదులుతుంది. ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏమిటంటే, చెడ్డదైన కాకితో చేసిన స్నేహం తీతూ పిట్ట ప్రాణానికే ముప్పు తెచ్చింది. మనం ఎంత మంచివాళ్లమైనా చెడ్డవాళ్లతో స్నేహం చేస్తే చెడు పేరుతో పాటు అపాయం కూడా సంభవిస్తుందని చెప్పడానికి ఈ కథ మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. దుర్మార్గుడు కూడా చూడడానికి మంచివానిగా కనిపిస్తాడు, కాని మంచి వ్యక్తిలో ఉండే మంచి గుణాన్ని పోగొడతాడు. కాబట్టి చెడ్డవానితో స్నేహం లేదా సహవాసం ఎంత మాత్రం పనికిరావు. చెడ్డవాళ్లతో స్నేహం బొగ్గుతో చేసే సహవాసం వంటిది. బొగ్గు వేడిగా ఉన్నప్పుడేమో ముట్టుకుంటే కాలుతుంది, చల్లగా ఉన్నప్పుడేమో పట్టుకుంటే దాని మసి నల్లగా అంటుకుంటుంది. కాబట్టి చెడు సహవాసం ఎప్పుడూ ప్రమాదకరమే అని గ్రహించాలి.
1: మీరింతవరకు సుభాషితం విన్నారు. సమర్పణ శ్రీమతి ఉరిమెల్ల సునంద. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రైతు సమాచారం. ఈనాటి కార్యక్రమంలో ఆముదం పంటలో సస్యరక్షణ గురించి తెలుసుకుంటారు.

ఆమదం పంట మిట్ట ప్రాంతాలలో సాగు చేసే పంటల్లో ముఖ్యమైన వాణిజ్య పంట. సాగు విస్తీర్ణంలో, ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉంది. ఈ పంటను మన దేశంలో దాదాపు 13 రాష్ట్రాలలో సాగు చేస్తున్నారు. ఆమదం పంటను వివిధ రకాల తెగుళ్లు ఆశించి నష్టపరుస్తాయి. ముఖ్యంగా బూజు తెగులు, ఎండు తెగులు ప్రధానమైనవి. మొలకకుళ్ళు తెగులు. ఈ తెగులు సాధారణంగా పంట విత్తుకున్న 30 నుంచి 40 రోజుల్లోపు పంటను ఆశించి మొలకలు చనిపోయేలా చేస్తుంది. ఈ తెగులు ముఖ్యంగా విత్తనం నాటిన తర్వాత నేలల్లో అధిక తేమ, అధిక వర్షపాతం, మురుగునీటి పారుదల సౌకర్యం లేనప్పుడు ఎక్కువగా ఆశిస్తుంది. ఈ తెగులు సోకిన బీజ దళాలపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడి మొలక కుళ్లిపోతుంది. ముదురు ఆకులపై మచ్చలు పెద్దవిగా ఉంటాయి. క్రమేణా మొలక చనిపోవడం జరుగుతుంది. ఈ తెగులు నివారణకు విత్తనాన్ని విత్తే ముందు కిలో విత్తనానికి 3 గ్రాముల తైరం కలిపి విత్తన శుద్ధి చేయాలి. తెగులు సోకిన వెంటనే మొలక చుట్టు మొదల్లో తడిచే విధంగా 1 గ్రాం కార్బనిజం లేదా 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా 2.5 గ్రాముల మెటలాక్సికల్ లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. బూజు తెగులు ప్రధానంగా వానాకాలం ఆముదంలో ఎక్కువగా ఆశిస్తుంది. తుఫాను వంటి ఎడతెరపు లేకుండా వర్షాలు కురిసినప్పుడు ఈ తెగులు ఆశించటానికి అనుకూలంగా ఉంటుంది. వాతావరణంలో తేమ 90%, రాత్రి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల సెంటీగ్రేడ్ లేదా తక్కువగా ఉన్నప్పుడు ఈ తెగులు ఆశించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తెగులు సోకిన కాయలపైన ముందుగా గోధుమ రంగు మచ్చలు ఏర్పడి తర్వాత బూడిద వంటి శిలీంధ్రం ఏర్పడుతుంది. తర్వాత శిలీంధ్రం కాయ లోపలికి వ్యాపించి కాయలు మెత్తబడి కుళ్లిపోయి రాలిపోవడం జరుగుతుంది. గోధుమ రంగు మచ్చలు క్రమేణా గెల నుండి కాండం మీదకు కూడా వ్యాపించి ఆ భాగం మొత్తం మెత్తబడి విరిగిపోవటం వల్ల పంట నష్టం జరుగుతుంది. నివారణ కోసం వరుసల మధ్య 90 సెంటీమీటర్లు లేదా 120 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 60 సెంటీమీటర్ల దూరం పాటించాలి. దీని ద్వారా గాలి వెలుతురు సరిగ్గా ప్రసరించడం ద్వారా తెగులు వ్యాపించడం కొంతవరకు తగ్గించవచ్చు. తుఫాను వంటి సూచన వెలువడిన వెంటనే 1 లీటర్ నీటికి 1 మిల్లీలీటర్ ప్రోపికోనజోల్ కలిపి ఒకసారి గెలలు తడిచే విధంగా పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా వర్షాలు వెలిసిన తర్వాత మరొకసారి పిచికారీ చేసినట్లయితే ఈ తెగులు యొక్క

0: వ్యాప్తిని, దానివల్ల కలిగే నష్టాన్ని అరికట్టవచ్చు. అదేవిధంగా వర్షాలు తగ్గిన తర్వాత ఎకరానికి 20 కిలోల యూరియా, 10 కిలోల పొటాష్ వేయడం ద్వారా కొత్త గిలులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని ద్వారా తెగులు వల్ల వచ్చే నష్టాన్ని తగ్గించవచ్చు. ఎండు తెగులు పంట వేసిన 20 రోజుల నుండి చివరి దశ వరకు పంటను ఆశిస్తుంది. తెగులు సాధారణంగా నేల ద్వారా వ్యాప్తి చెందుతుంది. తెగులు సోకిన ఆకులు పసుపు రంగుకు మారి గిడసవారిపోతాయి. తర్వాత క్రమేణా మొక్క ఎండిపోవడం జరుగుతుంది. నివారణ కోసం విత్తనాన్ని నాటే ముందు కిలో విత్తనానికి 2 గ్రాముల కార్బనిజం లేదా 10 గ్రాముల ట్రైకోడెర్మావిరిడి అనే జీవ శిలీంద్ర నాశనని కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. తెగులను తట్టుకునే హైబ్రిడ్ రకాలు లేదా సూటి రకాలను వాడటం మంచిది. అదేవిధంగా పంటను ఒకే నీళ్లలో సాగు చేసినప్పుడు ఈ తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. నివారణ కోసం 2 కిలోల ట్రైకోడెర్మా పొడిని 100 కిలోల పశువుల ఎరువుతో కలిపి 15 రోజులు మాగబెట్టి ఆఖరి దుక్కిలో చల్లుకోవాలి. తెగులు సోకిన మొక్కల మొదలు తడిచే విధంగా 1 గ్రాం కార్బనిజం లేదా 2 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే ఆముదం పంటను వివిధ రకాల పురుగులు ఆశించి నష్టపరుస్తాయి. అందులో ముఖ్యంగా నామాల పురుగు. ఈ పురుగు ఆగస్టు నుండి అక్టోబర్ మాసం వరకు ఎక్కువగా పంటను ఆశిస్తుంది. మొక్కల అడుగు భాగాన చేరి పత్రహరితాన్ని గోకి తినటం వలన ఆకులు మొత్తం ఈనెలుగా మిగిలిపోతాయి. లార్వాలు భూమిలో లేదా ఆకుల ముడతల్లో కోశస్థ దశలుగా మారిపోతాయి. నివారణకు ఆగస్టు నుండి అక్టోబర్ మాసంలో ట్రైకోగ్రామా పరాన్న జీవులను ఎకరానికి 50,000 చొప్పున వదిలి పురుగును నియంత్రించవచ్చు.
1: మీరింతవరకు రైతు సమాచారం కార్యక్రమంలో ఆముదం పంటలో సస్యరక్షణ గురించి తెలుసుకున్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఈరోజు ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలను తెలుసుకుందాం. ముందుగా ఈ ఉదయం 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో వార్తల ప్రసారం. ఈ కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 డాక్టర్ సలహాలు కార్యక్రమంలో చలికాలంలో వచ్చే సైనసైటిస్ సమస్యలు, చికిత్సలు, జాగ్రత్తల గురించి ఈఎన్టీ డాక్టర్ ఎన్ పూర్ణచంద్రరావు గారితో పరిచయం, పరిచయకర్త శ్రీమతి కె నాగలక్ష్మి. 7:30 సంపూర్ణ విప్లవ ప్రదాత జయప్రకాష్ నారాయణ్ గురించి కార్యక్రమం. 7:45 తీసీమలు గిరిజనుల కార్యక్రమం. తెలుగు రాష్ట్రాల్లో గిరిజన తెగల ఆచార వ్యవహారాల గురించి కొన్ని వివరాలు, ఇంకా గిరిజన పాటలు వింటారు.

8 గంటలకు సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం తెలుసుకుంటారు, 8:30 శుభాకాంక్షలు శ్రోతలు గ్రీటింగ్స్ చెప్పే కార్యక్రమం, అనంతరం మీ మాటతో ఓ పాట ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాం ప్రసారమవుతుంది. శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 29503 8, మరొక నెంబర్ 29503 9, ఎస్టీడీ కోడ్ 08744. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరారావు. 9:30 ఏకచిత్ర గానం, అనంతరం చిత్రగీతాలు. ఇక మధ్యాహ్నం 12:10 శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో లాల్గుడి జి జయరామన్ గారి వయలిన్ వాదనం వింటారు. 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. మధ్యాహ్నం 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహార్ సమాచార్, 2:30 కిన్నెలహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం, సాయంత్రం 4:00 నాగనచ్చిన పాట శ్రోతల మదిలోని మధురమైన పాటల పూదోట కార్యక్రమం ప్రసారమవుతుంది, అనంతరం చిత్రగీతాలు. ప్రసార వివరాలు తెలుసుకుంటారు. 6:35 జానపద గేయాలు, 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం,

ఖరీఫ్ పంట కోత తర్వాత సంస్థ మరియు కంపోస్ట్ వాడకం గురించి పాలెం పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కె చరణ్ తేజ్ గారితో ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 8 గంటలకు కిన్నెలహరి, 8:45 సమాచార సంధ్య, 9 గంటలకు న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్, 9:30 అఖిల భారత ప్రాంతీయ జానపద లలిత సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రాత్రి 10 గంటలకు మధురిమ ఆపాత మధుర గీతాలను వింటారు. ఇవి ఈ పూట మేం ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తల ప్రసారం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తల ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు: ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఈ రోజు సమావేశమవుతారు. ఉన్నత విద్యా విధానం 2026 విద్యా చట్ట సవరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. క్షయ నిర్మూలనకు ప్రభుత్వం సమాజం సమిష్టిగా కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో నిన్న రాత్రి సమావేశమయ్యారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్ట్, జిల్లాల వారి కార్యాచరణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో కేంద్ర రాష్టాల వాటాలపైనా చర్చించారు. కాగా ఈ రోజు పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చంద్రబాబు నాయుడు సమావేశమవుతారు. ఈ సందర్భంగా విశాఖ మెట్రో, బీచ్ కారిడార్ ప్రాజెక్టులకు ఆమోదంతో పాటు నదుల అనుసంధానం, కరువు నివారణకు కేంద్ర సహాయం కోరనున్నారు. అనంతరం పలువురు కేంద్ర మంత్రులతోనూ ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. రాష్టంలో విదేశీ ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యాసంస్థల ఏర్పాటు కోసం రూపొందించిన ఉన్నత విద్యా విధానం 2026 విద్యా చట్ట సవరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి కొలసు పారదసారథి పాత్రికేయులకు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని అభినందిస్తూ రాష్ట మంత్రివర్గం ఏకగ్రీవ తీర్మానం చేసిందని తెలిపారు. తల్లికి వందనం పథకానికి 10,208 కోట్ల రూపాయల కేటాయింపుతో పాటు వసతి గృహాలు, గురుకులాల డైట్ ఛార్జీలను 10% పెంపు వంటి నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి వివరిస్తూ,
1: ప్రైవేటు పాఠశాలల ఏర్పాటు లేదా రిజిస్ట్రేషన్ అనుమతించే ముందు ఆ ప్రాంతంలో ముందుగా సర్వే చేయాలి, నోటిఫికేషన్ ఇవ్వాలి, అక్కడ బడి అవసరం ఉందని నిరూపించాలనే నిబంధనలను ఈ సవరణ ద్వారా తొలగిస్తారు. రాష్టంలో అంతర్జాతీయ స్థాయి ఉన్నత విద్యా సంస్థలు, నాణ్యమైన ప్రైవేటు విశ్వవిద్యాలయాలను ఆకర్షించేందుకు విద్యారంగంలో అంతర్జాతీయ భాగస్వామ్యాలు ఉన్నత విద్యారంగాన్ని మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మన పిల్లలకి వెంటనే ఉద్యోగావకాశాలు లభించే విధంగా కరికులం, సిలబస్ కూడా మార్పులు చేయమని చెప్పేసి కూడా
0: క్షయ నిర్మూలనకు ప్రభుత్వం సమాజం సమిష్టిగా కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. విజయవాడలోని లోక్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో 77వ టీబీ సీల్ విక్రయ కార్యక్రమాన్ని గవర్నర్ నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్షయ నియంత్రణలో గణనీయమైన పురోగతి సాధించినప్పటికీ ఈ వ్యాధి ఇప్పటికీ ప్రాణాంతకంగానే ఉందని పేర్కొన్నారు. 2030 నాటికి క్షయవ్యాధి నిర్మూలన లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన టీబీ ముక్త్ భారత్ అభియాన్ను ప్రభుత్వం, ప్రజలు సమిష్టిగా కృషి చేసి విజయవంతం చేయాలని గవర్నర్ కోరారు.

0: కృత్రిమ మేధతో ప్రయోజనాలు ఉన్నప్పటికీ భవిష్యత్తులో దానివల్ల తలెత్తే సమస్యల నివారణకు ఐటీ నిపుణులు కృషి చేయాలని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచించారు. హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 27వ స్నాతకోత్సవంలో ఆయన నిన్న ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మనిషి అందించిన డేటా ఆధారంగానే కృత్రిమ మేధ అభివృద్ది చెందుతోందని అన్నారు. మారుమూల ప్రాంతాలు ఆదివాసీలకు దూర విద్యను అందించడంలో అంబేద్కర్ విశ్వవిద్యాలయం చేస్తున్న కృషిని గవర్నర్ ప్రశంసించారు. విద్యుత్ ఉద్యోగుల కుటుంబాల సంక్షేమం కోసం అర్హులైన వారికి 4 నెలల్లోనే కారుణ్య నియామక ఉత్తర్వులు ఇస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఏపీ జెన్కో సంస్థలో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు చెందిన 27 మందికి అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రి నిన్న నియామక పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ
1: ప్రాణాలు సైతం లెక్క పెట్టకుండా విధులు నిర్వహిస్తా వాళ్ళ కుటుంబ సభ్యులు కోల్పోతే వాళ్ళ కుటుంబం అన్ని రోడ్డు కనపడకూడదు, వాళ్ళు కూడా అన్నదానంగా ఉండాలి ఈ డిపార్ట్మెంట్ అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు అన్ని కూడా చేస్తున్నాం. 27 మంది ఇంజనీర్లుగా కానీ లేకపోతే జూనియర్ ఇంజనీర్లుగా కానీ జూనియర్ ప్లాంట్ అటెండర్లుగా కానీ ఆఫీస్ అపార్ట్మెంట్ కానీ ఏ ఎడ్యుకేషన్ చదువుకొని ఉంటే వాళ్ళు చదువుకున్న చదువుకు తగ్గట్టుగా ఈ ఉద్యోగ నియమ పత్రాలు ఇస్తారు.

0: ప్రజాసేవతో దేశ సేవలో భాగంగా గవర్నమెంట్ ఈ మార్కెట్ జీఈఎం పై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
1: ఆంధ్రప్రదేశ్ ను పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. స్పెయిన్లోని సివెల్లేలో జరుగుతున్న టూరిజం ఇన్నోవేషన్ సమ్మిట్ 2026లో పాల్గొన్న మంత్రి ఎక్స్ప్లర్జర్ సంస్థ రూపొందించిన నివు ఏఏను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్టంలోని 100కు పైగా పర్యాటక ప్రాంతాల్లో కృత్రిమ మేధ ఏఏ స్మార్ట్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. క్యూఆర్ కోడ్ ద్వారా 130కి పైగా భాషల్లో పర్యాటక ప్రాంతాల సమాచారం తెలుసుకునే అవకాశం కల్పిస్తామన్నారు. గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ అందించి స్థిరమైన ఉపాధి కల్పించడమే దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన 2.0 లక్ష్యమని కేంద్ర రాష్ట అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సీడాప్ ఆధ్వర్యంలో కౌశల్య యోజనపై దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ కార్యశాల నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన అధికారులు శిక్షణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. నైపుణ్య శిక్షణ, మూల్యాంకనం, అభ్యర్థుల ఎంపిక, ఉపాధి కల్పన, అనంతర పర్యవేక్షణ వంటి అంశాలపై కార్యశాలలో చర్చించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనా ప్రస్థానానికి 25 ఏళ్లు పూర్తయిన సందర్బంగా ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప సభలో పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి నిన్న పాల్గొన్నారు. సుమారు 2000 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో పురంధేశ్వరి మాట్లాడుతూ,
2: మోదీ గారు ఇచ్చినటువంటి సందేశం విన్న తర్వాత యువత కోసం వారిని దేశ భవిష్యత్తుగా భావిస్తూ వారిని సుదృఢం చేయాలి అనేటువంటి లక్ష్యంతో వారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఇవన్నీ కూడా వారు సైతం వేదిక నెక్కి మా అందరికీ తెలియజేసినటువంటి విషయం. భావి తరాల వారు డ్రగ్స్ కి దూరంగా, మద్యపానానికి దూరంగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో అది సక్రమంగా వినియోగించుకుంటూ భావి భారత పునాదులు వారు కావాలని చెప్పి అభ్యర్థిస్తారు.
1: యువతలోని నైపుణ్యం, ప్రతిభ ప్రపంచస్థాయి పోటీతత్వమే తెలంగాణకు అతిపెద్ద వనరులని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ 30వ వార్షికోత్సవ వేడుకల్లో మంత్రి నిన్న పాల్గొని ప్రసంగించారు. యువత ప్రతిభ కారణంగానే హైదరాబాద్ సాంకేతికత, ఆవిష్కరణలు, ఆర్థిక సేవలు గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు ప్రముఖ గమ్యస్థానంగా ఎదుగుతోందని తెలిపారు. ప్రపంచ సంస్థలు కేవలం తమ కార్యకలాపాలను నిర్వహించే ప్రదేశంగా కాకుండా కొత్త ఆవిష్కరణలు, భవిష్యత్ సాంకేతికతల అభివృద్దికి తెలంగాణను కేంద్రంగా ఎంచుకునేలా రాష్ట ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రజావ్యాజ్య విధానం, ఏపీ స్టేట్ పబ్లిక్ లిటిగేషన్ పాలసీ విధి విధానాల ఖరారుపై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిన్న సమావేశమయ్యింది. మంత్రులు

ఎల్ఎండి ఫరూక్, నాదెండ్ల మనోహర్, వంగలపూడి అనిత, అనగత్య ప్రసాద్, వై సత్యకుమార్ యాదవ్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఇతర రాష్టాల్లో అమలవుతున్న విధానాలపై న్యాయశాఖ అధికారులు మంత్రివర్గ ఉపసంఘానికి వివరించారు. ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ నైరుతి దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని

ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఈ రోజు సమావేశమవుతారు. ఉన్నత విద్యా విధానం 2026 విద్యా చట్ట సవరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. క్షయ నిర్మూలనకు ప్రభుత్వం సమాజం సమిష్టిగా కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. యువతలోని నైపుణ్యం ప్రతిభే తెలంగాణకు అతిపెద్ద వనరులని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: प्रधानमन्त्रिणः नरेन्द्र मोदिनः 25 वर्षीयं सेवा संकल्पं सम्मानयितुम् एकः अवसरः अस्ति। भारतर्तु विज्ञान विभागेन अद्य केरल माहे तमिलनाडु पुडुचेरी कराईकल उत्तराखण्ड पश्चिम बंगाल सिक्किम चेत्येतेषां स्थलानां केषुचित् क्षेत्रेषु प्रबल वृष्टेः पूर्वानुमानं कृतमस्ति इति वार्ताः।
1: ఆకాశవాణి యాదాద్రి భువనగిరి జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదిక అందిస్తారు శ్రీ బి రమేష్. యాదాద్రి భువనగిరి జిల్లాలో నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. ప్రైవేట్ ప్రభుత్వ సంస్థల భాగస్వామ్యంతో ఏఐ, మెషిన్ లెర్నింగ్, పైథాన్, జావాస్క్రిప్ట్ తదితర కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నామని తెలియజేశారు. గట్కేసర్ కాజీపేట మధ్య 110 కిలోమీటర్ల మేర 4 రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2,419 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టును 2029-30 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మీదుగా వెళ్లే ఈ మార్గంలో యాదగిరిగుట్ట భక్తులకు, ఉద్యోగులు, విద్యార్థులకు మరింత సౌకర్యం కలుగుతుంది. జిల్లాలో 867 మంది ఇందిరం మహిళల లబ్దిదారుల ఖాతాల్లో 9,40,00,000 రూపాయలను ప్రభుత్వం జమ చేసింది. జిల్లాలో మంజూరైన 9,861 ఇళ్లలో 5,200 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. రైస్ మిల్లర్ల సమస్యలను పరిష్కరించి పరిశ్రమను ఆదుకోవాలని మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. పెండింగ్ సీఎంఆర్ పూర్తయ్యే వరకు కొత్త ధాన్యం కేటాయించవద్దని, మిల్లింగ్ ఛార్జీలను క్వింటాకు 150 రూపాయలకు పెంచాలని కోరుతూ అధికారులకు వినతి పత్రం అందజేశారు. యాదాద్రి జిల్లాలో వానాకాలం సీజన్లో 3,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇన్ఛార్జ్ కలెక్టర్ భాస్కర్ రావు తెలిపారు. ఇందుకోసం 325 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ లో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శాస్త్ర మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించి అమరవీరులకు నివాళులర్పించారు. కలెక్టరేట్ ఉద్యోగుల సమయపాలనపై యాదాద్రి భువనగిరి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ భాస్కర్ రావు ప్రత్యేక దృష్టి సారించారు. విధులకు ఉద్యోగులు ఆలస్యంగా రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయపాలన పాటించని వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో కొత్త చేయూత పెన్షన్ల కోసం 18,308 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో వితంతు పెన్షన్లకు 8,478 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులపై మండల స్థాయి ప్రత్యేక బృందాలు క్షేత్రస్థాయిలో విచారణ చేస్తున్నాయి. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే కేసులు, అరెస్టులతో బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ ప్రభుత్వం భయపెట్టే ప్రయత్నం చేస్తుందని బీఆర్ఎస్ నేత తన్నీరు హరీష్ రావు ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మూటకొండూరులో హరీష్ రావు సమక్షంలో 150 మంది కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ లో చేరారు. జిల్లాలోని బస్వాపూర్ ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు న్యాయం చేస్తామని రాష్ట ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య హామీ ఇచ్చారు. నష్టపరిహారం, పునరావాసంలో జాప్యం, ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత లోపాలపై ఫిర్యాదులతో ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పోచంపల్లి సంప్రదాయ చేనేత వస్త్రాలు ఎంతో బాగున్నాయని తమిళనాడు చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ టీఎస్ వెంకటేష్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో చేనేత సహకార సంఘం టూరిజం పార్కును సందర్శించి మగ్గాలు, వస్త్రాలను ఆయన పరిశీలించారు. పోచంపల్లి ఇకతో పాటు నారాయణపేట, గద్వాల, సిద్దిపేట, గొల్లబామ చీరలకు ప్రత్యేక గుర్తింపు ఉందని అన్నారు. మహిళా సంఘాలను బలోపేతం చేసి మహిళలను ఆర్థికంగా అభివృద్ది చేస్తామని ప్రభుత్వ బీర్ల ఐలయ్య అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాలలో మహిళా రైతుల ఉత్పత్తిదారుల కంపెనీని ప్రారంభించి 92 మహిళా సంఘాలకు 8.28 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాల చెక్లను పంపిణీ చేశారు. జిల్లాలోని సంస్థ నారాయణపురంలో కోమటి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 17వ విడత ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు. శిబిరంలో 976 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా 183 మంది ఆపరేషన్లకు ఎంపికయ్యారు. జిల్లాలోని 92 భవనాల పరిస్థితిపై జిల్లా వ్యవసాయ అధికారుల నుంచి నివేదికలు కోరింది. సోలార్ ఏర్పాట్ల బాధ్యతను హాకాకు అప్పగించింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక్కో రోజే 62.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మోత్కూరు, అడ్డగూడూరు, రామన్నపేట, ఆత్మకూర్, గుండాల మండలాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో పత్తి, కంది వంటి మెట్ట పంటలకు ఊరట లభించింది. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు వ్యవసాయ క్షేత్రం ముట్టడికి కాంగ్రెస్ శ్రేణులు తరలివెళ్లడంతో ఉద్రిక్తత నెలకొంది. యాదాద్రి భువనగిరి జిల్లా తురకపల్లిలో ప్రభుత్వ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, వేముల వీరేశం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఎర్రవెల్లి వైపు వెళ్తుండగా మార్గ మధ్యంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులు పరస్పరం రాళ్లదాడికి దిగడంతో పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రానికి ఉమ్మడి నల్గొండ జిల్లాకు ప్రయోజనం లేదని సూర్యాపేట ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత నేత జగదీష్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో నిర్వహించిన బీఆర్ఎస్ యువజన విద్యార్థుల ర్యాలీలో ఆయన మాట్లాడారు. జిల్లాలో జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా 79 మందిని విద్యాశాఖ

0: ఎంపిక చేసింది. వీరిలో 44 మంది స్కూల్ అసిస్టెంట్లు, 27 మంది ఎస్జీటీలు, కేజీబీయులకు చెందిన 8 మంది ఉన్నారు.
1: యాదాద్రి భువనగిరి జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని యశో భూమిలో భారత్ మొబైల్ కాంగ్రెస్ పదవ సంచికను ప్రారంభిస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమాపేశం ఈరోజు న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో జరుగుతుంది. భారత వైమానిక దళం ఈరోజు 94వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటోంది. చైనా స్మాష్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ లో భారత జంట రొమేనియాపై విజయం సాధించి డబ్ల్యూటీటీ గ్రాండ్ స్మాష్ సెమీఫైనల్స్ కు చేరుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని యశో భూమిలో భారత మొబైల్ కాంగ్రెస్ పదవ సంచికను ప్రారంభిస్తారు. ఇది టెలికమ్యూనికేషన్స్, డిజిటల్ అనుసంధానత, సాంకేతిక ఆవిష్కరణల్లో భారత్ సాధించిన విశేష ప్రగతిని ప్రదర్శించడంతో పాటు సహకారం, పెట్టుబడులు, జ్ఞాన మార్పిడికి గ్లోబల్ వేదికను అందిస్తుంది. హద్దులు లేని విస్తరణ అనేది ఐఎంసీ 2026 ఇతివృత్తం. ఇది డిజిటల్ ఆవిష్కరణలు, తదుపరి తరం అనుసంధానత, సాంకేతికత ఆధారిత వృద్దిలో భారత్ అభివృద్ది చెందుతున్న సామర్థ్యాలను ప్రతిబింబిస్తుంది. నిన్న ప్రారంభమైన ఈ 4 రోజుల కార్యక్రమాన్ని టెలికమ్యూనికేషన్ల శాఖ, సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమం ఆవిష్కరణలు, తదుపరి తరం డిజిటల్ మౌలిక సదుపాయాలు, సాంకేతికత ఆధారిత ఆర్థిక వృద్ది, సమాజంలో అందరికీ డిజిటల్ ప్రాప్యత, సురక్షితమైన డిజిటల్ పర్యావరణ వ్యవస్థల అభివృద్దిపై దృష్టి సారిస్తుంది. ఐఎంసీ 2026 గ్లోబల్ టెక్నాలజీ నాయకులు, విధానకర్తలు, పరిశ్రమ నిపుణులు, స్టార్టప్లు, పెట్టుబడిదారులు, ఆవిష్కర్తలను ఒకే వేదికపైకి తెచ్చింది. 2026 ఎడిషన్లో 5G, 6G, తదుపరి తరం ఏఐ నెట్వర్కులు, సెమీకండక్టర్లు, సైబర్ సెక్యూరిటీ, క్వాంటం కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ తయారీతో సహా 9 ప్రధాన రంగాలు ఉంటాయి. అలాగే స్మార్ట్ మొబిలిటీ, స్టేడియం అనుభవాలు, పారిశ్రామిక రోబోటిక్స్, రవాణా సాంకేతికత అనే 4 కొత్త రంగాలకు కూడా తమ దృష్టి విస్తరిస్తుంది. ఈ కార్యక్రమానికి 100కు పైగా దేశాల నుండి 150,000 మందికి పైగా ప్రతినిధులు, 500 మంది భాగస్వాములు, 600 స్టార్టప్లు, 900 మంది ఆలోచనాపరులు హాజరవుతారు. 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఈరోజు న్యూఢిల్లీలోని భారత మండపంలో జరుగుతుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో జీఎస్టీ వివాదాలను పరిష్కరించడానికి, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ప్రక్రియను సులభతరం చేయడానికి, పన్ను నిబంధనల భారాన్ని తగ్గించడానికి ప్రతిపాదించిన 5 సూత్రాల సంస్కరణల ప్రణాళికలపై చర్చిస్తారు. ఈ సంస్కరణలు చిన్న వ్యాపారాలకు పరిపాలనాపరమైన అడ్డంకులు తొలగించి ప్రక్రియలను సులభతరం చేయడానికి ఉద్దేశించబడ్డాయి. ఈ 5 సూత్రాల ప్రతిపాదనలో ప్రక్రియల సంస్కరణలు, నిర్మాణ సంస్కరణలు, వ్యాపారం చేయడం సులభతరం చేయడం, సేవల ఎగుమతులు, ఈ కామర్స్ అంశాలు ఉన్నాయి. కొనుగోలుదారులు, విక్రేతల మధ్య ఆటోమేటిక్ ఇన్వాయిస్ మ్యాచింగ్, ఐటీసీ క్లెయిమ్ ప్రక్రియల్లో కాగితం పనిని తగ్గించడం, చిన్న పన్ను చెల్లింపుదారులు రిటర్న్స్ దాఖలు చేసే సంఖ్యను తగ్గించడం, చిన్న వ్యాపారాలకు బహుళ రాష్ట రిజిస్ట్రేషన్ల అవసరాన్ని తొలగించడం వంటి కీలక మార్పులు ఇందులో ప్రతిపాదించారు. గత ఏడాది సెప్టెంబర్లో జరిగిన 56వ సమావేశంలో సామాన్యులు, రైతులు, ఆరోగ్య రంగం, కార్మిక ఆధారిత పరిశ్రమలకు ఉపశమనం కలిగించేలా పన్ను రేట్ల హేతుబద్దీకరణకు కౌన్సిల్ ఆమోదం తెలియజేసిన సంగతి తెలిసిందే. గ్లోబల్ మార్కెట్లను దెబ్బతీసే నాన్ మార్కెట్ విధానాలను నియంత్రించడానికి, అదనపు ఉత్పత్తి సామర్థ్యాన్ని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని పిలుపునిస్తూ అమెరికా 13 ఇతర దేశాలతో కలిసి

భారత్ సంయుక్త మంత్రివర్గ ప్రకటనపై సంతకం చేసింది. 2026 సెప్టెంబర్ 30 అక్టోబర్ 1 తేదీల్లో విస్కాన్సిన్ లో మిల్వాకీలో జరిగిన G20 వాణిజ్య మంత్రుల చర్చల అనంతరం యుఎస్టీఆర్ ఈ ప్రకటన విడుదల చేసింది. సంతకం చేసిన 15 దేశాల ప్రతినిధులు మాట్లాడుతూ మార్కెట్లను దెబ్బతీసే విధానాలను అంతం చేయడం ద్వారా మాత్రమే స్వదేశీ పరిశ్రమలు, కార్మికులు, ఆర్థిక వ్యవస్థలను రక్షించుకోగలమని అన్నారు. దీనికి సమాచార మార్పిడి, సమన్వయ చర్యలు చాలా అవసరమని ఉద్ఘాటించారు. సంతకం చేసిన దేశాల్లో అర్జెంటీనా, ఆస్టేలియా, కెనడా, యూరోపియన్ యూనియన్, ఫ్రాన్స్, జర్మనీ, భారత్, ఇటలీ, జపాన్, దక్షిణ కొరియా, మెక్సికో, ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారత వైమానిక దళం ఈరోజు 94వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ ఏడాది వేడుకల ఇతివృత్తం భారత వైమానిక దళం అమోఘం, అజేయం, ఖచ్చితం. వైమానిక దళ దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి ద్వారా సందేశమిచ్చిన ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్, వైమానిక దళం ఎల్లప్పుడూ అప్రమత్తతతో దేశాన్ని రక్షించడానికి సిద్దంగా ఉంటుందని తెలిపారు. గత ఏడాది చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సమగ్ర వైమానిక దాడుల శక్తిని, దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడే సామర్థ్యాన్ని నిరూపించిందన్నారు. ఎక్సర్సైజ్ వాయుశక్తి, ద్రోణధాన్, ప్రస్తుతం జరుగుతున్న తరంగ్ శక్తి వంటి బహుళపక్ష విన్యాసాల ద్వారా ఐఏఎఫ్ తన పోరాట పటిమను నిరంతరం పరీక్షించుకుంటోందని చెప్పారు. యుద్ద సంసిద్దతతో పాటు విపత్తులు, సంక్షోభ సమయాల్లో సమాజానికి సేవలందించడంలో వైమానిక దళం ఎల్లప్పుడూ ముందుంటుందని వైమానిక దళాధిపతి గుర్తు చేశారు. కేంద్రం, రాష్టాల మధ్య సహకార సమాఖ్య తత్వాన్ని పెంపొందించడానికి ప్రధాని మోదీ ఆలోచనల మేరకు రూపొందించిన 2వ విభాగపు సదస్సు రేపు న్యూఢిల్లీలో జరుగుతుంది. ఈ 2 రోజుల సదస్సు 4 ప్రధాన అంశాలపై దృష్టి సారిస్తుంది. అంగన్వాడీ కేంద్రాల ఆధునీకరణ ద్వారా పోషకాహారం, ప్రాథమిక విద్యను అందించడం, చిన్నపిల్లల సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేయడం, చట్టపరమైన సంస్థాగత చట్రాల ద్వారా మహిళల భద్రతను నిర్ధారించడం, సంక్షేమ పథకాల ద్వారా మహిళా సాధికారతను పెంచడం ఉన్నాయి. ఈ సదస్సులో వివిధ రాష్ట్రాలు తమ అనుభవాలు, ఉత్తమ విధానాలు పంచుకుని నివేదికలు సమర్పిస్తాయి. ముగింపు సమావేశంలో ఈ కార్యాచరణ ప్రణాళికను ప్రధాని మోదీకి సమర్పిస్తాయి. దేశంలో ఖరీఫ్ ఉల్లి సాగు విస్తీర్ణం పెరగడం, సానుకూల పంట పరిస్థితులు, కొత్త పంట దిగుబడులు మార్కెట్లకు రావడం వల్ల ఉల్లి లభ్యత గణనీయంగా మెరుగుపడిందని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దీనివల్ల ప్రధాన వినియోగ మార్కెట్లలో ఉల్లి ధరలు తగ్గుముఖం పట్టాయి. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ వంటి ప్రధాన ఉత్పత్తి రాష్ట్రాల నుండి కొత్త ఉల్లి దిగుబడులు ప్రారంభమయ్యాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మహారాష్ట వ్యాప్తంగా ప్రధాన మండీల్లో ఉల్లి సగటు ధర క్వింటాలుకు 4,030 రూపాయల నుండి 3,475కి, అంటే దాదాపు 13% తగ్గింది. వినియోగదారులకు తక్కువ ధరకే అందించడానికి ప్రభుత్వం రైలు రవాణా కాందా ఎక్స్ప్రెస్ ట్రక్కుల ద్వారా 2,00,000 క్వింటాళ్లకు పైగా ఉల్లిని 123 నగరాలకు సరఫరా చేసింది. చైనా స్మాష్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంటులో భారత ఆటగాళ్లు మానుష్ దియా చితాలే చరిత్ర సృష్టించారు. క్వార్టర్ ఫైనల్లో రుమేనియాకు చెందిన ఎడ్వర్డ్ ఐఎన్ఎస్కు బెర్నాడెట్ జోడీపై 11-9, 13-11, 11-3 తేడాతో విజయం సాధించి డబ్ల్యూటీటీ గ్రాండ్ స్మాష్ సెమీఫైనల్స్ కు చేరిన మొదటి భారత మిశ్రమ డబుల్స్ జోడీగా నిలిచారు. అయితే పురుషుల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 32లో మానవ్ ఠక్కర్ 0-3 తేడాతో ఫ్రాన్స్ కు చెందిన అలెక్సిస్ లెబ్రూన్ చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించారు. మహిళల డబుల్స్ రౌండ్ ఆఫ్ 16లో దియా చితాలే, యశస్విని ఘోర్పడే జంట చైనా జోడీ చేతిలో 2-3 తేడాతో ఓటమి పాలయ్యారు.
వార్తలు ముగించాం.

0: ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని యశోభూమిలో భారత్ మొబైల్ కాంగ్రెస్ 10వ సంచికను ప్రారంభిస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమాపేశం ఈరోజు న్యూఢిల్లీలోని భారత మండపంలో జరుగుతుంది. భారత వైమానిక దళం ఈరోజు 94వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటోంది. చైనా స్మాష్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ లో భారత జంట రొమేనియాపై విజయం సాధించి డబ్ల్యూటీటీ గ్రాండ్ స్మాష్ సెమీఫైనల్స్ కు చేరుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. చలికాలంలో వచ్చే సైనసైటిస్ సమస్యలు, జాగ్రత్తలు, చికిత్స. ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ నరేంద్రుల పూర్ణచంద్రరావు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి కల్వకొలను నాగలక్ష్మి.
2: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. చలికాలం మొదలైంది. మరి ఈ చలికాలంలో ముఖ్యంగా ముక్కుకి సంబంధించి సైనసైటిస్ సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. సైనసైటిస్ కు సంబంధించిన లక్షణాలు ఎలా ఉంటాయి, సైనసైటిస్ రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ నరేంద్రుల పూర్ణచంద్రరావు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు.
3: నమస్కారం అమ్మా.
2: డాక్టర్ గారు, అసలు సైనసస్ అంటే ఏంటండి?
3: ఇప్పుడు మనకి ముఖ భాగంలో వెనకాల గాలి గదులు అంటారు వాటిని. ఆ ఎయిర్ స్పేసెస్ మనకి 4 రకాల జతలలో ఉంటది. ఒకటి ఫ్రాంటల్ సైనసస్ అంటారు, 2 ఎథమాయిడల్ అంటారు, 3 మాక్సిలరీ అంటారు, 4 స్పినాయిడల్ సైనసస్ అంటారు. ఈ సైనసస్ మనకి ఉండటం వల్ల దాని వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే గాలి గదులు ఎన్నో రకాలుగా మనకి మేలు చేస్తా ఉంటాయి.
2: డాక్టర్ గారు, మరి సైనసైటిస్ సమస్య ఎందుకు వస్తుందండి?
3: సైనసస్ దాని అడ్వాంటేజ్, దాని లాభం ఏంటి అంటే మనం పీల్చుకునే గాలిలో పొల్యూషన్స్ వల్ల వచ్చేటువంటి వాటిని ఈ సైనసస్ అంటే ముక్కు ఇవన్నీ కూడా పొల్యూషన్స్ ని అడ్డుకోవటము జరుగుతుంది. గాలి పీల్చుకునేటప్పుడు ముక్కు ద్వారానే మనం పీల్చుకొని, మనం ముక్కు ద్వారా పీల్చుకున్న గాలి మనకి ఊపిరితిత్తుల్లోకి పోవటం అనేది శ్రేయస్కరం. ఎవరికైతే స్నోరింగ్ అంటే రాత్రి పడుకునేటప్పుడు నోరు తెచ్చుకొని గురక పెట్టేటువంటి వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే గాలి వాళ్ళకి నోటి ద్వారా పీల్చుకుంటారు. పీల్చుకునే గాలిలో పొల్యూషన్స్ వల్ల వచ్చేటువంటి వాటిని ఈ సైనసస్ అంటే ముక్కు మనకి పొల్యూషన్స్ ని అడ్డుకోవటము జరుగుతుంది. ముక్కుకి అటుపక్క ఇటుపక్క పైన ఈ సైనసస్ గాలి గదులు మనకి ఉండటం అనేది ఎంత అవసరమో చెప్తాను. ఎవరికైతే స్నోరింగ్ అంటే రాత్రి పడుకునేటప్పుడు నోరు తెచ్చుకొని గురక పెట్టేటువంటి వాళ్ళకి నోటి ద్వారా పీల్చుకుంటారు. ఆ నోటి ద్వారా పీల్చుకున్న గాలి ఊపిరితిత్తులోకి పోవటం, కొంత గాలి కూడా కడుపులోకి పోవటం, ఊపిరితిత్తుల్లోకి సరిగ్గా అందకపోవటం ఇవన్నీ జరుగుతాయి. ముక్కు ద్వారా పీల్చుకున్న గాలికి నోటి ద్వారా పీల్చుకున్న గాలికి తేడాలు ఏంటో అందరికీ తెలియాలి. ముక్కు ద్వారా మనం గాలి పీల్చుకున్నప్పుడు గాలి టెంపరేచర్, చలికాలంలో ఆ గాలి యొక్క ఉష్ణోగ్రత తక్కువ ఉంటది, ఎండాకాలంలో చాలా ఎక్కువ ఉంటది. ముక్కు లోపల ఉన్నటువంటి అనాటమీ అంటే పరిమాణం అంతా కూడాను పీల్చుకునే గాలిని శరీర ఉష్ణోగ్రతకి తీసుకొస్తుంది. ఓ చల్లగా ఉన్న గాలిని, వెచ్చగా ఎంతో వేడిగా ఉన్న గాలిని మళ్ళీ బాడీ టెంపరేచర్ వెచ్చగా తీసుకొచ్చి మన ముక్కు ద్వారా ఆ గాలిని ఫిల్టర్ చేసి దాంట్లో ఉన్న పొల్యూషన్స్, బ్యాక్టీరియా, మనం పీల్చుకున్న గాలి యొక్క స్పీడ్, గాలి వస్తా ఉంటది అయినా కూడా లోపల అవి కంట్రోల్ అయ్యి మనకి ముక్కులో ఉన్న అన్ని రకాల ఫిజియాలజీ అండ్ అనాటమికల్ స్ట్రక్చర్ వల్ల మంచి రక్షణ, పొల్యూషన్ లేని ఆరోగ్యకరమైన గాలిని మన ఊపిరితిత్తులకు పొందుతాయి. ఈ విషయం చాలా మందికి అర్థం కాదు. మనకి ఏ జబ్బు వచ్చినా ముక్కు ద్వారా, నోటి ద్వారా జబ్బులు ప్రవేశిస్తాయి. అంటే గాలి ద్వారా కొంత ఆహారము ప్లస్ నీరు ద్వారా, గాలిలో ఉన్నటువంటి క్రిముల ద్వారా మనకి ప్రవేశం జరుగుతుంది.
2: సార్, ముక్కుకి సంబంధించి ముక్కుకి సైనసస్ కి గల సంబంధం ఏంటండి?
3: ముక్కు పక్కనే ఈ సైనసస్ అంటే పారా నాజల్ సైనసస్ అంటారు. అంటే ముక్కుకి దగ్గరలోనే ఈ నాలుగు జతల సైనసస్ ఉంటాయి.

0: ప్రతి సైనస్ కి ముక్కు లోపలికి ద్వారాలు ఉంటాయి, వాటిని ఆస్టియమ్స్ అంటారు. అలానే ముక్కు వెనకాల భాగంలో నాసోఫారింక్స్ లో హెడినాయిడ్స్ అనేవి ఉంటాయి. వీటన్నిటికీ సంబంధాలు ఉన్నాయి. ముక్కు ద్వారా సైనసెస్ లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ ముక్కులోకి రావటం, ఈ సైనస్ లో నుంచి ఆ సైనస్ రావటము అలా జరుగుతుంది. మనకి ఈ నాలుగు జతల సైనసైటిస్ లలో ముఖ్యంగా మాక్సిలరీ సైనసైటిస్ అనేది తరచుగా మనం చూస్తూ ఉంటాం. ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది కూడా మాక్సిలరీ సైనసెస్. కొంతమందికి అన్ని సైనసెస్ లు కూడా ఎఫెక్ట్ అవటం జరుగుతుంది. మామూలుగా 100 మందికి జలుబు వస్తే 90 మంది ఆ జలుబు నుంచి ఏ మందులు తీసుకోకుండా 1-2 రోజుల్లో తగ్గిపోవడం జరుగుతుంది మనం చూస్తా ఉంటాం. వాళ్ల వాళ్ల రోగ నిరోధక శక్తిని బట్టి వాళ్ళకి జలుబు అనేది తగ్గిపోతుంది. ఎవరికైతే రోగ నిరోధక శక్తి లేదో, అంటే బ్లడ్ తక్కువ ఉండి, షుగర్ ఉండి, ఇతరత్ర సరిగ్గా తిండి తినకపోవటం, వాటి వల్ల ఎవరికైతే రోగ నిరోధక శక్తి ఉండదో ఆ జలుబు నుంచి ఇది సైనసైటిస్ అనే దానికి దారితీస్తారు. ఇదే సైనసైటిస్ ఇంకా అది ఉధృత అయ్యి వాళ్ళకి తగ్గకుండా ఇంకా ఫారింజైటిస్, బ్రాంకైటిస్ అనే వ్యాధులకి దారితీయడం జరుగుతుంది.
1: డాక్టర్ గారు, మరి సైనసైటిస్ సమస్య వచ్చినప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయండి? ముఖ్యంగా రాత్రిపూట చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి అని అంటూ ఉంటారు కదా, ఇది ఎంతవరకు నిజం?
0: మీరన్నది కరెక్టే. మనకి ఈ విషయాన్ని అర్థం చేసుకునే ముందు కొంత దాని స్వభావము, ఫంక్షను అర్థం కావాల్సిన అవసరం ఉంది. ప్రతిరోజు కూడాను ముక్కు లోపల, అంటే చీమిడి అంటారు, సెక్రిషన్స్, అలానే సైనసెస్ లోపల కూడా సెక్రిషన్స్ అనేవి ఉంటాయి. ముక్కులో ప్లస్ సైనసెస్ లో కాక నోటిలో, కంట్లో ఇవి సెక్రిషన్స్ అన్ని వస్తా ఉంటాయి. ముక్కు లోపల ఉన్నటువంటి, సైనసెస్ లోపల ఉన్నటువంటి స్ట్రక్చర్స్ అన్ని కూడా గాలి పోవటము రావటము జరగటమే కాక సైనసెస్ లోపల సెక్రిషన్స్, ఒక రకమైనటువంటి ఊట వచ్చి అది ఎప్పుడు కడుగుతూ ఆ గాలి గదులని చాలా శుభ్రంగా ఉంచడం జరుగుతుంది. మనకి ఈ యొక్క ఊట, అంటే ముక్కులో, నోట్లో, సైనసెస్ లలో ఈ ఉన్న ఊటని మనం తెలియకుండా ప్రతిరోజు గుటక వేస్తా ఉంటాం. అలా ప్రతి మనిషి ప్రతిరోజు 500 సార్లు గుటక వేయటం జరుగుతుంది. అలా గుటక వేసినప్పుడల్లా 2 cc మనం మింగుతూ ఉంటాం. అంటే ప్రతిరోజు 1 లీటర్ మనకి తెలియకుండా ఈ ప్రక్రియ ముక్కులో, సైనసెస్ లో జరుగుతూ ఉంటది. ఇది జరగాలి. దీనికి ఎప్పుడైతే ప్రాబ్లం వస్తుందో అప్పుడు మనకి రకరకాల జబ్బులు రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా సైనసైటిస్, ముక్కులో సైనసెస్ లో ఉన్నటువంటి వెంటిలేషన్, అంటే గాలి పోవటం రావటం ఆగిపోయి దాంట్లో ఉన్న వాషింగ్ అనేది లిక్విడ్ వాష్ అవుట్ అయి బయటికి రాలేక లోపలే ఉండి ఆ ఉన్నటువంటి లిక్విడ్ మురిగినట్టు అయ్యి దాంట్లో క్రిములు వచ్చి చీము తయారయ్యి కండలు పెరగటం, కండ వాపు రావటం ఇలాంటివి జరిగి పాలిప్స్ అని, సిస్ట్స్ అని వచ్చి మనకి సైనసైటిస్ అనే ప్రాబ్లం తో ముక్కు మూసుకపోవటం, జలుబులాగా ఉండటం, మరి ఊరికే గొంతులో ఎంతో మంది మీరు చూస్తూ ఉంటారు మాట్లాడుతూ అంటారు, అలా గొంతులో కొంత ఫ్లూయిడ్ ఇరుక్కొని అది బయటికి రాక లోపలికి పోలేక వాళ్ళు ఊరికే గొంతుని సవరించుకుంటా ఉంటారు. ఇదంతా మెయిన్ గా సైనసైటిస్ లో ఉన్న లక్షణాలు. సైనస్ లో ఉన్న లక్షణాల వల్ల మనకి ముక్కు మూసుకపోవటము, తుమ్ములు, జలుబు ఇలాంటియే కాక గురక రావటం, ఆ ముక్కు సైనసెస్ లో ఉన్న ఫ్లూయిడ్ పేరుకుపోయి చీమొచ్చి ఇన్ఫెక్షన్స్ రావటం, దాంట్లో ఫంగస్ వ్యాధులు రావటం, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఇవే కాక సైనస్ ఇన్ఫెక్షన్స్ అక్కడితో ఆగక ఎవరికైతే రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుందో, సరిగా ఆహారం తీసుకోరో, షుగర్ ఎవరికైతే ఉంటదో, బ్లడ్ తక్కువ ఉంటదో వాళ్ళకి ఈ సైనసైటిస్ నెమ్మదిగా బ్రాంకైటిస్, అంటే గొంతు ద్వారా అది కిందికి దిగి బ్రాంకైటిస్ అనే ప్రాబ్లమ్స్ తరచుగా మనం రావటం చూస్తూ ఉంటాం.
1: సార్, మరి సైనసైటిస్ సమస్య వచ్చినప్పుడు చాలా మంది తీవ్రమైన తలనొప్పితో బాధపడుతూ ఉంటారు, ఈ తలనొప్పికి మైగ్రేన్ కి సంబంధం ఉంటుందండి?
0: తరచుగా జరిగేదే అది. అంటే ఎప్పుడైతే ఈ సైనసెస్ ఇన్ఫెక్షన్ అయ్యి గాలి యొక్క ఆటంకం ఏర్పడుద్దో, ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిద్దో, అప్పుడు వాళ్ళకి తలకాయ నొప్పి, ముక్కు దిబ్బడ, తుమ్ములు, జలుబు, అలానే పోస్ట్ నాజల్ డిశ్చార్జ్ అనే ప్రాబ్లమ్, నెమ్మదిగా గొంతు కూడా పాకి గొంతులో కూడా నొప్పి వచ్చి ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉన్నప్పుడు జ్వరంతో పాటు ఒళ్ళు నొప్పులు ఇలాంటివన్నీ రావటం

0: జరుగుతుంది. సైనస్ ప్రాబ్లం కి మైగ్రేన్ ప్రాబ్లం కి అసలు సంబంధం లేదు. చాలా మందికి తలకాయ నొప్పి వచ్చినప్పుడు మా దగ్గరికి వస్తూ నాకు మైగ్రేన్ ఉందండి అంటారు. అట్లా అన్న వాళ్ళలో 90% మైగ్రేన్స్ కావు, అవన్నీ ఎక్కువ శాతం ఇతర కారణాల వల్ల ఉంటాయి.
1: డాక్టర్ గారు, మరి సైనసైటిస్ సమస్య తీవ్రమైనప్పుడు శ్వాసలో ఇబ్బందులు తలెత్తి గురకకు దారితీసే అవకాశాలు ఉంటాయండి?
0: ఖచ్చితంగా ఉంటుంది. రకరకాల అంటే ముక్కులు దూలము బెండ్ అయ్యి లోపల టర్బినేట్స్ అనేవి ఎన్లార్జ్ అయ్యి ఇన్ఫెక్షన్ వల్ల పాలిప్స్ సిస్ట్స్ అనేవి డెవలప్ అయ్యి ముక్కు మూసుకొని వాళ్ళకి నోటి ద్వారా తప్పనిసరిగా పీల్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుద్ది. ఉరక అనే దాంట్లో 20% మాత్రమే సైనస్ ప్రాబ్లమ్స్ వల్ల ఉంటాయి. మిగతా ఉరక ప్రాబ్లమ్స్ ఇంకా వేరే చాలా ఉన్నాయి. ఊబకాయం అంటే మెడ చిన్నగా ఉంటాం, ఇటువంటి వాటికి మనం సమస్యల్ని పరిష్కరించడం చాలా కష్టం. ముక్కు దూలము బెండ్ అయ్యి ముక్కులో ఉన్న పాలిప్స్ ద్వారా గురక ప్రాబ్లమ్స్ కి ఆపరేషన్స్ ద్వారా క్యూర్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. రోడ్డు మీద వెళ్తుంటే ట్రాఫిక్ లో ఆ డీజిలు, పెట్రోలు, డస్ట్ ఇంకా ఎన్నో రకాల పొల్యూషన్ పార్టికల్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. మనం ఊహించలేనంత కాలుష్యం ఈ ట్రాఫిక్ వల్ల వస్తా ఉంది.
1: సార్, మరి కొంతమందిలో సైనసైటిస్ సమస్య వల్ల ముక్కులో నుంచి రక్తం వస్తుంది అని అంటారు, మరి సైనసైటిస్ ప్రాబ్లం వల్ల ముక్కులో నుంచి బ్లడ్ వస్తుందండి?
0: తరచుగా ముక్కులో నుంచి ఇన్ఫెక్షన్స్ వల్ల రక్తం రావడం అనేది అప్పుడప్పుడు కొంతమందికి రక్తం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎక్కువ ఇన్ఫెక్షన్ దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు వాళ్ళకి మాత్రమే ఎక్కువ ఈ రక్తం కారటం అనేది జరుగుతుంది. ఎక్కువ శాతం ఈ రక్తం రావటం అనేది బీపీ పేషెంట్లలో, క్యాన్సర్ లాంటి వ్యాధులలో కూడా ఈ రక్తం రావటం జరుగుతుంది. సైనసెస్ లో ఎక్కువ శాతం దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి మాత్రమే రక్తం కారుతుంది.
1: డాక్టర్ గారు, మరి సైనసైటిస్ ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే అందరూ కూడా ఎటువంటి జాగ్రత్తలు పాటించాలండి?
0: ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేటువంటి సామెత మనకి ఉంది. సైనసెస్ లో గాలి పోవటం రావటం, ఎప్పుడు దాంట్లో ఉన్న సిక్రిషన్స్ మంచిగా వాష్అవుట్ చేసి బయటికి రావటం, ఈ ప్రక్రియని ఫిజియాలజీ అంటారు. ఈ ఫిజియాలజీ మంచిగా మనకి డిస్టర్బ్ కాకుండా జరిగినంత కాలం మనకి ప్రాబ్లం ఉండదు. కరోనా వచ్చినప్పుడు మనం ఎట్లా మాస్కులు పెట్టుకున్నామో అలా మాస్కులు పెట్టుకోవాలి. బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేస్తామో అప్పుడు మనకి సైనసెస్ లోపల, తర్వాత ముక్కు లోపల మొత్తం క్లియర్ అయిపోయి మనం కాపాడబడతాం.
1: డాక్టర్ గారు, మరి కొంతమందికి ఎలర్జీలు ఫామ్ అయ్యి తుమ్ములు ఎక్కువ వస్తూ ఉంటాయి, అలాగే ఎక్కువగా జలుబు చేస్తూ ఉంటుంది, మరి సైనసైటిస్ సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే అందరూ ఎటువంటి నియమాలు పాటించాలండి?
0: ఇన్ఫెక్షన్, ఓన్లీ ఎలర్జీ, ఎలర్జీ అండ్ ఇన్ఫెక్షన్ కాంబినేషన్. మళ్ళీ ఎలర్జీ అండ్ ఇన్ఫెక్షన్ కాంబినేషన్ లో కొంతమందికి ఎలర్జీ 80% ఉండొచ్చు, ఇన్ఫెక్షన్ 20% ఉండొచ్చు. ఈ బేసిస్ మీద ఈ సైనసైటిస్ లో ఉన్న రకాలు బయటపడతాయి. దూరము బెండ్ అనేది కొంతమందికి చిన్నప్పటి నుంచి ఉండటం జరుగుతుంది. ఎవరికైతే ఆ బెండ్ వల్ల సైనసులలో మార్పు వస్తుందో, ఎవరికైతే ముక్కు మూసుకొని వాళ్ళకి ఆ బెండ్ వల్ల గురక వస్తుందో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి మాత్రమే ఆపరేషన్స్ చేయటం మంచిది. నాకున్న అనుభవంలో ఎప్పుడైనా సరే ముక్కులో ఆపరేషన్ తప్పనిసరి అయితే తప్ప ఆపరేషన్కి మనం ముందుకు పోకూడదు.
1: సైనసైటిస్ రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అలాగే చికిత్సలు చాలా చక్కగా మా శ్రోతలకి తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలండి. నమస్కారం.
0: నమస్కారం అమ్మా.
2: మీరింతవరకు చలికాలంలో వచ్చే సైనసైటిస్ సమస్యలు, జాగ్రత్తలు, చికిత్స ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ నరేంద్రుల పూర్ణచంద్రరావు గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీమతి కల్వకొల్లు నాగలక్ష్మి.
3: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మీ 4,800 రివార్డ్ పాయింట్స్ ఈ రోజే ఎక్స్పైర్ అవుతున్నాయి, ఇప్పుడే రిడీమ్ చేసుకోండి.
2: అబ్బా, నాకు ఇన్ని రివార్డ్ పాయింట్స్ ఎలా వచ్చాయి?
3: చాలు, ఇక్కడే అడగండి వై.
4: రివార్డ్ పాయింట్స్ పేరుతో వచ్చిన అన్నోన్ లింక్ పై క్లిక్ చేసే ముందు ఆలోచించండి. ఒక వై మిమ్మల్ని ఫ్రాడ్ నుంచి కాపాడొచ్చు.
5: ఎప్పుడూ అడగండి.

0: HY అంటున్నారు క్యాపిటల్ వై ఆఫ్ SBI
1: మీ సైబర్ రక్షక్.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సంపూర్ణ విప్లవ ప్రదాత జయప్రకాశ నారాయణ గురించి కొన్ని విశేషాలు.
3: లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ తన రాజకీయ జీవనాన్ని గాంధీయన్ సహాయ నిరాకరణ ఉద్యమకారునిగా భగవద్గీత అధ్యయనం చేసే విద్యార్థిగా ప్రారంభించాడు. ఆయన గొప్ప జాతీయవాది మరియు సామ్యవాద మేధావి. ఈయననే జేపీగా పిలుస్తారు ప్రజలందరూ. జయప్రకాశ్ నారాయణ 1902 అక్టోబర్ 11 సీతాబ్దియారా అనే గ్రామంలో జన్మించాడు. సీతాబ్దియారా ఇప్పుడు బీహార్లోని సరాన్ జిల్లాగా పిలువబడుతుంది. ఇతని తండ్రి హార్సు దయాల్, తల్లి పాల్రాణిదేవి. హార్సు దయాల్ కి పాల్రాణిదేవికి 4వ సంతానంగా జన్మించాడు జయప్రకాశ్ నారాయణ్. 1970 సంవత్సరంలో సంపూర్ణ విప్లవానికి పిలుపునివ్వడం ద్వారా జయప్రకాశ్ నారాయణ్ చిరస్మరణీయుడయ్యాడు. ఈయనను ప్రజలు లోక్ నాయక్ అని సగౌరవంగా పిలుచుకుంటారు. భారత ప్రభుత్వం ఈయన 113వ జయంతిని ప్రజాస్వామ్య పరిరక్షణ దినంగా ప్రకటించింది. జయప్రకాశ్ నారాయణ్ ఉన్నత పాఠశాల విద్యను, కళాశాల విద్యను పాట్నాలో అభ్యసించాడు. అటు పిమ్మట అమెరికాలో 8 సంవత్సరాలు ఉన్నత విద్యను అభ్యసించి 1929 సంవత్సరంలో భారతదేశం తిరిగి వచ్చాడు. అమెరికాలో ఉన్న సమయంలో మార్క్స్ సిద్ధాంతాలను అధ్యయనం చేశాడు. ఆ కాలంలోనే ఎంఎన్ రాయ్ రచనలు చదివి ప్రభావానికి లోనయ్యాడు. అమెరికా నుండి వచ్చిన వెంటనే జవహర్ లాల్ నెహ్రూ ఆహ్వానం మేరకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో చేరి త్వరలోనే మహాత్మా గాంధీకి ప్రియ శిష్యుడుగా మారాడు. 1932 సంవత్సరంలో శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొని జైలు శిక్షను అనుభవించి విడుదలైన తర్వాత కాంగ్రెస్ లో అంతర్భాగంగా వామపక్ష భావాలతో స్థాపించబడిన కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీకి జనరల్ సెక్రటరీగా నియమించబడ్డాడు. ఇలా ఉండగా అప్పటిలోనే స్వాతంత్ర సమరయోధురాలు కస్తూర్బా గాంధీ సన్నిహితురాలు అయిన ప్రభావతీదేవిని వివాహమాడాడు జయప్రకాశ్ నారాయణ. భారతదేశంలోని ప్రముఖ వ్యక్తులలో జయప్రకాశ్ నారాయణకు ఒక ప్రముఖ స్థానం ఉంది. గాంధీజీ సహాయ నిరాకరణోద్యమాన్ని ప్రారంభించినప్పుడు జయప్రకాశ్ తన విద్యార్థి జీవితానికి స్వస్తి చెప్పి ఉద్యమంలో చేరాడు. జయప్రకాశ్ నారాయణపై భగవద్గీత, కర్మయోగము, అబ్దుల్ కలాం ఆజాద్ సహాయ నిరాకరణ అంశంపై ఇచ్చిన ఉపన్యాసం, స్వామి సత్యానంద సాహసాలు, ల్యాండే లాంటి మార్క్సిస్ట్ సిద్ధాంతాలు, ఎంఎన్ రాయ్ రచనలు, దేశ రాజకీయ విముక్తికై గాంధీ చేసిన అన్వేషణ మొదలగు అంశాలు ఈయనను ఎంతగానో ప్రభావితం చేశాయి. మనము జయప్రకాశ్ నారాయణ రాజకీయ భావాలను 3 దశలుగా విభజించవచ్చు. 1929 నుంచి 1953 వరకు రాడికల్ రొమాంటిక్ జాతీయవాదం మరియు సామ్యవాదం ప్రథమ దశగా, 1954 నుండి 1973 వరకు సర్వోదయ మరియు భారత పాలనా వ్యవస్థ పునర్నిర్మాణము రెండవ దశగా, 1974 నుంచి సంపూర్ణ విప్లవము ఇదే సముచ్చయ దిశగా అంటే 3వ దశగా పరిగణించవచ్చు. జయప్రకాశ్ నారాయణ భారత సామ్యవాదమునకు చెందిన గొప్ప నాయకుడు, ప్రచారకుడు మరియు ప్రధాన మహాత్మా గాంధీ ఆయనను సామ్యవాదంపై గొప్ప అధికారిగా గుర్తించాడు. జయప్రకాశ్ నారాయణ ఉద్దేశంలో మార్క్సిజం అంటే వ్యక్తి యొక్క వైయక్తిక ప్రవర్తన కాదు, అది ఒక సామాజిక వ్యవస్థ. ఈ వ్యవస్థ ఉద్దేశం విచిత్రమైన, బాధాకరమైన స్థాయిలోనూ, సంస్కృతిలోనూ, అవకాశంలోనూ, జీవితావసరాల పంపిణీలోనూ తీవ్రమైన అసమానతలను తొలగించడమే. దారిద్ర్యం, ఆకలి, మూఢ విశ్వాసాలు, రోగాలు, అజ్ఞానంతో అత్యధిక ప్రజానీకం, పదవులు, ఆడంబర జీవితం, సంస్కృతి, అధికారం కేవలం కొద్ది మందికే. ఈ తీవ్రమైన దుష్ట పరిస్థితిని రూపమాపడమే సోషలిస్టుల లక్ష్యమని జయప్రకాశ్ పేర్కొన్నాడు. గాంధీ తత్వంలో ఆయన అమితంగా ప్రేమించిన అంశం ఇదే. ప్రజలలో నైతిక ప్రమాణాలను పెంచకపోతే మంచి ప్రజాస్వామ్య ప్రభుత్వమైన మనజాలదని జయప్రకాశ్ భావించాడు. ప్రజాస్వామ్య సమాజానికి అవసరమైన నైతిక, మానసిక ప్రవృత్తులు జయప్రకాశ్ ఉద్దేశంలో సత్య సంపద, హింసను అసహించుకోవడం, స్వేచ్ఛను ప్రేమించడం, క్రూరత్వాన్ని, నిర్బంధాన్ని ఎదిరించగల ధైర్య సాహసాలు, సహకార స్వభావం, ఇతరుల అవసరాలను గౌరవించడం, బాధ్యతలను స్వీకరించడానికి సిద్ధపడడం వంటివి. జయప్రకాశ్ నారాయణ భారత సోషలిస్టు ఉద్యమంలో ప్రముఖమైన వ్యక్తి. నరేంద్ర దేవాతో కలిసి ఆయన సోషలిస్టు సిద్ధాంతాన్ని సామ్యవాద రాజకీయ నిర్బంధం నుండి, భూస్వామ్య నిర్బంధం నుండి అశేష ప్రజానీకం విముక్తి కావడానికి అనువైన సాధనంగా మలచడానికి ఎంతగానో

కృషి చేశాడు. 1942 సంవత్సరంలో క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో భారతదేశ కాంగ్రెస్ ఉద్యమ నేతలంతా అరెస్టు చేయబడిన సమయంలో జయప్రకాష్ నారాయణ్, రామ్ మనోహర్ లోహియా, బసవంత్ సింగ్ వంటి వారితో కలిసి ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. స్వాతంత్రానంతరం జేపీ, ఆచార్య నరేంద్రదేవ్, బసవంత్ సింగ్ మొదలైన వారితో కలిసి కాంగ్రెస్ నుండి బయటకు వచ్చి తమ సోషలిస్టు పార్టీ ద్వారా ప్రతిపక్ష పాత్రను పోషించారు. 1954 సంవత్సరంలో జేపీ రాజకీయాల నుండి విరమించుకుని తన జీవితాన్ని ప్రముఖ గాంధేయవాది అయిన ఆచార్య వినోబా భావే యొక్క సర్వోదయ ఉద్యమానికి మరియు దానిలో అంతర్భాగమైన భూదాన్ ఉద్యమానికి అంకితం చేశాడు. తన భూమినంతా పేద ప్రజలకు ఇచ్చివేసి హజారీబాగ్లో ఒక ఆశ్రమాన్ని నెలకొల్పాడు. జేపీ తర్వాత గతిన భారతదేశంలో మహాత్మాగాంధీ భావాలకు అనుగుణంగా ఆయన అడుగుజాడల్లో నడుస్తున్న సర్వోదయ ఉద్యమ కారుల్లోకెల్లా ప్రముఖునిగా రూపొందించారు. జయప్రకాష్ నారాయణ భారత పాలనా వ్యవస్థ పునర్నిర్మాణానికై పూనుకున్నాడు. వ్యవహారికమైన మరియు సక్రమం కాని ఎన్నికల్లో బహు ఓటింగ్ పద్ధతి ద్వారా స్థానములు గెలుచుకునే మెజారిటేరియా నిజమునికై యాంత్రిక అన్వేషణ స్థానములో భాగస్వామ్య లేదా సర్వజనీన ప్రజాస్వామ్యం అమలు పరచాలని జయప్రకాష్ నారాయణ కోరుకున్నాడు. సర్వజనీనం అంటే అన్ని స్థాయిల్లోనూ అధికార సక్రమణం మరియు వాస్తవంగా రాజకీయ ఆర్థిక అధికారుల వికేంద్రీకరణ అని అర్థం. 1959 సంవత్సరంలో జేపీ ఏ ప్లీ ఫర్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఇండియా పాలిటీ ప్రకటించాడు. దాంట్లో ఆయన అధికార కేంద్రీకరణ స్థానంలో పార్టిసిపేటరీ డెమోక్రసీని వివరించాడు. గ్రామాలను స్వయం పాలక మరియు స్వయం సమృద్ధి కేంద్రాలుగా తయారు చేయాలని ఆయన వాంఛించాడు. గ్రామీణ స్థాయిలలో మూడంచెల వ్యవస్థను సమర్థించాడు. అంటే గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్లను నెలకొల్పడం. ఏ స్థాయిలోనూ ఎన్నికలకు గాని రాజకీయ ప్రాబల్యానికి స్థానం ఉండదు అని పార్టిసిపేటరీ డెమోక్రసీలో ఈయన చెప్పాడు. జయప్రకాష్ నారాయణ సామ్యవాద రంగంలో బాగా పరిచయం ఉన్న మరియు బాగా గుర్తింపు పొందిన వ్యక్తి. భారత జాతీయ కాంగ్రెస్ నాయకత్వంలో పోరాడబడుతున్న స్వాతంత్ర పోరాటంలో జేపీఏ ముఖ్య కారకుడు. ఆయన భారత స్వాతంత్ర పోరాటంలో సాహసిక నాయకుడు. గాంధీజీ తర్వాత ఆయనే గొప్ప ప్రజానాయకుడు, గొప్ప విప్లవవాది మరియు గంభీర మానవతావాది. 20వ శతాబ్దంలోని ప్రజాస్వామ్య పరిరక్షకులో జేపీ ఒకరు. భారతీయుల ఆధ్యాత్మిక, నైతిక, పునర్జన్మ తాత్విక భావనకు, నవ సమాజ స్థాపనకు సంపూర్ణ విప్లవం ద్వారా ఎంతగానో కృషి చేశాడు. జయప్రకాష్ నారాయణ సంపూర్ణ విప్లవం 7 విప్లవాల సముచ్చయము. సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, సైద్ధాంతిక లేదా మేధోపర, విద్యా సంబంధ మరియు ఆధ్యాత్మిక విప్లవములు. ప్రస్తుతం కొనసాగుతున్న భారత సామాజిక వ్యవస్థను సంపూర్ణంగా మార్చివేసే లక్ష్యం కలిగి ఉన్నదే సంపూర్ణ విప్లవం. సామ్యవాద విప్లవం యొక్క గతి, శీలత మరియు సర్వోదయ దశ యొక్క వ్యవసాయిక వాస్తవికతలను రెండింటి యొక్క కలయికే సంపూర్ణ విప్లవం. సాధారణంగా సంపూర్ణ విప్లవ సాధనా పద్ధతులు గాంధీయన్ సత్యాగ్రహం యొక్క అవగాహనతో కూడినవి. గాంధీజీ దూరదృష్టి, అహింస, క్షమ, ప్రేమ, దయార్థత, నిస్వార్థత, ఆత్మబలం, అమాయకత, నిరాసక్తత మొదలగు అంశాలు అన్ని ఎంతో మందిని జాతీయ స్వాతంత్ర్యోద్యమ పోరాటంలోకి వచ్చేటట్లు చేశాయి. భారత స్వాతంత్ర ఉద్యమ పోరాటంలో ఎంతో మంది పోరాటం చేశారు. అనేక మంది సాయుధ పోరాటాలు అహింసాయుత పద్ధతిలో ఉద్యమాలు చేసి స్వాతంత్రం రావడానికి కారణమయ్యారు. ఒక మౌలికమైన పద్ధతులతో మార్పులు తేవడానికి, భారతదేశానికి ఉన్నతమైన స్థానాన్ని కల్పించడానికి, ఆంగ్లేయులపై పైచేయి సాధించడానికి ఎంతో మంది భారతీయులు కృషి చేశారు. వారందరిలో జయప్రకాష్ నారాయణ ప్రముఖమైన వ్యక్తి. అనేక పోరాటాలు చేసి నాయకత్వం వహించి పోరాటాలు ముందుకు సాగడానికి ఎంతగానో దోహదం చేశారు. ఈయన గొప్ప స్వాతంత్ర సమరయోధుడు, గాంధీజీ మెచ్చిన గొప్ప ఉద్యమకారుడు, సామ్యవాద పురుషుడు, భారత రాజకీయాలలో స్వాతంత్ర అనంతరం ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తి ఈయనే. భారతదేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు పోరాడిన లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ అక్టోబర్ 8

0: 1974 మరణించారు. మరణానంతరం 1998 భారత ప్రభుత్వం ఇతనికి దేశంలో అత్యున్నత పురస్కారమైన భారతరత్నను ప్రకటించింది. ఇది కాక జేపీ చేసిన ప్రజాసేవకు గుర్తింపుగా 1965 రామన్ మెగాసేసే అవార్డు ప్రకటించబడింది.
1: మీ 4800 రివార్డ్ పాయింట్స్ ఈ రోజే ఎక్స్పైర్ అవుతున్నాయి, ఇప్పుడే రిడీమ్ చేసుకోండి.
2: అబ్బా, నాకు ఇన్ని రివార్డ్ పాయింట్స్ ఎలా వచ్చాయి?
3: చాలు, ఇక్కడే అడగండి. వై రివార్డ్ పాయింట్స్ పేరుతో వచ్చిన అన్నోన్ లింక్ పై క్లిక్ చేసే ముందు ఆలోచించండి. ఒక వై మిమ్మల్ని ఫ్రాడ్ నుంచి కాపాడొచ్చు.
1: ఎప్పుడు అడగండి, WHY అంటున్నారు క్యాప్టెన్ వై ఆఫ్ SBI,
3: మీ సైబర్ రక్షక్.
4: మీరింతవరకు సంపూర్ణ విప్లవ ప్రదాత జయప్రకాష్ నారాయణ్ గురించి, కొన్ని విశేషాల గురించి తెలుసుకున్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. గిరిసీమలు గిరిజనుల కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల్లో గిరిజన తెగల ఆచార వ్యవహారాల గురించి కొన్ని వివరాలను తెలుసుకుంటారు.
5: గిరిజన ప్రజా జీవన విధానాల మేళవింపు గిరిసీమలు గిరిజనుల కార్యక్రమం.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో రమారమి 38 రకాల గిరిజన జాతుల వారు నివసిస్తున్నారని ఒక పరిశోధనలో తేలింది. ముఖ్యంగా విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల కొండ ప్రాంతాలలో బగదలు, కొండదొరలు, వాల్మీకి, మూలదొరలు, సామంతులు, కోలాములు, నాయకపోడులు, గదబలు, కమ్మర, కోటియ, సవర మొదలైన జాతుల వారు అధికంగా కనిపిస్తారు. శ్రీకాకుళం జిల్లాలో జాతపు దొరలు సవరకొండ ప్రాంతాలలో పోడు వ్యవసాయం ద్వారా తమ సాధారణ జీవనం కొనసాగిస్తారు. అడవులలో దొరికే పలు రకాల పళ్ళు, కాయలు వీరి నిత్య ఆహారంలో భాగంగా ఉంటాయి. జీడి, కొండజీడి, తునికి, ఈడే అనే పండ్లు చాలా రుచికరంగా ఉంటాయి. పనస, అనాస పనస, అరటి పండ్లతో పాటు సీమపెండలం, ఎర్రదుంపలు కూడా వీరి ఆహారంలో భాగమే. సవర జాతపు వంటి ఆది గిరిజనులు పురుషులు తోలతో కేవలం గోచిని మాత్రమే ధరించేవారు. పురుషులు కడియం, మరుగులు, కంటె, చెవిపోగు, పులిగోరు వంటి ఆభరణాలను ధరిస్తారు. మహిళలు పొడుగాటి వస్త్రాన్ని ఒంటి నిండా చుట్టుకుని మెడ వెనుక వేసుకుని ముడి కట్టుకుని ఉండేవారు. దీనిని అడ్డపంచె అంటారు. నాంతీగ, గాజులు, తగటి తోడలు, పట్టీలు, వడ్డాణం, బెస్తరి, జోడులు, గొలుసులు, మెట్టెలు, పూసల దండలు మహిళల అలంకారణలో ప్రధాన భాగాలు. ఈకలు, పువ్వులు, రెమ్మలు మొదలైన వాటిని పండుగ సమయాలలో ధరిస్తారు. మహిళలు చెంటిబిడ్డను వేరొక వస్త్రంతో వీపుకు కట్టుకుని పొలం పనులు, ఇంటి పనులు చూసుకునేవారు. ఆధునిక జీవన శైలి ప్రభావం ఈనాడు వారిపై ఉంది. ఫలితంగా ఆహార అలవాట్లు, వేషధారణలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. నేటి కాలంలో ఆధునిక వస్త్రధారణ వారికి అలవాటైంది. వీరి ఆనందం కోసం సంగీతం, నృత్యం, వాయిద్యం ఈ మూడింటిని జోడించి అనేక రకమైన కళారూపాలను సృష్టించుకున్నారు. వీటిలో ముఖ్యమైనది మయూర నృత్యం. ఇది శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలోని దుర్గమ్మ కొండ అడవులలో ప్రదర్శింపబడుతుంది. వివాహం, చైత్ర పండుగ సందర్భాలలో ఈ నృత్యం చేస్తారు. పిరోడి అనే మురళిని వాయిస్తూ కాళ్లకు గజ్జలు కట్టుకుని చేసే ఈ నృత్యం చాలా ప్రసిద్ధి చెందింది. ముత్యాలమ్మను, కొండదేవతను ఆహ్వానిస్తూ వీరు పాడే పాటలు చాలా రమణీయంగా ఉంటాయి. సామంతులు ముయ్యంగా అనే గజ్జలు ధరించి, తోయంగా అనే తలపాగ ధరించి, తుంగగడ్డితో చేసిన గుడ్డలను కుచ్చులుగా ధరిస్తారు. నెమిలి పింఛములను గుత్తిని నడుముకు ధరించి భూమాతకు, సూర్యభగవానునికి మొక్కి నాట్యం ప్రారంభిస్తారు. జోడియా అనే నృత్యాన్ని కొండి మట్టియా, జోడియా అనే జాతుల వారు చేస్తారు. పులకమ్మ, గౌరమ్మ, గంగాదేవి మొదలైన దేవత ఆరాధన సమయాల్లో చేస్తారు. పూల పండ్లు అనే గిరిజన నృత్యాన్ని శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన సవరలు చేస్తారు. దేవి పూజలు దీనికి ప్రధాన ఆధారం. కోలాటం, బృందల నృత్యం కూడా వీరి సాంప్రదాయాలలో ప్రధానమైనవి. పంటలు బాగా పండాలని, వ్యాధులు రాకుండా

0: కాపాడాలని ఆయా దేవతలకు చేసే కొలుపులు పలు పండుగలుగా ఏర్పడ్డాయి. మామిడి కోత పండుగ, భూదేవి పండుగ, గంగమ్మ దేవత పండుగ వీరికి ఎంతో ప్రీతికరమైనవి. ముత్యాలమ్మ, గంటమ్మ, సరళమ్మ, ఎర్నమ్మ వీరి దేవతలు. ప్రతి నెలలో ఏదో ఒక ఉత్సవం జరుపుకుంటారు. పాండవులు కూడా వీరి ఆరాధ్యులే. రాజుల పండుగలలో పాండవులను ఆహ్వానిస్తూ, రాజుల పండుగలో లేలే, పాండవులొచ్చినారు లేలే అని వారు వేసే చిందులు చూపరులను మంత్రముగ్ధులను చేస్తాయి. ముఖ్యంగా ప్రకృతి అనుకూలమైన స్వాభావికమైన ప్రతి సందర్భాన్ని వీరు ఉత్సవంగా భావిస్తారు. పచ్చల పడుం కోసం ఊరంతా ఒక్కటై పండిన పంటకు మొక్కి ఇళ్లకు తీసుకుపోతారు. తిరిగి గింజలను మొదటిగా ఉపయోగించాలంటే కొత్తల పండుగ చేయవలసిందే. పితృదేవతా స్మరణ ఆరాధన గిరిపుత్రులు తప్పనిసరిగా పాటిస్తారు. ఆగం పండుగ వీరికి అత్యంత ప్రసిద్ధమైనది. శ్రీకాకుళం జిల్లాలోని సీతంపేట, బత్తెలి, కొత్తూరు తదితర ప్రాంతాలలో ఈ పండుగ నిర్వహణ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇప్పసార, కోడి, మేక, దున్న, గొర్రె మొదలైన జంతువుల మాంసముతో వండిన వంటలను పితరులకు నివేదన చేస్తారు. కుల పెద్ద మాట నేటికి వీరికి శిరోధార్యమే. కొన్ని సందర్భాలలో పురుషుల కంటే స్త్రీ పెత్తనమే చలామణి అవుతుంది. వివాహం, సంతాన విషయాలలో స్త్రీకి చాలా స్వేచ్ఛ ఇవ్వబడింది. సవర భాష, ఒరియా మిశ్రిత భాష, తెలుగుతో కూడిన కొండ భాషలను వీరు భావ ప్రకటన కోసం వినియోగిస్తారు. చేతబడి, దిష్టి మొదలైన దుష్ట ప్రభావాల నుండి రక్షించుకోవడానికి ఎజ్జోడు అనే పూజారి వీరికి సహకరిస్తాడు. దేవతకు బలి ఇవ్వడం ద్వారా ఎటువంటి చెడు దృష్టి నుండైనా తప్పించుకోవచ్చని వీరి నమ్మకం. అరకు లోయలో చేసే ఈటెల పండుగ సందర్భంగా ఆనందోత్సవం నిర్వహిస్తారు. పక్క గ్రామాల ప్రజలను కూడా ఆహ్వానిస్తారు. సంకిడి కెల్చార్ పేరిట జరిపే ఈ పండుగలో యువతి యువకుల నృత్య వినోదాలు ప్రధాన ఆకర్షణ. ధింసా నృత్యం అరకులోయతో పాటు భారతదేశమంతటా ప్రసిద్ధి పొందింది. తుండి, మోరి, కిరిడి, తుడుము, డప్పు, కొమ్ము బూర మొదలైన సాంప్రదాయ వాయిద్యాల సహకారంతో ఈ నృత్యం చేస్తారు. బోడి ధింస, గుండేరు ధింస, పోతార్తోల, బాగ్ ధింస, బాయా ధింస, కుండా ధింస మొదలైన ధింసా నృత్యాలలోని పలు రీతులు. వీరి ప్రదర్శన వాయిద్యాలు మొదలైనవి ధింసా నృత్యంలోని పలు రీతులు. వీరి ప్రదర్శన వాయిద్యాలు అలంకారణ సందర్భాలు విభిన్నంగా ఉంటాయి. నాటికారి ఒక ప్రత్యేక నృత్య రీతిగా పరిగణించబడుతుంది. వీసాని దేవత పూనినప్పుడు గణాచారి చేసే నృత్యాన్ని అతి పవిత్రంగా భావిస్తారు. గణాచారిని ఒరియా ప్రాంతంలో గురుమాయి అంటారు. గణాచారిని భవిష్యత్తును దర్శించే వ్యక్తిగా పూజిస్తారు. దొంగతనం, అధర్మవర్తనం వంటి వాటిని గణాచారి గుర్తించి బయటపెడతారు. గిరిజనుల జీవనం చాలా విభిన్నమైనది. ప్రాచీన కాలం నుండి వస్తున్న తమ సాంప్రదాయాలను పాటిస్తూ వారు నేటికీ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. శ్రీకాకుళం, విశాఖపట్టణ ప్రాంతంలోని గిరిజనుల జీవన విధానానికి నేటికి నిలిచి ఉన్న ఆనవాళ్లలో వారి నృత్యాలు, భాష, ఆచార వ్యవహారాలను ప్రత్యేకంగా పేర్కొనవచ్చు.
1: ఇప్పుడు గిరిజన పాటలు విందాం.

మద్రాసే బోడి నేను, మద్రాసే బోడి నేను, జవకను జవకాలేను. ముల్లెల్లో వెదురును, ముల్లెల్లో వెదురును, జవకను జవకాలేను. జవకను జవకాలేను. కరమ్మడే జవకను, కరమ్మడే.

నూను జౌకలో జౌకలేను సిల్లుల్లో వెదురును సిల్లుల్లో వెదురేను జౌకలో జౌకలేను బిన్మాడే జౌకను బిన్మాడే జౌకలేను జౌకను జౌకలేను కరమ్మడే జౌకను కరమ్మడే జౌకలేను జౌకను జౌకలేను రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల రేల

గిరిజన ప్రజా జీవన విధానాల మేళవింపు గిరిసీమలు గిరిజనుల కార్యక్రమం విన్నారు.

0: కంపెనీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మీ 4,800 రివార్డ్ పాయింట్స్ ఈ రోజే ఎక్స్పైర్ అవుతున్నాయి, ఇప్పుడే రిడీమ్ చేసుకోండి.
2: అబ్బా, నాకు ఇన్ని రివార్డ్ పాయింట్స్ ఎలా వచ్చాయి?
3: చాలు, ఇక్కడే అడగండి వై.
4: రివార్డ్ పాయింట్స్ పేరుతో వచ్చిన అన్నోన్ లింక్ పై క్లిక్ చేసే ముందు ఆలోచించండి. ఒక వై మిమ్మల్ని ఫ్రాడ్ నుంచి కాపాడొచ్చు.
5: ఎప్పుడు అడగండి, WHY అంటున్నారు క్యాప్టెన్ వై ఆఫ్ SBI,
6: మీ సైబర్ రక్షక్.
7: మీరింతవరకు గిరిజనుల కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల్లో గిరిజన తెగల ఆచార వ్యవహారాలు గురించి కొన్ని వివరాలు విన్నారు.

0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట,
1: మాటలు మీవి, పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038,
1: మరొక నెంబర్ 295039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునః ప్రసారం.
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8 గంటలకు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత్, అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: వాటర్ ట్రాన్స్పోర్టింగ్ కొచ్చి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇట్ ప్రొవైడ్స్ కనెక్టివిటీ బిట్వీన్ ద స్కాటర్డ్ ఐలెండ్స్ అండ్ ద మెయిన్ ల్యాండ్. యాజ్ అన్ అఫోర్డబుల్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ద వాటర్ మెట్రో ఈ స్లోలీ ఎమర్జింగ్ యాజ్ ద కామన్ మ్యాన్స్ లక్షరీ. ఇట్ హాస్ కాంట్రిబ్యూటెడ్ ప్రొఫౌండ్లీ టు ద టూరిజం సెక్టర్ యాజ్ బోత్ డొమెస్టిక్ అండ్ ఫారిన్ టూర్స్ నవ్ ఇన్క్లూడ్ ఎ జర్నీ త్రూ ది కొచ్చి బ్యాక్ వాటర్స్ ఆన్ వాటర్ మెట్రో యాజ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దేర్ ఐటినరీ.
1: కొచ్చి ఇస్ ద ఫస్ట్ సిటీ ఇన్ ఇండియా టు హ్యావ్ ఎ వాటర్ మెట్రో ప్రాజెక్ట్. ద సిస్టమ్ ఇస్ ప్లాన్ అక్రాస్ 15 routes connecting 10 island communities over a network of about 78 kilometers. The boats are air conditioned and battery powered with dedicated charging facilities and modern passenger terminals. Smithy Empalluruthi, Akashvani News, Thiruvananthapuram.
2: This is Akashvani giving you the news.
3: Stay updated, stay ahead. Follow us on X at AIR News Alerts and on Instagram at AIR News Alerts.
2: Welcome back. You're listening to Morning News. Veteran actor Nana Patekar passed away at the age of 75 after suffering a cardiac arrest at his residence in Goa this morning. Patekar was reportedly found unconscious at his home and was immediately rushed to a nearby hospital. As per preliminary reports, doctors attempted to revive him for nearly 45 minutes, but he did not respond. One of India's most acclaimed actors, Patekar was known for his performances across Hindi and Marathi cinema with a career spanning several decades. He earned widespread recognition for films such as Parinda, Kranti Veer, Ab Tak Chhappan and Welcome.
4: कलम वाली भाई क्रांति लाना चाहती थी, कलम के जोर पर काले वर्तमान को खत्म करना चाहती थी. कौन समझा उसकी बात को, किसे जगाती वो. मैं जाग गया, कुछ अच्छा काम करके जा रहा हूँ, सुकून है.

0: విద్య ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి
1: ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగ అగ్రికల్చరల్ యూనివర్సిటీ 2026-2027 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీఏ అగ్రి బిజినెస్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతూ ఉంది. 60 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఇది 2 సంవత్సరాల కాల వ్యవధి గల కోర్సు. ఐసీఏఆర్ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ అగ్రికల్చరల్ హార్టికల్చరల్లో పాసైన వారు లేదా బీటెక్ అగ్రి ఇంజనీరింగ్ బీవీఎస్సీ ఏహెచ్ బీఎస్సీ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ వంటి సంబంధిత బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఐసీఏఆర్ ఏఐఈఈఏ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్లో చెల్లుబాటు అయ్యే ర్యాంక్ కార్డు తప్పకుండా కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు 1 జూలై 2026 నాటికి 40 సంవత్సరాలు మించకుండా ఉండాలి. ఐసీఏఆర్ ఏఐఈఈఏలో వచ్చిన ర్యాంక్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులు ఆన్లైన్లో పంపించుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు నమూనా ఇతర సమాచారం కోసం ANGRAU.ac.in అనే వెబ్సైట్ చూడవచ్చు. ANGRAU.ac.in ఈ వెబ్సైట్లో మీకు దరఖాస్తు నమూనా ఇతర సమాచారం లభ్యమవుతుంది. ఆన్లైన్ విధానంలో మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ 11 అక్టోబర్. మరొక ప్రకటన. బ్రహ్మపుత్ర క్రాకర్ అండ్ పాలిమర్ లిమిటెడ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఉంది. 24 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఫోర్మెన్ 5 పోస్టులు, జూనియర్ సూపరింటెండెంట్ 1 పోస్టు, ఆపరేటర్ 9 పోస్టులు, టెక్నీషియన్ 8 పోస్టులు, అకౌంట్స్ అసిస్టెంట్ ట్రైనీ 1 పోస్టు ఖాళీగా ఉంది. మొత్తంగా 24 పోస్టులు భర్తీ చేసేందుకు ఈ ప్రకటన వెలువరించారు. కెమికల్, సివిల్, హ్యూమన్ రిసోర్సెస్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. పోస్టును బట్టి సంబంధిత ట్రేడు విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయి ఉండాలి. వీటితో పాటు ఉద్యోగ అనుభవం కూడా కలిగి ఉండాలి. పోస్టులను అనుసరించి 32 సంవత్సరాల వయస్సు మించకుండా ఉండాలి. స్కిల్ టెస్ట్, ప్రొఫిషియన్సీ టెస్ట్, ఎడ్యూరెన్స్ టెస్ట్, రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు నమూనా ఇతర సమాచారం కోసం https://bcplonline.co.in అనే వెబ్సైట్ చూడవచ్చు. https://bcplonline.co.in అనే వెబ్సైట్ చూడవచ్చు. ఆన్లైన్ విధానంలో మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ 9 అక్టోబర్.
0: మీరింతవరకు విద్య ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శుభాకాంక్షలు శ్రోతలు గ్రీటింగ్స్ చెప్పే కార్యక్రమం.
3: పంజల మౌనిక సారీ కలెక్షన్స్ ఫోరింగ్ క్లైన్ కొత్తగూడెం వారి దసరా దీపావళి శుభాకాంక్షలు.
4: కొత్తగూడెం విద్యానగర్ శ్రీరామ ఫంక్షన్ హాల్లో జరుగుతున్న మౌనిక ఎక్స్పోలో మౌనిక సారీ కలెక్షన్స్ అతి తక్కువ ధరలో అందుబాటులో కలవు. విచ్చేయండి పంజల మౌనిక సారీ కలెక్షన్స్ మౌనిక ఎక్స్పో విద్యానగర్ కొత్తగూడెం. సెల్ నెంబర్ 8328285993.
2: మీరింతవరకు శుభాకాంక్షలు శ్రోతలు గ్రీటింగ్స్ చెప్పే కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ మాటతో ఓ పాట ఫోన్ ఇన్ లైవ్. శ్రోతలు తమకు ఎంతగానో నచ్చిన పాటను టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం మీ మాటతో ఓ పాట. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 2950038 మరొక నెంబర్ 2950039 ఎస్టీడీ కోడ్ 087

44. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సాంకేతిక సహకారం అందిస్తున్నవారు శ్రీ ఎం బాబు సింగ్.

0: మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు కోరిన పాటను వినిపించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. మీ రేడియో నేస్తం పల్నాటి శ్రీలత. కార్యక్రమంలో మన మొదటి శ్రోత. హలో, నమస్కారం అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: లక్ష్మీదేవపల్లి మండలం ప్రశాంత నగర్ నుంచి కాగితపు వెంకటేశ్వరరావు మేడం.
0: వెంకటేశ్వరరావు గారు, ఇవాళ ఏ పాట వినాలనుకుంటున్నారండి?
1: ఇంటింటి రామాయణం.
0: ఇంటింటి రామాయణం ఏ పాట అండి?

0: మమతల వేయిక పిలవేయి నన్ను తీయగా నల్లలు పూసే. పాట
1: ఓకే సార్, మీరు కోరిన విధంగా ఇంటింటి రామాయణం చిత్రం నుంచి పాట వినిపిస్తున్నాము, వినండి.

0: కార్యక్రమంలో మన తర్వాత శ్రోత. హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఇల్లందు నుంచి. బాగున్నారా సార్?
1: ఓకే మేడం, ఫైన్. మీరు ఎలా ఉన్నారు మేడం?
0: బాగున్నాము. ఇవాళ ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: అమరాజీవి చిత్రం నుంచి మల్లెపూల మారాణిక అనే పాట. ఈ పాట మా జ్యోతి మేడం గారి కోసం డెడికేట్ చేస్తున్నారు మేడం.
0: ఓకే అండి, మీరు కోరిన విధంగా అమరజీవి చిత్రం నుంచి పాటను వినిపిస్తున్నాము, వినండి.

0: పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట
1: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
1: మరొక నెంబర్ 295039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30.
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునఃప్రసారం
0: పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట.

0: కార్యక్రమంలో మన తర్వాత శ్రోత. హలో,
1: హలో మేడం, నమస్తే అండి.
0: నమస్తే అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను నాగేశ్వరరావు ఎందుకంటే నెహ్రూ బస్తీ నుంచి మాట్లాడుతున్నాను.
0: నెహ్రూ బస్తీ నుంచి ఇవాళ ఏ పాట వినిపించమంటారు?
1: నాకు ఈరోజు పసి హృదయాల సినిమాలో

0: కార్యక్రమంలో మన తర్వాత శ్రోత. హలో,
1: హలో, నమస్తే అండి.
0: నమస్కారం అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: ఆర్టీ కాలనీ పాతపాల నుంచి శారదా సంపత్ కుమార్ మాట్లాడుతున్నారు.
0: శారదా సంపత్ కుమార్ గారు, ఇవాళ ఏ పాట వినిపించమంటారండి?
1: ఇవాళ చిట్టి చెల్లెలు చిత్రంలో సుశీల గారు పాడిన పాట వినిపిస్తుంది.
0: చిట్టి చెల్లెలు చిత్రం నుంచి సుశీల గారు పాడిన పాట మీరు కోరిన విధంగా వినిపిస్తున్నాము, వినండి.

0: కార్యక్రమంలో మన తర్వాత శ్రోత. హలో,
1: హలో, శుభోదయం మేడం.
0: శుభోదయం అండి, ఎవరు, ఎక్కడి నుంచి?
1: వెంకటేష్. బాగున్నారా మేడం?
0: బాగున్నామండి. ఇవాళ ఏ పాట వినిపించమంటారు?
1: కాంచనగంగా సినిమాలో వనిత, లత, కవిత.
0: కాంచనగంగా చిత్రం నుంచి మీరు కోరిన విధంగా పాటను వినిపిస్తున్నాము, వినండి.
1: వేటూరి గీతం, చక్రవర్తి సంగీతం.
0: ఓకే అండి.

0: అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలు వేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: కార్యక్రమంలో మన తర్వాత శ్రోత. హలో.
3: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
2: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు, ఎక్కడి నుంచి?
3: నేను ఝాన్సీ జులూర్పాడు మండలం పాపకొలు నుండి.
2: పాపకొలు నుంచి మేడం, ఇవాళ ఏ పాట వినిపించమంటారు?
3: నవమన్మధుడు చిత్రం నుండి. ఏమన్నాగో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాషే వేరు.
2: ఓకే అమ్మ, మీరు కోరిన విధంగా నవమన్మధుడు చిత్రం నుంచి పాట వినిపిస్తున్నాము, వినండి.

0: కార్యక్రమంలో మన తర్వాత శ్రోత. హలో,
1: నమస్కారం మేడం గారు. నేను సొప్పాయిగూడి నుంచి అన్నప్పారావు మాట్లాడుతున్నాను. బాగున్నారా?
0: బాగున్నామండి. ఇవాళ ఏ పాట వినిపించమంటారు?
1: ఈ రోజు నాకు సింహాలలో నుంచి బంగారు కొండ మరుమర దండ అనే పాట వినిపించగా కోరుచున్నానండి.
0: ఓకే అండి.
1: అయితేనండి, మొన్న మంగళవారం నాడు సింగీతం శ్రీనివాసరావు గురించి స్వాతి గారు, శంకర్నేని స్వాతి గారు చాలా మధు మంచిది చక్కగా చేశారండి. మంచి విలువైన విషయాలు చెప్పారా, ఆయన జీవితంలో జరిగిన సన్నివేశాలు, విశేషాలు, సినిమాల్లో ఆయన చేసిన మార్పులు.

0: కూడా మంచి చక్కగా కళ్ళగట్టినట్టు చెప్పిన స్వాతి గారికి, ప్రసారం చేసిన కొత్తగూడెం ఆకాశవాణి కేంద్ర వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మధుమంజరి చాలా బాగుందండి,
1: ఓకే అండి,
0: మధుమంజరి ఎప్పుడు కొనసాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ప్రకటన విన్నారు కార్యక్రమంలో మన తర్వాత శ్రోత. హలో,
2: నమస్కారం మేడం గారు.
1: నమస్కారం అండి, ఎవరు, ఎక్కడి నుంచి?
2: నా పేరు సుల్తాన్ శ్రీనివాస మేడం గారు, వెంకటేశ్వర కాలనీ కిన్నరెస్టి ఏరియా కొత్తగూడెం మేడం గారు.
1: కొత్తగూడెం నుంచి. సార్, ఇవాళ ఏ పాట వినిపించమంటారు?
2: ప్రేమనగర్ నుండి మనసు గది ఇంతైన పాట కావాలి మేడం గారు.
1: ఓకే అండి, మీరు కోరిన విధంగా. ప్రేమనగర్ చిత్రం నుంచి.
2: శ్రోతల పేరు చెప్తా మేడం గారు.
1: చెప్పండి.
2: శ్రీనివాసు, రమణ, తేజస్విని, చైత్రలహరి, దేవకి నందన్, నవీన్, భద్రమ్మ, మురారి.
1: ఓకే అండి, మీరు కోరిన విధంగా ప్రేమనగర్ చిత్రం నుంచి పాట వినిపిస్తున్నాము, వినండి.
3: తాగితే మరిచిపోగలను, తాగనివ్వదు. మరిచిపోతే తాగగలను, మరువనివ్వదు.

0: కార్యక్రమంలో మన తర్వాత శ్రోత. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్కారం అండి, ఎవరు, ఎక్కడి నుంచి?
1: కాపర్తి బాబుచారి మేడం, ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామం. మేడం బాగున్నారా? మేడం
0: సార్ బాగున్నామండి, మీరెలా ఉన్నారు?
1: మేమంతా బాగానే ఉన్నాం మేడం.
0: సార్ ఇవాళ ఏ పాట వినిపించమంటారు?
1: ఈ రోజు పాండురాగ మాత్యం చిత్రం నుంచి అమ్మ అమ్మ అనే అరిచిన అనే పాట ఉంటుంది మేడం.
0: ఓకే అండి, మీకోసం పాండురంగ మహత్యం చిత్రం నుంచి ఈ పాట వినిపిస్తున్నాము, వినండి.
1: ఓకే మేడం.

0: కార్యక్రమంలో మన తర్వాత శ్రోత. హలో.
1: హలో, శుభోదయం అండి.
0: శుభోదయం అమ్మా, ఎవరు, ఎక్కడి నుంచి?
1: స్వీటీ మాట్లాడుతున్నాను.
0: స్వీటీ గారు, ఇవాళ ఏ పాట వినిపించమంటారు?
1: ఇవాళ హిట్ 2 మూవీ నుంచి ఊరికే ఊరికే అనే సాంగ్ వినిపించండి.
0: ఓకే అమ్మా, మీరు కోరిన విధంగా హిట్ 2 చిత్రం నుంచి పాట వినిపిస్తున్నాము, వినండి.
1: ఓకే.

0: గజ్జా బబ్బల
1: సై బాల్,
0: నడుగుల కామరా
1: సై బాల్,
0: బురద పుల్ల
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: కార్యక్రమంలో మన తర్వాత శ్రోత, హలో.
4: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
3: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు, ఎక్కడి నుంచి?
4: మాది పాలంక మండలం పునుకుల నుంచి అక్బర్ మేడం.
3: అక్బర్ గారు, ఇవాళ ఏ పాట వినిపించమంటారండి?
4: బొబ్బిలి పులి సినిమా నుంచి తెల్ల తెల్లని తీరాలు అనే పాట వినిపించండి మేడం.
3: చాలా బాగా పాడుతున్నారండి. మీకోసం బొబ్బిలి పులి చిత్రం నుంచి ఈ పాట.
4: ఓకే, థ్యాంక్ యూ.

0: కార్యక్రమంలో మన తర్వాత శ్రోత. హలో,
1: నమస్కారం
0: అండి. ఎవరు, ఎక్కడి నుంచి? చికెన్ షాప్ రాము గారు.
1: హలో
0: రాము గారు,

0: మేడం
1: ఇవాళ ఏ పాట వినిపించమంటారండి?
0: మాది దేవుళ్ళ సినిమా అండి, అందరి బంధువయ్య సినిమా.
1: దేవుళ్ళ చిత్రం నుంచి అందరి బంధువయ్య. ఓకే అండి, మీరు కోరిన విధంగా దేవుళ్ళ చిత్రం నుంచి పాట వినిపిస్తున్నాము, వినండి.
0: ఓకే అండి.

0: కార్యక్రమంలో మన తర్వాత శ్రోత. హలో
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు, ఎక్కడి నుంచి?
1: డాక్టర్ కీర్తి రాజ్ కుమార్, ఆదర్శ నగర్, నిజామాబాద్ నుంచి మేడం.
0: నిజామాబాద్ నుంచి చాలా దూరం నుంచి ఫోన్ చేశారండి మా కోసము.
1: అవునమ్మా, అభిమానం మీ మీద అభిమానం అమ్మా. రేడియో స్టేషన్ మీద మంచి మిత్రులు చిత్రం నుంచి ఎన్నాళ్ళు వేచి నడుతాయో ఈ పాటను ప్రసారం చేయండి మేడం.
0: ఓకే అండి, మీరు కోరిన విధంగా మంచి మిత్రులు చిత్రం నుంచి పాటను వినిపిస్తున్నాము, వినండి.
1: ధన్యవాదాలు మేడం.

0: ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
1: కార్యక్రమంలో మన తర్వాత శ్రోత, హలో.
2: హలో, నమస్తే మేడం. గుడ్ మార్నింగ్.
1: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు, ఎక్కడి నుంచి?
2: మేడం, నా పేరు ఆకుపాష. మేడం, కొత్త నుంచి మాట్లాడుతున్నాను.
1: ఆకుపాష గారు, సార్ బాగున్నాము. కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, బయటకు వచ్చి మాట్లాడాలి.
2: నేను బయటకు వస్తున్నాను మేడం. నాకు ఈరోజు సింధూర పువ్వు చిత్రం నుంచి పాట కావాలి మేడం.
1: సింధూర పువ్వు చిత్రం నుంచి ఏ పాట అండి?
2: టైటిల్ పాట అండి. సింధూర పువ్వు అతి చిన్న పాట మేడం. నేను పెయింటింగ్ వర్క్ చేస్తాను మేడం, బిల్డింగ్ పెయింటింగ్ వర్క్.
1: ఓకే, పనిలో ఉన్నారు, అందుకే డిస్టర్బెన్స్.
2: పని దగ్గర ఉన్నాను మేడం. నేను మా ఇవాళ మా దోస్తులు కొంతమంది వాళ్ళు మా పేర్లు రావట్లే అన్న అంటే సరే లైవ్ లో మీ పేరు చెప్తాననేసి ప్రత్యేకంగా కాల్ చేశాను.
1: ఓకే అండి
2: మేడం. మా దోస్తుల పేర్లు ఏమండి? వసీం అక్రమ్, సోహెల్ వై, కలీం, సాయి, పాషా, శ్రీను, వీళ్ళ కోసమని ఈ పాట కోరుకుంటున్నాను మేడం.
1: ఓకే అండి, మీరందరి కోసం ఈ పాట వినిపిస్తున్నాము, వినండి.
2: ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.

0: కార్యక్రమంలో మన తర్వాత శ్రోత. హలో
1: హలో,
0: హలో, నమస్కారం అండి. ఎవరు, ఎక్కడి నుంచి?
1: కోయగూడెం నుంచి అచ్చమ్మ మాట్లాడుతండి. సర్వారం కోయగూడెం.
0: సర్వారం కోయగూడెం అచ్చమ్మ గారు, ఇవాళ ఏ పాట వినిపించమంటారమ్మా?
1: బతుకమ్మ సాంగ్ నుంచి వేయండి మేడం. బతుకమ్మ పాట,
0: బతుకమ్మ చిత్రం నుంచి పాట. ఓకే అమ్మ, మీరు కోరిన విధంగా బతుకమ్మ చిత్రం నుంచి పాట వినిపిస్తున్నాము, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.

0: కార్యక్రమంలో మన తర్వాత శ్రోత. హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు, ఎక్కడి నుంచి?
1: నా పేరు మారవేణ శ్రీనివాసరావు, ప్రశాంతి నగర్ లక్ష్మీదేవిపల్లి నుంచి.
0: లక్ష్మీదేవిపల్లి నుంచి మారవేణ శ్రీనివాస్ గారు, సార్ ఇవాళ ఏ పాట వినిపించమంటారు?
1: ఇక్క శంకర సినిమాలో నుంచి కోవెలయందని దేవుడు కలడని అనుకుంటినా నీవు ఏనాడు, కనుగొంటి కనుగొంటి ఏనాడు, పలికే జాబిలి ఇయపై కలదని అనుకుంటినా నీవు ఏనాడు, కనుగొంటి కనుగొంటి ఏనాడు. ఈ పాట వేయండి మేడం.
0: ఓకే అండి, చాలా బాగా పాడారు, మీకోసం ఈ పాట.
1: ఓకే, థ్యాంక్ యూ.

0: కార్యక్రమంలో మన చివరి శ్రోత. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్కారం అండి. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పోనవరం పల్లి నుంచి. ఏం పేరు అన్నారు సార్?
1: పోనవరంపల్లి.
0: మీ పేరు?
1: ఈశ్వర యాదవ్.
0: ఈశ్వర యాదవ్ గారు, ఇవాళ ఏ పాట వినిపించమంటారండి? ఓకే సార్, మీరు కోరిన విధంగా శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రం నుంచి పాట వినిపిస్తున్నాము, వినండి.
1: కడపలో నాశకాలు ఇచ్చాను.

మీరింతవరకు టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం మీ మాటతో ఓ పాట విన్నారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సాంకేతిక సహకారం అందించిన వారు శ్రీ ఎం బాబుసింగ్. ఈనాటి ఈ కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ నేను మీ రేడియో నేస్తం పల్నాటి శ్రీలత. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

మీరింతవరకు ఏకచిత్ర గానం శీర్షికన శ్రీ సూర్య మూవీస్ వారి జీన్స్ చిత్రంలోని పాటలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

శ్రోతలు 100.1 MHz పై చిత్రగీతాలను వింటారు. కార్యక్రమంలో ముందుగా జయసింహ చిత్రం కోసం ఘంటసాల లీలా పాడిన పాట.

కార్యక్రమంలో తర్వాత డ్యూయట్ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలను వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత మృగరాజు చిత్రం కోసం హరిహరన్ సాధనా సర్గం పాడిన పాట.

0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట,
1: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038,
1: మరొక నెంబర్ 295039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునఃప్రసారం.
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

మీరు విన్న పాట బావా బావమరది చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతం. ఇప్పుడు వినండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట రాక్షసుడు చిత్రం నుండి.

మీరు విన్న పాట రాజేంద్రుడు గజేంద్రుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతం. వీరు పాడిందే మరో చిత్రం బంగారు బుల్లోడు.

0: మీవి పాటలు మావి.
1: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 0874-295038.
0: మరొక నెంబర్ 2950-539. ఆ తండ్రుల్లో బుక్క చారిందేది నక్క, నా ఒళ్ళంతా ఆడిందే దైతక్క.
1: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35
0: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30

శ్రోతలు వింటున్నారు 100.1 మెగాహెడ్స్ పై చిత్రగీతాలు. ఇప్పుడు వినండి మాస్ చిత్రం నుండి ఉదిత్ నారాయణ్ సుమంగలి పాడిన పాట.

మీరు విన్న పాట జయ జానకి నాయక. కార్యక్రమంలో ఇప్పుడు వినండి జల్సా చిత్రం నుండి టిప్పు గోపికా పూర్ణిమ పాడిన పాట.

మీరు వింటున్న ఈ పాట ప్రేయసి రావే చిత్రం నుండి.

0: వినవచ్చు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
2: వినరా వినరా ఓ నరుడా, బ్రహ్మం మాట పొల్లు బోదురా, కాల జ్ఞానం కల్లగాదురా.
3: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
1: ఎలాంటి ముచ్చటైనా సరే, మాటలు మీవి, పాటలు మావి.
3: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు
1: 0874-29-5038,
3: మరొక నెంబర్ 29-5039.
2: బల్లే బల్లే అందాలు సృష్టించావు, ఇలా ముదిపించావు, అదే ఆనందం.
1: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30,
3: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునః ప్రసారం.

0: Good afternoon.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శాస్త్రీయ సంగీతం ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో లాల్గుడి జి జయరామన్ గారి వయలిన్ వాదనం వింటారు. ముందుగా వినండి కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్. ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఎల్ఐసి బీమా ప్లాటినం తో. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
4: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.
5: మీ 4,800 రివార్డ్ పాయింట్స్ ఈ రోజే ఎక్స్పైర్ అవుతున్నాయి, ఇప్పుడే రిడీమ్ చేసుకోండి.
6: అబ్బా, నాకు ఇన్ని రివార్డ్ పాయింట్స్ ఎలా వచ్చాయి?
7: చాలు, ఇక్కడే అడగండి వై. రివార్డ్ పాయింట్స్ పేరుతో వచ్చిన అన్నోన్ లింక్ పై క్లిక్ చేసే ముందు ఆలోచించండి. ఒక వై మిమ్మల్ని ఫ్రాడ్ నుంచి కాపాడొచ్చు.
5: ఎప్పుడు అడగండి WHY, అంటున్నారు క్యాప్టెన్ వై ఆఫ్ SBI,
7: మీ సైబర్ రక్షక్.
8: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: శనివారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: సార్, 5,000 రూపాయలు పెట్టండి, 8,000 రూపాయల ప్రాఫిట్ పొందండి. ఇదిగో ప్రూఫ్, స్క్రీన్ షాట్ చూడండి.
2: స్క్రీన్ షాట్ లో కనిపిస్తున్న ప్రాఫిట్ నిజమేనా లేక జస్ట్ స్క్రీన్ మీదనే ఉందా? వాట్సాప్ లేదా టెలిగ్రామ్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్స్ లో ఫేక్ ప్రాఫిట్స్, స్మాల్ రివార్డ్స్ చూపించి నమ్మకాన్ని క్రియేట్ చేస్తారు. ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ని మెల్లగా పెంచుకుంటూ పోతారు.
3: ఎప్పుడు అడగండి, WHY అంటున్నారు, క్యాప్టెన్ వై ఆఫ్ SBI,
4: మీ సైబర్ రక్షక్.
5: వినండి లాల్గుడి జీజే రమణ్ గారి వయోలిన్ వాదనం.

మీరింతవరకు లాల్గుడి జి జయరామన్ గారి వయలిన్ వాదనం విన్నారు. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. సాంకేతిక రంగంలో భారత్ అభివృద్ది చెందుతున్న సామర్థ్యాలకు, తదుపరి తరం నెట్వర్క్ అనుసంధానతకు ఇండియా మొబైల్ కాంగ్రెస్ ప్రతీకగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ ద్వంద్వ నీతిని అవలంబిస్తోందని భారత్ ఐక్యరాజ్య సమితిలో తీవ్రస్థాయిలో ఆరోపించింది. ప్రముఖ సినీ నటుడు నానా పటేకర్ ఈ ఉదయం గోవాలో గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. దేశంలో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవల నియంత్రణ విధానం పక్షపాతంగా ఉందంటూ సామాజిక మాధ్యమంలో ప్రచారమవుతున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. న్యూఢిల్లీలోని యశోభూమిలో జరుగుతున్న 10వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026 ప్రదర్శనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. నిన్న ప్రారంభమైన ఈ 4 రోజుల సదస్సు టెలికమ్యూనికేషన్స్, డిజిటల్ అనుసంధానత, సాంకేతిక రంగాల్లో భారత్ సాధించిన అద్భుత ప్రగతిని చాటి చెబుతోంది. ఈ ఏడాది ఇండియా మొబైల్ కాంగ్రెస్ హద్దులు లేని విస్తరణ అనే నినాదంతో నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో మాట్లాడుతూ నరేంద్ర మోదీ సాంకేతిక రంగంలో భారత్ అభివృద్ది చెందుతున్న సామర్థ్యాలకు, తదుపరి తరం నెట్వర్క్ అనుసంధానతకు ఇది ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. దేశంలో టెలికాం రంగం డిజిటల్ విస్తరణ వేగంగా పురోగమించడానికి ఇండియా మొబైల్ కాంగ్రెస్ వేదికగా నిలిచిందన్నారు.
1: దేశ్ కే హర్ జిలే తక్ 5G కనెక్టివిటీ పహుంచ్ చుకి హై. ఆజ్ 5.5 లాఖ్ సే అధిక్ బేస్ స్టేషన్ భారత్ మే హై, జహాన్ సే 5G నెట్వర్క్ ఆపరేట్ కర్ రహా ఔర్ మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ 2022 కి తులనా మే 10 గుణా బడి.
0: కేంద్ర సమాచార ప్రసార కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ, సాంకేతిక పరిజ్ఞానం ప్రతి పౌరుడికి అందాలనేది ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. చవకైనా అందరికీ అందుబాటులో ఉండే డిజిటల్ వ్యవస్థ ద్వారానే సాంకేతికత వేగంగా విస్తరిస్తుందని తెలిపారు. ప్రస్తుతం భారత్లో 55 కోట్ల కంటే ఎక్కువ మంది 5G వినియోగదారులున్నారని సింధియా వెల్లడించారు.
2: IMC 2018 talked about connecting, creating and innovating. And the Prime Minister has always insisted that technology must permeate not only the last village but reach every single citizen.
0: ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ ద్వంద్వ నీతిని అవలంబిస్తోందని భారతదేశం ఐక్యరాజ్య సమితిలో తీవ్రస్థాయిలో ఆరోపించింది. జైషే మొహమ్మద్ అధినేత మసూద్ అజార్ గురించిన సమాచారం అందించిన వారికి బహుమతి ప్రకటిస్తూ, ఉగ్రవాద సంస్థలకిస్తున్న మద్దతును కప్పిపుచ్చుకోవడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని విమర్శించింది. సెప్టెంబర్ 11, 2001, నవంబర్ 26, 2008 పెహల్గాం ఉగ్రదాడులను ప్రపంచం ఇంకా మర్చిపోలేదని భారత్ స్పష్టం చేసింది. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భారత్ తరపున కార్యదర్శి రఘుపురి మాట్లాడుతూ, కేవలం ప్రకటనల ద్వారా ఉగ్రవాదాన్ని అంతం చేయలేమని, దానికి పాల్పడే వారిపై, ఆర్థిక సహాయం అందించేవారిపై, ప్రోత్సహించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో 57వ జీఎస్టీ మండలి సమాపేశం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన కొనసాగుతోంది. మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్, జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనితో పాటు వివిధ రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు ఈ సమాపేశానికి హాజరయ్యారు. జీఎస్టీ వివాదాలను పరిష్కరించడం, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ప్రక్రియను సులభతరం చేయడం, వ్యాపార వ్యయాన్ని, సమయాన్ని తగ్గించేందుకు అవసరమైన విధానపరమైన సంస్కరణలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. జీఎస్టీ వ్యవస్థను మరింత ఆధునీకరించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ 5 సూత్రాల ప్రణాళికను ప్రతిపాదిస్తుంది. ముఖ్యంగా చిన్న తరహా వ్యాపారులకు పన్ను నిబంధనల భారాన్ని తగ్గించడం, పరిపాలనాపరమైన చిక్కులు తొలగించడం ఈ సంస్కరణల ప్రధాన లక్ష్యం. భారత వైమానిక దళం ఈరోజు 94వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ ఏడాది వేడుకల ఇతివృత్తం, భారత వైమానిక దళం అమోఘం, అజేయం, ఖచ్చితం. వైమానిక దళ దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి ద్వారా సందేశమిచ్చిన ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్, వైమానిక దళం ఎల్లప్పుడూ అప్రమత్తతో దేశాన్ని రక్షించడానికి సిద్దంగా ఉంటుందని తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రముఖ సినీ నటుడు నానా పటేకర్ ఈ ఉదయం గోవాలో గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. అస్వస్థతతో స్పృహ తప్పిన ఆయన్ను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రాణాలు కాపాడడానికి వైద్యులు సుమారు 45 నిమిషాల పాటు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని వెల్లడించారు. దాదాపు 4 దశాబ్దాలకు పైగా సాగిన ఆయన సినీ ప్రస్థానంలో హిందీ మరాఠీ చిత్రాల్లో అద్భుత నటనతో ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. పరింద, క్రాంతివీర్, అబ్ తక్ ఛప్పన్, వెల్కమ్ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల ద్వారా ఆయన విశేష గుర్తింపు పొందారు. నానా పటేకర్ మృతిపై సామాజిక మాధ్యమం ద్వారా స్పందిస్తూ రాష్టపతి ద్రౌపది ముర్ము, తన విలక్షణ పాత్రలతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ఆయన సమాజ సేవ పట్ల కూడా ఎంతో నిబద్దత కలిగి ఉండేవారని పేర్కొన్నారు. నానా పటేకర్ ఆకస్మిక మృతి పట్ల ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ సంతాపం ప్రకటించారు. పటేకర్ ఎంతో ప్రతిభావంతుడైన బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. భారత చలనచిత్ర రంగానికి ఆయన అందించిన అసమాన సేవలు ఎల్లప్పుడూ స్మరణీయమని ఉపరాష్టపతి గుర్తు చేసుకున్నారు. నానా పటేకర్ వంటి విశిష్టత, చెరగని గుర్తింపు ఉన్న నటులు చాలా అరుదుగా ఉంటారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నానా పటేకర్ తన ప్రతి పాత్రలోనూ అద్భుతమైన వైవిధ్యత, సృజనాత్మకత కనబరిచి తరతరాలు గుర్తించుకునే పాత్రలకు జీవం పోశారని కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు, మిత్రులకు, అభిమానులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాగా నానా పటేకర్ అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం 4 గంటలకు పూణే సమీపంలోని దోంజే గ్రామంలో మహారాష్ట ప్రభుత్వం ప్రభుత్వ లాంఛనాలతో వీడ్కోలు పలకాలని నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 11వ తేదీన చెన్నైలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటు మెట్రో రైల్ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తారు. చెన్నైలోని 14.6 కిలోమీటర్ల పూనమల్లి వడపళని మెట్రో మార్గాన్ని, అలాగే పళని, పరమకుడి, నామక్కల్, అంబసముద్రం, వెల్లూరు కంటోన్మెంట్ స్టేషన్లలో అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారు. దేశంలో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవల నియంత్రణ విధానం పక్షపాతంగా ఉందంటూ సామాజిక మాధ్యమంలో ప్రచారమవుతున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. దేశంలో ఉపగ్రహ ప్రసారాలతో సహా అన్ని టెలికాం సేవలకు నిష్పాక్షికమైన, సమానమైన అనుమతుల విధానాన్ని అమలు చేస్తున్నట్టు స్పష్టం చేసింది. ఈ విధానం కింద ఉపగ్రహ ఆధారిత కమ్యూనికేషన్ సేవల కోసం గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాటిలైట్ విభాగంలో ఇప్పటి వరకు 3 సంస్థలకు లైసెన్సులు మంజూరు చేసినట్టు తెలిపింది. ప్రస్తుతం లైసెన్సులు పొందిన ఆ 3 సంస్థల భద్రతా తనిఖీల ప్రక్రియ కొనసాగుతోందని కేంద్రం వెల్లడించింది. ఏ సంస్థకైతే

0: ఈ భద్రతా పరిశీలన పూర్తవుతుందో ఆ సంస్థ స్పెక్టమ్ కేటాయింపుల తదుపరి దశకు వెళుతుందని స్పష్టం చేసింది. ఈ మూడు సంస్థలు ప్రస్తుతం ఒకే విధమైన నియంత్రణ దశలో ఉన్నాయని, కాబట్టి ఈ విధానం వివక్షతతో కూడుకుందని ఉందనడం పూర్తిగా అవాస్తవమని పేర్కొంది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఈరోజు ఫిజీలో ఆస్టేలియా వాతావరణ మార్పులు, ఇంధన శాఖ మంత్రి క్రిస్ బొవెన్తో సమాపేశమయ్యారు. ప్రీ కాప్ 31 సదస్సు ప్రాంగణంలో ఈ సమాపేశం జరిగింది. సమాపేశంలో రాబోయే కాప్ 31 సదస్సుకు సంబంధించిన ప్రాధాన్యత అంశాలపై ఇరు దేశాల నాయకులు సుదీర్ఘంగా చర్చించారు. లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ వర్ధంతి సందర్భంగా ఈరోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన అత్యవసర పరిస్థితి సమయంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినప్పుడు లోక్ నాయక్ కోట్లాది మంది ప్రజల గొంతుకగా నిలిచారని హోంమంత్రి అమిత్ షా కొనియాడారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాళులర్పిస్తూ స్వాతంత్ర్య సంగ్రామం నుండి సంపూర్ణ విప్లవం వరకు జయప్రకాష్ నారాయణ్ జీవితం ప్రజాస్వామ్యం, ప్రజా భాగస్వామ్యం, సామాజిక మార్పుకే అంకితమైందన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సాంకేతిక రంగం భారత్ అభివృద్ది చెందుతున్న సామర్థ్యాలకు, తదుపరి తరం నెట్వర్క్ అనుసంధానతకు ఇండియా మొబైల్ కాంగ్రెస్ ప్రతీకగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ ద్వంద్వ నీతిని అవలంబిస్తోందని భారత్ ఐక్యరాజ్య సమితిలో తీవ్రస్థాయిలో ఆరోపించింది. ప్రముఖ సినీ నటుడు నానా పటేకర్ ఈ ఉదయం గోవాలో గుండెపోటుతో మరణించారు. దేశంలో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవల నియంత్రణ విధానం పక్షపాతంగా ఉందంటూ సామాజిక మాధ్యమంలో ప్రచారమవుతున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: उमंग
1: CIET प्रस्तुत करता है
0: उमंग उमंग।
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెడ్స్ పై చిత్రగీతాలు వింటారు. ముందుగా వినండి భక్త కన్నప్ప చిత్రం నుండి వి రామకృష్ణ పి సుశీల పాడిన పాట.

మీరు విన్న పాట కోకిలమ్మ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం. ఇప్పుడు వినండి పులి బెబ్బులి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట.

మీరు విన్న పాట గోరెంటాకు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. వీరు గానం చేసిందే మరో చిత్రం పండంటి జీవితం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 1:10 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు, అనంతరం 1:20 వనితా లోకం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఇండి కూటమి ఈరోజు చలో లోక్ భవన్ ర్యాలీ నిర్వహించింది. యువతలోని నైపుణ్యం ప్రతిభే తెలంగాణకు అతిపెద్ద బలమని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఎస్ఐఆర్ అంశం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ రాజ్యాంగ వ్యవస్థల ప్రక్రియను గౌరవించాలని తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి సుభాష్ తెలిపారు. దసరా పండగ రద్దీ దృష్ట్యా తెలంగాణ ఆర్టీసీ 7,000కు పైగా ప్రత్యేక బస్సులను నడిపేందుకు కార్యాచరణ సిద్దం చేసింది. ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లో ఇండి కూటమి టీపీసీసీ ఆధ్వర్యంలో చలో లోక్ భవన్ ర్యాలీ నిర్వహించారు. నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీలో టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, రాష్ట మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామిలతో పాటు సిపిఎం, సిపిఐ, టీజేఎస్, ఆర్జేడీ, సమాజ్వాదీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యాన్ని, ఓటు హక్కును కాపాడాలని నినాదాలు చేస్తూ సాగిన ర్యాలీ రాజ్భవన్ కు చేరుకోగానే పోలీసు చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు. యువతలోని నైపుణ్యం ప్రతిభే తెలంగాణకు అతిపెద్ద బలమని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ లో జరిగిన డీఈ షా ఇండియా 30వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ సాంకేతిక ఆర్థిక సేవలు గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు ప్రధాన గమ్యస్థానంగా మారిందన్నారు. 1996లో హైదరాబాద్లో ప్రారంభమైన డీఈ షా వృద్ది నగరంపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమని తెలిపారు. నియోపోలిస్లో ఏర్పాటు చేస్తున్న సంస్థ కొత్త కార్యాలయానికి స్వాగతం పలుకుతూ రాష్టంలో ప్రపంచ స్థాయి సంస్థల విస్తరణకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని స్పష్టం చేశారు. దేశంలో ఓటు హక్కును హరించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకే ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ ప్రక్రియను కొనసాగిస్తోందని ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు పరిరక్షణకు ప్రతిపక్ష నేతలపై అణిచివేతకు వ్యతిరేకంగా వీధుల నుంచి పార్లమెంట్ వరకు పోరాడతామని స్పష్టం చేశారు. ఈ ఉద్యమం కేవలం కాంగ్రెస్ది కాదని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఇండియా కూటమి ప్రజల ఉద్యమమని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే రాష్టంలో విద్యుత్ సంక్షోభం నెలకొందని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత టి హరీష్ రావు విమర్శించారు. 5,420 కోట్ల రూపాయల ట్రూ అప్ ఛార్జీల భారం, కరెంటు కోతలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యాఖ్యలను ఆయన ఖండించారు. యాదాద్రి ప్లాంట్కు బొగ్గు కేటాయింపులు ఉన్నాయన్న విషయాన్ని గుర్తు చేస్తూ ప్రజలపై మోపిన ఛార్జీల భారాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, కోతలు లేకుండా చూడాలని కోరారు. లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ వర్ధంతి సందర్భంగా తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్య పోరాటం, సామాజిక సంస్కరణల కోసం జయప్రకాష్ నారాయణ్ చేసిన కృషిని స్మరించుకున్నారు. ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, ప్రజాసేవ పట్ల ఆయన చూపిన నిబద్దత, ఆదర్శాలు భావితరాలకు నిరంతరం స్ఫూర్తినిస్తాయని గవర్నర్ పేర్కొన్నారు. మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా మంచిరేవులలోని వీరభద్రస్వామి గుట్టపై 1,108.27 కోట్ల రూపాయలతో ఓంకారేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో ప్రధాన ఆలయానికి 598.98 కోట్లు, అనుబంధ అభివృద్ది పనులకు 300

49.67 కోట్లు, మూసి ఒడ్డున రోడ్డు నిర్మాణానికి 159.62 కోట్ల రూపాయలు కేటాయిస్తూ పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ బెంగళూరు హైస్పీడ్ రైలు కారిడార్లో భాగంగా అచ్చంపేట మండలంలో ఎలివేటెడ్ కారిడార్, సబ్స్టేషన్ నిర్మాణాల స్థలాలను ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ పరిశీలించారు. ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ బెంగళూరు ప్రయాణ సమయం 2 గంటలకు తగ్గుతుందని, ప్రాంతీయ అభివృద్దికి తోడ్పడుతుందని తెలిపారు. దేశంలో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవల నియంత్రణ విధానం పక్షపాతంగా ఉందంటూ సామాజిక మాధ్యమంలో ప్రచారమవుతున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. దేశంలో ఉపగ్రహ ప్రసారాలతో సహా అన్ని టెలికాం సేవలకు నిష్పాక్షికమైన సమానమైన అనుమతుల విధానాన్ని అమలు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ విధానం కింద ఉపగ్రహ ఆధారిత కమ్యూనికేషన్ సేవల కోసం గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాటిలైట్ విభాగంలో ఇప్పటివరకు 3 సంస్థలకు లైసెన్సులు మంజూరు చేసినట్లు తెలిపింది. ప్రస్తుతం లైసెన్స్ పొందిన ఆ 3 సంస్థల భద్రతా తనిఖీల ప్రక్రియ కొనసాగుతోందని కేంద్రం వెల్లడించింది. ఏ సంస్థకైతే ఈ భద్రతా పరిశీలన పూర్తవుతుందో ఆ సంస్థ స్పెక్ట్రం కేటాయింపుల తదుపరి దశకు వెళ్తుందని స్పష్టం చేసింది. ఈ 3 సంస్థలు ప్రస్తుతం ఒకే విధమైన నియంత్రణ దశలో ఉన్నాయని, కాబట్టి ఈ విధానం వివక్షతో కూడుకుని ఉందనడం పూర్తిగా అవాస్తవమని పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. భారత్లో బంగ్లాదేశ్ వంటి రాజకీయ అస్థిరతను సృష్టించేందుకు కాంగ్రెస్ యత్నిస్తోందని తెలంగాణ బీజేపీ ప్రధాన అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ ఆరోపించారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోసం ప్రతిపక్షాలు రోడ్లకి నిరసనలు తెలపడాన్ని తప్పుపట్టారు. ఎస్ఐఆర్ అంశంపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్నందున రాజ్యాంగ వ్యవస్థల ప్రక్రియను గౌరవించాలని, వీధి పోరాటాల ద్వారా వ్యవస్థలను బలహీనపరచవద్దని సుభాష్ హితవు పలికారు. దసరా పండుగ రద్దీ దృష్ట్యా ఆర్టీసీ 7,000కు పైగా ప్రత్యేక బస్సులను నడిపేందుకు కార్యాచరణ సిద్దం చేసింది. వివిధ జోన్ల నుంచి అక్టోబర్ 9, 10, 16, 17 తేదీలతో పాటు తిరుగు ప్రయాణానికి 25, 26 తేదీల్లో హైదరాబాద్లోని ప్రధాన ప్రాంతాల నుండి ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయి. పాత జీవో ప్రకారం అదనపు ఛార్జీలు వర్తిస్తాయని, సాధారణ ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణం యథావిధిగా కొనసాగుతుందని ఆర్టీసీ తెలిపింది. ఆసిఫాబాద్ జిల్లాలో ప్రత్యేక ఓటర్ జాబితా సమగ్ర సవరణ పరిశీలకులు యోగిత రాణా, కలెక్టర్ హరిత కాగజ్ నగర్ జిల్లా కేంద్రంలో సమావేశాలు నిర్వహించారు. ఇప్పటి వరకు 90.3% హియరింగ్ పూర్తయిందని, మిగిలిన ఓటర్ల ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి 10 రోజుల్లో తుది ముసాయిదా జాబితాను విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. తెలంగాణ సర్కిల్ ముఖ్య తపాలా జనరల్ హైదరాబాద్ కార్యాలయం ద్వారా ఇండియా పోస్ట్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారానికి ఈ నెల 23 మధ్యాహ్నం 12 గంటలకు ఆన్లైన్ డాక్ అదాలత్ నిర్వహించబడుతుంది. సేవలకు సంబంధించిన సమస్యలను ఈ నెల 14 సాయంత్రం 5:45 లోపు తపాలా లేదా ఇమెయిల్ ద్వారా పంపవచ్చు. ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దుబాయ్లో అక్టోబర్ 11న జరిగే బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం పాల్గొననుంది. సెబాబ్ అల్ అహ్లీ స్పోర్ట్స్ క్లబ్లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీడబ్ల్యూయూ కూటమికి కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. గౌలిగూడ సెంట్రల్ బస్ స్టేషన్లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ బాణం గుర్తు అభ్యర్థులను గెలిపించాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఆసిఫాబాద్ గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాలలో ఈ నెల 11న నిర్వహించే 12వ తెలంగాణ రాష్ట స్థాయి సబ్ జూనియర్స్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 33 జిల్లాల నుంచి 1500 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. పచ్చదనం పెంపుతో పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి వెంకన్న తెలిపారు. జీడబ్ల్యూఎంసీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో వినాయక కాలనీలో నిర్వహించిన సామూహిక మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నల్గొండ జిల్లాలో 2026-27 సంవత్సరానికి మద్దతు ధరకు పత్తి కొనుగోలుకు సిద్దంగా ఉండాలని కలెక్టర్ బి చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. ఖరీఫ్లో దాదాపు 3.56 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనాతో 26 జిన్నింగ్ మిల్లులు, 10 సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారిన ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని సీపీఐ నాయకుడు చాడా వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.

0: సిరిసిల్ల కార్మిక భవనంలో మాట్లాడిన ఆయన, నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన కమిషన్ ద్వారా ఓట్ల చోరీ జరుగుతోందని విమర్శించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఇండీ కూటమి ఈరోజు చలో లోక్ భవన్ ర్యాలీ నిర్వహించింది. యువతలోని నైపుణ్యం, ప్రతిభే తెలంగాణకు అతిపెద్ద బలమని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఎస్ఐఆర్ అంశం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ రాజ్యాంగ వ్యవస్థల ప్రక్రియను గౌరవించాలని తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి సుభాష్ తెలిపారు. దసరా పండగ రద్దీ దృష్ట్యా తెలంగాణ ఆర్టీసీ 7000కు పైగా ప్రత్యేక బస్సులను నడిపేందుకు కార్యాచరణ సిద్దం చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వనితాలోకం.

0: ఆకాశవాణి ఈనాటి వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో సాహిత్యంతో దోస్తీ శీర్షికన వాసిరెడ్డి సీతాదేవి గారి ఉరితాడు నవలా పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి చెంగల్వల కామేశ్వరి.
1: వాసిరెడ్డి సీతాదేవి గారు రాసిన ఉరిత్రాడు నవల గురించి నేను రాసిన సమీక్ష మీకు వినిపిస్తాను. వాసిరెడ్డి సీతాదేవి గారు మొత్తం 44 నవలను ప్రచురించారు. ఆమె రాసిన 11 నవలలు ఇతర భాషల్లోకి అనువదించబడ్డాయి. ఆమె రాసిన నవల మరీచికను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మొదట్లో నిషేధించింది. కానీ ఆమె కోర్టులో ప్రభుత్వంతో పోరాడి తన పుస్తకాన్ని విడుదల చేయించుకున్నారు. ఆవిడ రాసిన మట్టి మనిషి ఆమె రాసిన ఉత్తమ నవలల్లో ఒకటి. దీనిని నేషనల్ బుక్ ట్రస్ట్ 14 భారతీయ విదేశీ భాషల్లోకి అనువదించింది. అనేక విశ్వవిద్యాలయాలు ఆమెకి గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశాయి. ఆమె నవలలు కొన్ని చలనచిత్రాలుగా నిర్మించబడ్డాయి. ఆమెకు 5 ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు కూడా లభించింది. సీతాదేవి గారు పిల్లల కోసం పనిచేసే ప్రభుత్వ సంస్థ అయిన జవహర్ బాలభవన్ కు డైరెక్టర్గా పనిచేశారు. ఆమె 1985 నుండి 1991 మధ్య కాలంలో సినీ సెన్సార్ బోర్డులో సభ్యురాలుగా ఉన్నారు. ఎన్నో సామాజిక అంశాలతో రాసిన ఆవిడ నవలలు పాఠకులలో ఆసక్తితో పాటు ఆలోచనలను కూడా రేకెత్తిస్తాయి. కథాంశం ఏదైనా కథనం నడిపే తీరు పాఠకులను ఆకట్టుకుంటుంది. అలా నేను చదివిన ఆవిడ రచనలలో ఉరిత్రాడు నవల నాకు చాలా నచ్చింది. ఆ నవలలో కూడా రచయిత్రి స్పృశించిన అంశాలు చాలా ఉన్నాయి. అవన్నీ నవలలోని కథానాయక తల్లి పాత్ర కనకం ద్వారా అప్పటి సమాజ తీరుతెన్నులు కట్టుబాట్లు గురించి మనకు తెలియజేస్తాయి. భర్త లేడని, డబ్బు లేదని, ఉన్న 2 ఆడపిల్లలు గుండెల మీద కుంపట్లు అన్న భావన ఆమెది. తన చిన్నపిల్ల కస్తూరి పెద్దపిల్ల కరుణ కన్నా అందమైనది, అందువల్ల ఎవరో ఒకరికి కరుణను కట్టబెట్టేయాలి, అప్పుడు చిన్నమ్మాయి పెళ్లి త్వరగా అవుతుందన్న భావం ఆమెది. అక్క పెళ్లైతే గాని తన దవదని చెల్లి కస్తూరి చాలా నిరసనగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలకు కరుణ చాలా బాధపడుతూ ఉంటుంది. కనకం బాగా డబ్బు గల తన అన్నయ్య తనకేమైనా సహాయం చేస్తాడని ఎంతో ఆశ పెట్టుకుని వెడుతుంది. కానీ నౌకర్లు, చాకర్లు, ఇంద్రభవనం లాంటి ఇల్లు, కాపలా కుక్కలు, ఇల్లు పెట్టకుండా క్లబ్బులు వంటి తిరిగే వదిలిగారు, హాస్టల్లో ఉన్న పిల్లలు, ఈ కుటుంబ పరిస్థితి చూసి అన్నగారి క్షణం తీరిక లేని హోదా దర్పం చూసుకుని డబ్బున్న వాళ్ళకి తన బాధలు పంచుకున్న సమయం మనసు ఉండదని అర్థమైపోయి ఎందుకు వెళ్లానా అనుకుంటూ అవమాన భారంతో తిరిగి వచ్చేస్తుంది. అసలే అందమైన చిన్న కూతురికి షోకులంటే తగిన మక్కువ అని, ఆ పిల్లం ఏమాత్రం తయారైనా కూడా ఎవరి కళ్ళల్లో పడకూడదని తెలియని భయాందోళనతో తరచు చేయి చేసుకో

చేస్తూ ఉంటుంది. తనకి జరిగే పెళ్లి చూపుల్లో చెల్లి కస్తూరి కనిపించకూడదని ఆమెను దాచేస్తారు. తను నచ్చకపోతే ఒకరి బరువైనా కూడా దించుకోవచ్చని తన అన్నయ్య విశ్వం తల్లి మాట్లాడుకుని చెల్లెలు కస్తూరిని చూపించడం కరుణ హృదయాన్ని పగిలిపోయేలా చేస్తాయి. చివరకు పెళ్లి చూపులకు వచ్చిన రాఘవరావు చిన్నపిల్ల కస్తూరిని కట్నం లేకుండా చేసుకోవడం కరుణ మనసుకి ఎంతో విఘాతపరుస్తుంది. తనకన్నా చిన్నదానికి తన కోసమే తెచ్చిన వరుణ్తో జరిగే పెళ్లికి మౌనంగా పెళ్లి పనులను చక్కబెడుతుంది. అన్నగారి విశ్వం తన ఆఫీసులో తనతో పాటు పనిచేసే అమ్మాయి శారదను పరిచయం చేస్తాడు. తామిద్దరు ప్రేమించుకున్నామని కరుణ పెళ్లయ్యాక చేసుకుందామని ఆగామని చెప్తాడు. కరుణకు అది నచ్చదు. తన పెళ్లి కోసం ఆగద్దని పెళ్లి చేసుకోమని చెప్పి కరుణ చెప్పేస్తుంది. కులాంతర వివాహమని కనకమ్మ గొణుగుతున్నా కూడా పెళ్లి చేసుకుంటానన్న కొడుకుని తల్లి వారించదు. వంశం వంశమర్యాదలు నిలబెట్టడం ఆడపిల్లలకే ధర్మం అన్నట్లు తల్లి ఆలోచించడం ఆడపిల్లల పట్ల ఉన్న వివక్షత అనిపిస్తుంది కరుణకి. ఆడపిల్లలు వయసు వచ్చి స్నేహాలు చేసి షోకులు నేరిస్తే పెళ్లి కాదన్న పిచ్చి భయం తల్లిది. వాడు చెడిపోకముందే ఎవరో ఒకరికి ఇచ్చేసి చేసేద్దామని తప్పనే కాని తల్లికి పెద్ద కూతురు కరుణ మనసు కొంచెం కూడా తెలుసుకోకుండా కష్టపెట్టడం చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. రచయిత్రి అప్పటి పేదరికంతో ఉన్న కన్న తల్లుల మనస్తత్వాన్ని అప్పటి సామాజిక పరిస్థితిని కళ్ల ముందు ఆవిష్కరిస్తారు. నల్లగా ఉన్న తనకు పెళ్లి కావడమే అందరికీ సమస్య. ఎవరైనా పర్వాలేదు, ఎలా ఉన్నా పర్వాలేదు, తనను చేసుకుంటాడని ఎవరొచ్చినా కాదనకూడదు అన్నంత విరక్తి విసుగు కరుణకు వచ్చేస్తాయి. అందుకే తనను చేసుకోవడానికి ఒప్పుకున్న సుబ్బారావు తల్లికి అన్నగారికి ఏమాత్రం నచ్చకపోయినా నేను చేసుకుంటాను అని పెళ్లికి సిద్ధమవుతుంది. ఈ సంబంధం కరుణ చెల్లెలు కస్తూరి భర్త రాఘవరావు తీసుకొస్తాడు. ఎలాగో కరుణకి సుబ్బారావుతో పెళ్లవుతుంది. కనకమ్మ ఊపిరి పీల్చుకుంటుంది. ఆడపిల్లల బాధ్యత తీరిందని ఆనందిస్తుంది. కరుణ కాపురానికి వెళ్లిన ఏడాదికే అతని దురలవాట్లు రాక్షసత్వం ఎదుర్కొంటూనే ఉంటుంది. తనకు పెట్టిన బంగారం అమ్మేసి పెళ్లికి ఇచ్చిన కట్నం డబ్బులన్నీ వాడేసుకుని తనను చిత్రహింసలు పెడుతున్నా ఒంటి మీద సిగరెట్ మాత్రం పెట్టి పైశాచికత్వం చూపిస్తున్నా ఓర్చుకుంటుంది. కాని తాగుడు కోసం తాళి కూడా ఇమ్మంటే ఎదురు తిరుగుతుంది. తన మెడలోని తాళిని తెంచుకుని బయటకు నెట్టి తలుపులు వేయడంతో నిరుత్తరాలైపోతుంది. అతనికి తనకి ఉన్న ఒకే ఒక బంధం తాళి. అది తెంపేసుకుని పొమ్మన్న భర్తకు తనకి ఏ బంధం లేదు. అక్కడ ఏ బంధంతో ఉండాలి అని ప్రశ్నించుకుంటుంది. పుట్టింటికి చేరిన కరుణను తల్లి కనకం చాలా నిరాదరణగా చూస్తుంది. అసలు ఏమైందో కనుక్కోకుండా కాపురాన్ని వదిలేసిన కూతురు గురించి లోకం ఏమనుకుంటుందో అన్న బాధ, కాపురాన్ని వదిలి పుట్టింటికి ఆడపిల్ల రాకూడదు అన్న తల్లి మనస్తత్వం కరుణకు బాధ కలిగిస్తుంది. కరుణ వదిన శారద మాత్రం ఆడబడి చంద్ర దుఃఖంలో ఉందో గమనించి ఊరడించి ధైర్యం చెప్తుంది. జరిగిన విషయాలన్నీ కూడా అన్నగారి విశ్వం తెలుసుకుని సహృదయంతో అవన్నీ మర్చిపోయి చదువుకోమని ప్రోత్సహిస్తాడు. తాళి లేకుండా ఉండరాదని కూతురు మెడలో పసుపుకమ్మ కట్టిన తాడు కనకమ్మ బలవంతంగా వేస్తుంది. ఒకరోజు కరుణ అన్నయ్య విశ్వానికి చెల్లెలు కస్తూరి భర్త రాఘవరావు కరుణ కాపురం గురించి ప్రశ్నిస్తూ ఉత్తరం రాస్తాడు. విశ్వం పట్టించుకోడు. సుబ్బారావును తీసుకొస్తున్నాను, కరుణను కాపురానికి మరలా పంపించు, లేకపోతే నా పరువు పోతుందని ఇంకో ఉత్తరం రాస్తాడు. కస్తూరి కూడా అక్కను ఉద్దేశించి నువ్వు మొగుడిని వదిలేస్తే నా మొగుడిని వదిలేస్తాడు అని ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేస్తుంటే తల్లి మొగుడన్నాక మాత్రం పట్టకుండా ఉంటాడా, ఏదో సర్దుకుపోవాలి అంటుంది. అన్న వదిలిన మాత్రం కరుణ ఇష్టానికే వదిలేస్తారు. కరుణకి ఇష్టం లేకుండా పంపం అని అనగానే రాఘవరావు నా మాట విలువ లేనప్పుడు నీ ఇంకో చెల్లిని కూడా ఇంట్లోనే ఉంచుకో అని అనగానే కస్తూరి కనకమ్మ చేసే డ్రామా అంతా ఇంత కాదు. ఇదంతా చూసి కరుణ తనకి ఇష్టం లేకపోయినా కూడా కాపురానికి వెడతాను అంటుంది. వాడు అంత దుర్మార్గుడని తెలిసి కూడా మీ చెల్లెలు మరిది ఆడిన నాటకం నమ్మేసి వెడుతున్నావా అని వదిన శారద కన్నీరు పెడుతుంది. అలా వెళ్లిన కరుణ నెల తిరగకుండానే సూట్ కేసుతో పుట్టింటికి వస్తుంది. ఇదివరకులా కుమిలిపోతూ రాదు, నిలువెళ్ళిన దహించుకుపోతూ వస్తుంది. ఎప్పటిలాగే తల్లి ఏడుపులు తిట్లు వదిన ఓదార్పు అయ్యాక మీ అందరి నుండి వీడుకోలు తీసుకుందామని వచ్చాను. ఈసారి ఈ తాడి నేనే తెంపి అతని మొహాన్ని కొట్టి వచ్చాను అంటుంది. అది విని తెల్లబోయిన వదినకు తల్లికి చెప్తుంది, నా తల్లిలో మాతృప్రేమ ఇంకిపోయింది. ఈ ఇంట్లో ఉంటే నా చెల్లి కాపురం కూలిపోతుంది. ఈ ప్రపంచం అతి విశాలమైనది. ఎక్కడో అక్కడ ఏదో చోటు నాకు దొరుకుతుంది. పనులు చేసుకుని నా బ్రతుకు నేను బతకగలను. ఒళ్ళమ్మి నా మొగుడిని పోషించడం కంటే నన్ను నేను పోషించుకోవడానికి ఏం చేసినా తప్పులేదు. ఒక ఆఫీసర్ దగ్గర డబ్బులు తీసుకుని ఇంటికి తీసుకొచ్చి

0: శ్రీవేష్తస్థానం చెప్పి వెళ్లిపోతే ఆ వచ్చినవాడు నన్ను బలవంతం చేయబోయాడు. వాడిని చేతికి అందింది కొట్టి తరిమేశాను. అతనికి లొంగలేదని రాత్రంతా చిత్రహింస పెట్టాడు. ఉరితురాడులా ఈ తాడి నా ఊపిరి తీసేస్తుంటే తెంపి అతని మొహం మీద కొట్టివచ్చాను అని అక్కడి నుండి తల్లి వదిన వారిస్తున్నా కూడా ఇంటి నుండి ఒంటరిగా బయటకు వచ్చేస్తుంది కరుణ. ఎటువంటి పరిస్థితుల్లో ఆరది వైవాహిక జీవితాన్ని భర్తను వదులుకుని ఈ ఒంటరి ప్రపంచంలోకి అడుగెడుతుందో, ఆ పరిస్థితులు ఎట్లా ఉంటాయో ఈ నవల తెలియజేస్తుంది. తన వల్ల ఎవరు బాధపడకూడదని, మనసుకి ఎంత బాధ కలిగినా మౌనంగా తల్లి, చెల్లెలు, భర్త, మరిది, సమాజం ఎన్ని రకాలుగా బాధ కలిగించినా ఓచుకోగలిగింది. కానీ భర్త వేరే వాళ్ళతో ఉండలేదని ఒళ్ళంతా గాయాలు చేస్తుంటే తెరవబడింది. ఈ నవలాకాలం వేరు, అప్పుడు తల్లులు వేరు, అప్పుడు సమాజం తీరుతెన్నులు కట్టుబాట్లు వేరు. తమ కూతురు బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకున్నా తమ పరువు తీయకుండా ఆమె ప్రాణాలు తీసేసుకుంటే అదంతా తమ పెంపకం అని అనుకునే కనకమ్మ లాంటి వాళ్లే ఎక్కువ ఆ రోజుల్లో. కానీ ఇప్పుడు కరుణ లాంటి స్త్రీలు లేరు. ఉన్నా తమ కష్టాల కారణమైన భర్తలను, వారు కట్టిన ఉరితురాడు లాంటి తాళిని తీసిపారేసి విముక్తులవుతారు. కానీ తమ జీవితాలను నాశం చేసుకోరు. ఏది ఏమైనా వాసిరెడ్డి సీతాదేవి గారు స్త్రీ స్వేచ్ఛ మూలాంశంగా చాలా రచన చేశారు. అవన్నీ చదువుతుంటే స్త్రీలలో తమ గురించి తాము ఆలోచించుకోగల చైతన్యం కలిగిందని నాకు అనిపించింది. ఏది ఏమైనా వాసిరెడ్డి సీతాదేవి గారి రచనలు చాలా ఆలోచింపజేస్తాయి.
1: మీరింతవరకు సాహిత్యంతో దోస్తీ శీర్షికన వాసిరెడ్డి సీతాదేవి గారి ఉరితాడు నవలా పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీమతి చెంగల్వల కామేశ్వరి. కార్యక్రమంలో ఇప్పుడు నల్లూరి రమ్యశ్రుతి గారు పాడిన లలిత గీతాలు.

శ్రీమతి టి వాణిశ్రీ గారు ఆలపించిన లలిత గీతాలు విన్నారు కదా. ఈనాటి వనితాలోకం కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెడ్స్ పై కిన్నెరల హరి ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం.

కార్యక్రమంలో ముందుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంత్ నగర్ నుండి కోరుతున్న శ్రోతలు, మారబోయిన శ్రీనివాసరావు, పద్మ, రామ్మూర్తి, స్వరూప, రోషిణి, సుధాకర్, లలిత, నరేషు, హర్షిత, జ్యోసిక వినండి. వీరంతా కోరుతున్న పాట సిరివేనెల చిత్రం నుండి పి సుశీల, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రగొండ మండలం పోకలగూడెం గ్రామం నుండి కోరుతున్న శ్రోతలు చిట్టంశెట్టి రాంబాబు, సుజాత, సంతోష్, అవినాష్, చిట్టంశెట్టి పుల్లయ్య, సత్యవతి ఇంకా వీరి మిత్రబృందం. వీరంతా కోరుతున్న పాట బతుకమ్మ చిత్రం నుండి.

ఎన్టీఆర్ జిల్లా సుబ్బాయిగూడ నుండి కోరుతున్న శ్రోతలు ఎన్ అప్పారావు అమ్మ వెంకట నర్సమ్మ ఇదే పాటను మాకోసం వినిపించమంటూ కోరుతున్నవారు న్యూ పాల్వంచ నుంచి జయలక్ష్మి శ్రీనివాస్ శ్రవంతి లక్కీ మన్విత సరిత నాగలక్ష్మి తేజశ్రీ వినండి మీ అందరి కోసం ప్రజారాజ్యం చిత్రం నుండి ఈ పాట.

రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామం నుండి కోరుతున్న శ్రోతలు కాపర్తి బాబుచారి, సతీశ్చారి, పవన్చారి, బ్రహ్మయ్యచారి, సత్యవతి, అమృతమ్మ, కాపర్తి, కళ్యాణి వీరంత కోరుతున్న పాట దేవత చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పిసిసిల ఆలపించిన గీతం.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కోరుతున్న శ్రోతలు కట్ల సతీష్, సుమలత, సంతోష్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా వీరంతా కోరుతున్న పాట టిక్ టిక్ టిక్ చిత్రం నుండి.

ఇల్లందు బాటంపీట్ బస్తీ నుండి కోరుతున్న శ్రోతలు చిన్నపాసి, కన్నపాసి, బాలపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, అనిత, కృష్ణచరిత, చాపెల్, చైతు, భానురాజ్, అమిత్ కన్నా, రాహుల్ కన్నా, బువ్వపాసి, రోహిత్, ఉమా, మీనా కుమారి, పార్వతీభాయి, ఉమాశంకర్, ఎండే షకీర్, ఇంకా వీరి మిత్రబృందం. వీరంతా కోరుతున్న పాట పాండురంగడు చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, మాలవిక ఆలపించిన గీతం.

శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం కిన్నెల లహరి వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నప్రెడ్డి మండలం తొట్టిపంపు గ్రామం నుండి కోరుతున్న శ్రోతలు ఓకే వెంకటేశ్వర్లు, సీతమ్మ, శ్రీదేవి, రేఖ, దేవరాజ్, ఇంకా వీరి కుటుంబ సభ్యులు. వీరంతా కోరుతున్న పాట ఒరై రిక్షా చిత్రం నుండి.

వసంతం చిత్రం నుండి ఉదిత్ నారాయణ్ సుజాత పాడిన పాటను మాకోసం వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత్ నగర్ మండలం గరీపేట నుండి నర్సింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జశ్వంత్ సాయి, కవిత, శ్రీకాంత్, వీరస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు. వినండి మీ అందరి కోసం వసంతం చిత్రం నుండి ఈ పాట.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14వ నెంబర్ బస్తీ నుండి కోరుతున్న శ్రోతలు భరత్లాల్ పర్దేశీ, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలి, రాజ్ నందిని, రమేష్ లోత్, అజయ్, ఆదిత్య, కిరణ్, లక్ష్మీ ప్రహ్లాద్, శకుంతల, దీక్షిత, స్వరూప, భరత్, భారతి ఇంకా వీరి కుటుంబ సభ్యులు. వీరంతా కోరుతున్న పాట జయమ్మనదేరా చిత్రం నుండి.

కార్యక్రమంలో చివరిగా వినండి. గోపాలపురం గ్రామం అశ్వాపురం మండలం నుండి కోరుతున్న శ్రోతలు నెమలికొండ నాగచారి, శేషారత్నం, భవాని, వెంకటలక్ష్మి, త్రివేణి, ప్రవీణ్చారి, మహేశ్వరి, భార్గవచారి, నరసింహాచారి, అనసూరియమ్మ, జ్యోతి ఇంకా వీరి కుటుంబ సభ్యులు. వీరంతా కోరుతున్న పాట చక్రం చిత్రం నుండి.

0: మీరింతవరకు కిన్నెరలహరి ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం విన్నారు. ఈనాటి కిన్నెరలహరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: కొత్తగూడెం కేంద్రం.

0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట,
1: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038,
1: మరొక నెంబర్ 295039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునః ప్రసారం
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: వినగా వినగా ఓ నరుడా, బ్రహ్మం మాట పొల్లు బోధురా, కాల జ్ఞానం కల్లగాదురా.
2: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
0: ఎలాంటి ముచ్చటైనా సరే, మాటలు మీవి, పాటలు మావి.
2: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు
0: 08744295038,
2: మరొక నెంబర్ 295039.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం శీర్షికన అలా వైకుంఠపురంలో చిత్రం నుండి పాటలు వింటారు.

0: ఏ బ్రదర్ అదమ్మా, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమన్నా?
1: అబ్బా కడుపు నిండిపోయింది బంగారం.

0: మీరింతవరకు ఏకచిత్రగానం శీర్షికన అలా వైకుంఠపురంలో చిత్రం నుండి పాటలు విన్నారు. ఈనాటి ఏకచిత్రగానం ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మనసారా చెలితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగదోచావే. పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

0: మీవి పాటలు మావి.
1: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 0874-295038.
0: మరొక నెంబర్ 2950-39.
1: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35
0: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునఃప్రసారం.

నమస్కారం, నా పేరు కూనపరెడ్డి రమేష్ బాబు, మచిలీపట్నం మండలం, కృష్ణా జిల్లా. నాకు నచ్చిన పాట తిలక్ గారు నిర్మించినటువంటి చిత్రం ఎమ్మెల్యే. దానిలోని సాహిత్యం సంగీతం ఎంతో మధురమైన పాటలున్నాయి. దాంట్లోని పాట ఎస్ జానకి గారు తొలి గానం చేసిన పాట, ఆరుద్ర గారి రచన, ఘంటసాల గారు, జానకమ్మ గారు పాడిన పాట. ఇదేనండి ఇదేనండి భాగ్యనగరం, 3 కోట్ల ఆంధ్రుల ముఖ్య పట్టణం. ఆరుద్ర గారు మంచి రచనతోటి ఆ పాటను అద్భుతంగా రాశారు. ఆ పాటకి కొంగర జగ్గయ్య గారు, మహానటి సావిత్రి గారు నటించారు. నాకు నచ్చిన పాట.

నా పేరు నరసింహరావు, నాది రైతు బస్తీ గొల్లగూడెం కొత్తగూడెం. నాకు నచ్చిన పాట ప్రేమికుల రోజుల చిత్రం నుంచి, వాలు కనుల దాన నీ విలువ చెప్పుమైనా.

నా పేరు శ్రీరామ హనుమాన్లు. మాది నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యామనింది గ్రామం నుంచి. నాకు నచ్చిన పాట చిత్రం మనుషులు మారాలి. చిత్రం నుంచి పాట. తూర్పు సింధూరపు మందారపు వన్నెలలో

నా పేరు వరలక్ష్మి, సిఎఫ్ఆర్ మండల సింగపాలెం. నాకు ఇష్టమైన పాట స్వయం కృషిలో ఉంచి సిమ్మి సిమ్మి కోరిక లట్వా సిమ్మి వాసుడు నన్నడగా.

నచ్చిన పాట చిలన దేవుళ్ళు. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీత రచనాత్రేయ, సంగీతం కెవి మహాదేవన్. కలువకు చంద్రుడు ఎంతో దూరం కమల.

నా పేరు యాకూబ్ పాషా, కొత్తగూడెం నుండి మాట్లాడుతున్నాను. లెజెండరీ డైరెక్టర్ శ్రీ సంగీతం శ్రీనివాసరావు గారికి నివాళి అర్పిస్తూ, నాకు నచ్చిన పాట భైరవ దీపం చిత్రం నుండి శ్రీ తుంగుర నారద నాదాంబ.

గది గమ సగమ సమ గమ ని పసని రి సగ మగ అగరి గరి గరి సరి సరి సని సని సని దని దని ద పద పద పమ సగమ పగమ పని మ పని సగ సగ పమ ప గ సగ మగమ సగమ పగరి సరి ర పమ గమ పని ద పమ గరి రని రి

అది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రుద్రంపూర్ నుండి ఉత్తర రావుండి. నాకు నచ్చిన పాట స్వాతిముత్యం నుండి శ్రీ శ్రీ శుభాలమ్మ సీతాలమ్మ. ఈ పాట నాకు

నా పేరు సాగినేని రమాదేవి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ గ్రామం. నాకు నచ్చిన పాట కార్తీక దీపం సినిమా నుంచి హారని కుమారి దీపం కార్తీ.

మీరింతవరకు నాకు నచ్చిన పాట శ్రోతల హృదయ స్పందన విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి ఎం స్వప్న. ఈ కార్యక్రమం రేపు సాయంత్రం 4 గంటలకు పునఃప్రసారమవుతోంది. మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సాప్ నెంబర్ 8367576757. వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట శ్రోతల ఆనందమే ఆకాశవాణి ఆకాంక్ష. ఈ కార్యక్రమం ప్రతి బుధవారం ఉదయం 8:35 నాకు నచ్చిన పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: వినగా వినగా ఓ నరుడా, బ్రహ్మం మాట పొల్లు గోదురా, కాల జ్ఞానం కల్లగాదురా.
2: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
0: ఎలాంటి ముచ్చటైనా సరే, మాటలు మీవి, పాటలు మావి.
2: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు
0: 08744295038,
2: మరొక నెంబర్ 295039.

మీరు విన్న ఆ పాట ఆచార్య చిత్రం కోసం హారికా నారాయణ్ సాహితీ జాగంటి పాడిన పాట. కార్యక్రమంలో తర్వాత భీమ్లా నాయక్ చిత్రం కోసం తమన్ బృందం పాడిన పాట విందాం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158. చిత్రగీతాల కార్యక్రమంలో తర్వాత పాట అన్నమయ్య. చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుజాత పాడిన పాట విందాం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701558. శ్యామ్ సింగ్ రాయ్ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణే బృందం పాడిన పాట విందాం.

శ్రోతలు చిత్రగీతాలు విన్నారు. మరికొన్ని చిత్రగీతాలు ఈ పూట ప్రసారంలో రాత్రి 8 గంటలకు ప్రసారమయ్యే కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమంలో వింటారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 6:00 కావస్తుంది. మరుకొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు. అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ముందుగా హిందీలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. రాష్టంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం ప్రారంభానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇండీ కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన చలో లోక్భవన్ సందర్భంగా పలువురు మంత్రులను పోలీసులు అరెస్టు చేశారు. కాంగ్రెస్ ఇండీ కూటమి రాజ్యాంగ సంస్థలపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని బీజేపీ రాష్ట ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ ఆరోపించారు. నైరుతి రుతుపవనాల నిష్క్రమణతో రాష్ట వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్టంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం ప్రారంభానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేంద్ర మార్గదర్శకాలు అందిన వెంటనే లబ్దిదారుల ఎంపిక చేపడతామని అన్నారు. 2026-27 సంవత్సరానికి పథకం కోసం 147.99 కోట్ల రూపాయలు కేటాయించినట్లు వెల్లడించారు. ఎస్సీ ఎస్టీ రైతులకు 60%, బీసీ ఇతర రైతులకు 40% సబ్సిడీ అందిస్తామని తెలిపారు. సబ్సిడీని నేరుగా రైతుల బ్యాంకుల ఖాతాల్లో జమ చేస్తామని, రైతులు తమకు నచ్చిన ఎంపానెల్ కంపెనీ నుంచి పరికరాలు కొనుగోలు చేసుకునే వెసులుబాటు కల్పిస్తామని అన్నారు. పథకం కింద 37 రకాల వ్యవసాయ పరికరాలను అందుబాటులోకి తెచ్చినట్లు మంత్రి తెలిపారు. చిన్న సన్నకారు రైతులకు ప్రయోజనం కలిగేలా ఎఫ్పీఓల ఆధ్వర్యంలో కస్టమ్ హైరింగ్ సెంటర్ల ఏర్పాటును పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. రైతుల అభిప్రాయాలను తీసుకుని పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో అవకతవకలకు నిరసనగా ఇండీ కూటమి ఆధ్వర్యంలో చలో లోక్భవన్ కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్తో సేవ్ డెమోక్రసీ పేరుతో భారీ నిరసన చేపట్టారు. నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి లోక్భవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, అజారుద్దీన్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీలో భారీ ఎత్తున కాంగ్రెస్ సీపీఐ శ్రేణులు తరలివచ్చాయి. నిరసన ప్రదర్శన ప్రారంభమైన కొద్దిసేపటికే పోలీసులు జోక్యం చేసుకుని ర్యాలీని అడ్డుకున్నారు. నిరసనలో పాల్గొన్న మంత్రులు, పలువురు నేతలను అరెస్టు చేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు తరలించారు.

0: ప్రజాస్వామ్య వ్యవస్థల అధ్యయనం ద్వారా పార్లమెంటరీ విధానాలపై మరింత అవగాహన పెంపొందించుకోవచ్చని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన విదేశీ అధ్యయన పర్యటనలో భాగంగా గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ తదితరులు స్విట్జర్లాండ్లోని బెర్న్ పార్లమెంటరీ భవనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్విట్జర్లాండ్ పార్లమెంటరీ వ్యవస్థ, ప్రజాస్వామ్య సాంప్రదాయాలు, చట్టాల రూపకల్పన, శాసనసభల పనితీరు, ప్రజాప్రతినిధుల బాధ్యతలపై అధ్యయనం చేశారు. మంచిర్యాల జిల్లా మందమర్రి తెలంగాణ మోడల్ పాఠశాలలో ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని రాష్ట కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించి వారి ఆరోగ్యం, ఏకాగ్రతను మెరుగుపరచడమే ఈ పథకం లక్ష్యమన్నారు. గిట్టుబాటు ధర కల్పన, క్రయ విక్రయాల్లో పారదర్శకతే ధ్యేయంగా అమల్లోకి వచ్చిన జాతీయ మార్కెట్ విధానం ఈనాం ఖమ్మం మార్కెట్లో సత్ఫలితాలనిస్తోంది. ఈ మార్కెట్ విధానంపై రైతులకు అవగాహన పెరిగి అపోహలు తొలగాయి. దేశంలోని అన్ని మార్కెట్ల లావాదేవీలు ఖరీదుదారులకు, కమిషన్ ఏజెంట్లకు, అన్నదాతలకు అందుబాటులో ఉండడంతో అందరూ మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికే 2 లక్షల మంది రైతులకు దీని ద్వారా సేవలందించి ఖమ్మం వ్యవసాయ మార్కెట్ రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా ఖమ్మం మార్కెట్ ఉన్నత శ్రేణి అధికారి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: ప్రప్రథమంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ మార్కెట్ లో పేమెంట్ ఇంటిగ్రేషన్ అంటే తూకం ను కూడా ఈనాముకు అనుసంధానించి రైతుకు పూర్తి ఖచ్చితమైనటువంటి తూకం ను తెలియజేస్తూ వారికి కాంటా చిట్టీలో రేటు, ఖరీదారు పేరుతో సహా రేటుతో సహా మొత్తము వారికి తెలియవచ్చేటట్టుగా మేము చేయడం జరిగింది. రైతుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
0: ఎన్నికల్లో ఓటమి భయంతోనే కాంగ్రెస్, ఇండీ కూటమి రాజ్యాంగ సంస్థలపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని బీజేపీ రాష్ట ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ ఆరోపించారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల సవరణను తప్పుపట్టడం సరికాదన్నారు. ఏఎస్డీ నిబంధనల ప్రకారమే మృతులు, డూప్లికేట్, శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లను తొలగిస్తున్నారని తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. వనపర్తి జిల్లాను టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి పిలుపునిచ్చారు. కలెక్టరేట్ లో జరిగిన కార్యక్రమంలో టీబీ ముక్త్ అభియాన్ భారత్ లో భాగంగా టీబీ రహిత గ్రామ పంచాయతీలుగా ఎంపికైన 57 గ్రామాలకు జిల్లా కలెక్టర్ ధృవపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,
2: మెడిసిన్స్ ఇస్తున్నాం కానీ కొంతమంది వేస్తున్నాయంటే దగ్గు ఉంటే మీలో తగ్గిపోతుంది, దగ్గు తగ్గిపోయింది కదా అని మానేస్తారు మెడిసిన్. అలా మానేస్తే లోపల ఉన్న టీబీ ఏమవుతుంది, ఇంకా పెరిగిపోతా ఉంది. ఈ క్యాంపెయిన్ కంటిన్యూ చేయాలి. ఎవ్రీ విలేజ్ లో వి మస్ట్ అప్రిషియేట్ హూఎవర్ ఇస్ బికమింగ్ టీబీ.
0: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మాయిపల్లిలోని సీఎస్ఐఆర్ సీసీఎంబీ NX3 కేంద్రం భవిష్యత్తులో శాస్త్రీయ పరిశోధనా కార్యకలాపాల విస్తరణకు కీలక కేంద్రంగా నిలుస్తుందని సీఎస్ఐఆర్ సీసీఎంబీ సంచాలకులు డాక్టర్ వినయ్ కె నందికూరి అన్నారు. బొమ్మాయిపల్లిలోని కేంద్రంలో శాస్త్రవేత్తల సమావేశంతో పాటు రైతులకు విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధిక దిగుబడినిచ్చే, వాతావరణ మార్పులను తట్టుకునే పంట రకాలపై రైతులకు శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. కరీంనగర్ జిల్లాను టీబీ ముక్త్ భారత్ జిల్లాగా మార్చడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని కరీంనగర్ నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు తెలిపారు. జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ,
3: ఏ విధంగా పోలియోని పారదొలినామో అదే విధంగా టీవీని కూడా మరి పారదొలే అవకాశం ఉంది కాబట్టి దానిలో అందరూ పాల్పంచుకోవాలని చెప్పేసి ఈ రోజు పిలుపుని ఇవ్వడం జరిగింది. తప్పకుండా కూడా కరీంనగర్ జిల్లా మంచి ఫలితాలు సాధిస్తుందని చెప్పేసి 318 గ్రామ పంచాయతీలు కానీ 318 గ్రామ పంచాయతీలు కూడా రాబోయే రోజుల్లో టీబీ ముక్త గ్రామ పంచాయతీలుగా మారుతాయని చెప్పి పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తా ఉన్నాను.
0: తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సాధారణం కన్నా 3 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ఉకపోతతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. ఆదిలాబాద్ లో 37, భద్రాచలం మహబూబ్ నగర్ లో 36.2 డిగ్రీలు, హైదరాబాద్ లో 35 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు రాష్టం నుంచి నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ప్రారంభమైంది. ఈ రోజు ఉత్తర మధ్య తెలంగాణ నుంచి రుతుపవనాలు వెళ్లిపోతుండగా రేపటికల్లా రాష్టం నుంచి పూర్తి స్థాయిలో నిష్క్రమిస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్దక, పట్టు పరిశ్రమ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించాలని రైతు వ్యవసాయ సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం కోదండరెడ్డి సూచించారు. మహబూబ్ నగర్ లో జరిగిన కిసాన్ మేళాలో ఆయన ప్రభుత్వ విప్ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ ఖుష్బూ గుప్తాలతో కలిసి

పాల్గొన్నారు. మీడియా రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా జర్నలిస్టులు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని వృత్తి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని తెలంగాణ రాష్ట మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి సూచించారు. నిర్మల్లో 2 రోజుల జర్నలిస్టుల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్, సోషల్ మీడియా రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని తెలిపారు. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026లో భాగంగా హైదరాబాద్లో డిసెంబర్ 7 నుంచి 3 రోజుల పాటు రక్ష ఎక్స్పో నిర్వహించనున్నారు. డిసెంబర్ 9 ప్రత్యేక ఎయిర్ షో కూడా నిర్వహించనున్నట్లు రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై సచివాలయంలో అధికారులతో సమీక్షించారు. బీఎస్ఎన్ఎల్ 164వ విడత ఫ్యాన్సీ మొబైల్ నెంబర్ల ఈ వేలాన్ని ఈ నెల 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు నిర్వహిస్తోంది. ఆసక్తి ఉన్న వినియోగదారులు eauction.bsnl.co.in వెబ్సైట్లో ఉచితంగా నమోదు చేసుకుని వేలంలో పాల్గొనవచ్చు. తమకు నచ్చిన ప్రీమియం మొబైల్ నెంబర్ల లభ్యత, వేలం విధానం వివరాలను వెబ్సైట్లో తెలుసుకోవచ్చని బీఎస్ఎన్ఎల్ తెలిపింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సింగరేణి లాభాలు, బొగ్గు ఉత్పత్తి తగ్గాయని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఆరోపించారు. సింగరేణి ప్రాంత ప్రజాప్రతినిధులతో సమాపేశమైన అనంతరం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. భూముల రీసర్వేసు ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా పారదర్శకంగా చేపట్టాలని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరిత అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో రెవెన్యూ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. రాష్టంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం ప్రారంభానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇండి కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన చలో లోక్భవన్ సందర్భంగా పలువురు మంత్రులను పోలీసులు అరెస్టు చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05కు జాతీయ వార్తలు వింటారు.

ఈ పూట ప్రసారంలో 6:50 వ్యవసాయ సూచనలు, 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు. 7:15 కిసాన్ వాణి వ్యవసాయ ధరల కార్యక్రమం. ప్రాయోజిత కార్యక్రమంలో ఖరీఫ్ పంట కోత తర్వాత కంపోస్టు వాడకం గురించి పాలెం పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కె చరణ్ తేజ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. ఇక 7:40 వికసిత్ భారత్ ఈ కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 8:00 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు. 8:45 సమాచార సంధ్య. హిందీలో వార్తలు వింటారు. 9:00 న్యూస్ 8 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. 9:15 స్పాట్ లైట్. 9:30 అఖిల భారత ప్రాంతీయ జానపద లలిత సంగీతం. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. ఇక 10:00 మధురిమ ఆపాత మధుర గీతాలు. ఇవి ఈ పూట ప్రసారాలు. ఇక రేపటి మన ప్రభాత ప్రసారంలో 5:55 వందే మాతరం. 6:10 అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో దేవీ భక్తి గీతాలు నాట్య కళం ప్రసారమవుతుంది. 6:30 సుభాషితం శ్రీమతి పర్వీన్ సుల్తానా. 6:35 బొప్పాయి సాగు వివరాలు తెలుసుకుంటారు మన రైతు సమాచారం కార్యక్రమంలో. 7:00 జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 విజయ్ పదం ప్లేస్మెంట్స్ కోసం ప్రణాళికలు వ్యాఖ్యానం శ్రీ ఎస్ శ్యాంప్రసాద్ శ్రీమతి ఎస్ వాతి. 7:30 రచనా కుస్మాలు శ్రీశ్రీ కళావేదిక వారి కార్యక్రమం రెండో భాగం. ఇందులో ఆఖరి పట్ట బొల్లిముంత వెంకటరమణ గారి కథానికి వింటారు. 7:40 చిత్రగీతాలు. 8:00 సమాచార ప్రభాత హిందీలోను. 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇక ఉదయం 8:30 ఉద్యోగవాణి విద్య ఉద్యోగ సమాచారం. 8:35 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు. 9:30

రేఖచిత్రగాను 10 గంటలకు తిరిగి 11 గంటలకు చిత్రగీతాలు వింటారు. 12 గంటల 10 నిమిషాలకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి గాత్ర సంగీతం, 12 గంటల 40 నిమిషాలకు ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో నేటి యువతరంపై సోషల్ మీడియా ప్రభావం ప్రసంగం వింటారు. అనంతరం ఓటమి విజయానికి సోపానం ప్రసంగం ప్రసారమవుతుంది. ఇక 1 గంట 20 నిమిషాలకు వనితా లోకం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 1 గంట 50 నిమిషాలకు ఉర్దూలోను, 2 గంటలకు మిడ్ డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు, 2 గంటల 15 నిమిషాలకు దోపహార్ సమాచార హిందీలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. ఇక మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోనింగ్ కార్యక్రమం, 3 గంటల 30 నిమిషాలకు ఏకచిత్రగానం, 4 గంటలకు తిరిగి 5 గంటలకు చిత్రగీతాలు. ఇక సాయంత్ర ప్రసారంలో 6 గంటల 35 నిమిషాలకు చిత్రగీతాలు వింటారు, 6 గంటల 50 నిమిషాలకు వ్యవసాయ సూచనలు, 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 7 గంటల 15 నిమిషాలకు మన రైతు మన గ్రామం సమగ్ర సమాచార కార్యక్రమంలో లాభాల పంటలు వాటి వివరాలు పరిచయం, అనంతరం మధుమేహం ప్రాణాంతకమ వివరాలు వింటారు. ఇక 7 గంటల 45 నిమిషాలకు వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 8 గంటలకు కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు, 8 గంటల 40 నిమిషాలకు సమాచార సంధ్య హిందీలోను, 9 గంటలకు న్యూస్ 8 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఇక 9 గంటల 15 నిమిషాలకు స్పాట్ లైట్, 9 గంటల 30 నిమిషాలకు కరెంట్ అఫైర్స్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి, 10 గంటలకి మనోరంజన్ హిందీ చిత్రగీతాలు. ఇవి రేపటి ప్రసారాలు. శ్రోతలు ప్రసార వివరాలు విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం జానపద సంగీత కార్యక్రమం. ఈనాటి మన జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ ఎం వెంకట్రావు బృందం పాడిన జానపద గేయాలు వింటారు.

0: 1800 రివార్డ్ పాయింట్స్ ఈ రోజే ఎక్స్పైర్ అవుతున్నాయి, ఇప్పుడే రిడీమ్ చేసుకోండి.
1: అబ్బా, నాకు ఇన్ని రివార్డ్ పాయింట్స్ ఎలా వచ్చాయి?
2: చాలు, ఇక్కడే అడగండి వై. రివార్డ్ పాయింట్స్ పేరుతో వచ్చిన అన్నోన్ లింక్ పై క్లిక్ చేసే ముందు ఆలోచించండి. ఒక వై మిమ్మల్ని ఫ్రాడ్ నుంచి కాపాడొచ్చు.
0: ఎప్పుడు అడగండి WHY, అంటున్నారు క్యాపిటల్ వై ఆఫ్ SBI,
2: మీ సైబర్ రక్షక్.
3: సార్, 5000 రూపాయలు పెట్టండి, 8000 రూపాయల ప్రాఫిట్ పొందండి. ఇదిగో ప్రూఫ్, స్క్రీన్ షాట్ చూడండి.
2: స్క్రీన్ షాట్ లో కనిపిస్తున్న ప్రాఫిట్ నిజమేనా లేక జస్ట్ స్క్రీన్ మీదనే ఉందా? వాట్సాప్ లేదా టెలిగ్రామ్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్స్ లో ఫేక్ ప్రాఫిట్స్, స్మాల్ రివార్డ్స్ చూపించి నమ్మకాన్ని క్రియేట్ చేస్తారు. ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ని మెల్లగా పెంచుకుంటూ పోతారు.
0: ఎప్పుడు అడగండి WHY, అంటున్నారు క్యాపిటల్ వై ఆఫ్ SBI,
2: మీ సైబర్ రక్షక్.

0: 800 రివార్డ్ పాయింట్స్ ఈ రోజే ఎక్స్పైర్ అవుతున్నాయి, ఇప్పుడే రిడీమ్ చేసుకోండి.
1: అబ్బా, నాకు ఇన్ని రివార్డ్ పాయింట్స్ ఎలా వచ్చాయి?
2: చాలు, ఇక్కడే అడగండి వై. రివార్డ్ పాయింట్స్ పేరుతో వచ్చిన అన్నోన్ లింక్ పై క్లిక్ చేసే ముందు ఆలోచించండి. ఒక వై మిమ్మల్ని ఫ్రాడ్ నుంచి కాపాడొచ్చు.
0: ఎప్పుడు అడగండి, WHY అంటున్నారు క్యాపిటల్ వై ఆఫ్ SBI,
2: మీ సైబర్ రక్షక్.
3: సార్, 5,000 రూపాయలు పెట్టండి, 8,000 రూపాయలు ప్రాఫిట్ పొందండి. ఇదిగో ప్రూఫ్, స్క్రీన్ షాట్ చూడండి.
2: స్క్రీన్ షాట్ లో కనిపిస్తున్న ప్రాఫిట్ నిజమేనా లేక జస్ట్ స్క్రీన్ మీదనే ఉందా? వాట్సాప్ లేదా టెలిగ్రామ్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్స్ లో ఫేక్ ప్రాఫిట్స్, స్మాల్ రివార్డ్స్ చూపించి నమ్మకాన్ని క్రియేట్ చేస్తారు. ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ని మెల్లగా పెంచుకుంటూ పోతారు.
0: ఎప్పుడు అడగండి, WHY అంటున్నారు క్యాపిటల్ వై ఆఫ్ SBI,
2: మీ సైబర్ రక్షక్.

ఇంతవరకు మీరు శ్రీ ఎం వెంకట్రావు బృందం పాడిన జానపద గేయాలు విన్నారు. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 6:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

0: వ్యవసాయ సూచనలు.
1: తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా పేరు వచ్చేసి రవీందర్ అండి. నేను ఈ పివీ నరసింహరావు వెటనరీ యూనివర్సిటీ లో ఉన్నటువంటి మత్స్య పరిశ్రమ స్థానం పాలేరులో నేను సైంటిస్ట్ పనిచేస్తా ఉన్నానండి. ఈ రోజు మనం రైతు సోదరులకి వివరిస్తున్న అంశం ఏదంటే దేశవాళి కార్ప్ చేప పిల్లల ఉత్పత్తి మరియు వాటి యొక్క యాజమాన్యం ఏ విధంగా చేపట్టాలి. ఈ దేశవాళి చేపలంటే ముఖ్యంగా అండి వీటిలో కట్ల, రోహు, మృగాల దాన్ని మనం మోసం అంటామండి. వీటితో పాటు బంగారు తీగ, గడ్డి చేప, ఈ చేప పిల్లల ఉత్పత్తిని మనం ఏ విధంగా చేపట్టాలి, అంటే చేప పిల్లల ప్రొడక్షన్ చేయాలంటే మనకు ఎలాంటి నిర్మాణాలు కావాలనే విషయం మీద నేను ఈ రోజు వివరించడం జరుగుతూ ఉంది. తెల్ల చేపలు బొచ్చె గాని రవ్వ గాని మనం వాటి యొక్క పిల్లలు తయారు చేయాలంటే మనకు మంచి బ్రూడర్స్ కావాలండి. సో తల్లి చేపలు అనేవి మంచి క్వాలిటీ ఉన్న చేపలు కావాలి. ఆ చేపలు మనకు దాని యొక్క వయసు, దాని యొక్క బరువు అనేది ఇంపార్టెంట్. సో ఈ విధంగా మనం చూసుకుంటే చేప పిల్లలు తయారు చేయాలంటే తల్లి చేపలు ఎప్పుడు 2 నుంచి 4 కేజీల బరువు ఉండాలి. ఆడ చేప అయినా సరే, మగ చేప అయినా సరే 2 సంవత్సరాల పైబడి వయసు ఉండాలి. కాబట్టి ఈ ఆడ మగ చేపలను మనం ఎస్పెషల్లీ రైతు సోదరులు గుర్తించగలగాలి. ఆడ చేపని ఏ విధంగా గుర్తించాలంటే ఆడ చేప పొట్ట భాగం స్మూత్ గా ఉంటుందండి. ఇప్పుడు బ్రీడింగ్ సీజన్ లో, ఆ సీజన్ లో ఈ బ్రీడింగ్ కి చేపలు వచ్చేస్తాయి అన్నమాట. అంటే మెచ్యూరిటీ కండిషన్ వచ్చేసి గుడ్డు మీద ఉంటాయి చేప. అదేవిధంగా మగ చేప కూడా 2 నుంచి 4 కేజీలు 2 సంవత్సరాల పైబడి వయసు ఉండాలి. సో ఈ మగ చేపకి మనం దాని యొక్క జననేంద్రియ అవయవం దగ్గర కొద్దిగా నెమ్మదిగా మనం టెస్ట్ చేసినట్టయితే తెల్లటి ద్రవం వస్తుంది. సో అది కండిషన్ లో ఉన్నట్టు అర్థం. సో ఇంకో లక్షణం ఏంటంటే ఆడ చేపకి ముప్ప దగ్గర వాజం ఉంటుంది. ఆ ముప్ప వాజాన్ని మనం కొద్దిగా లైట్ గా పట్టుకుని టచ్ చేస్తే మగ చేపకి ముప్ప వాజం అనేది రఫ్ గా ఉంటుంది, ఆడ చేపకి స్మూత్ గా ఉంటుంది. సో ఇవండి ఆడ మగ చేపలను ఏ విధంగా గుర్తుపట్టాలనేది. సో ఆ విధంగా మనం మగ ఆడ చేపలను ఐడెంటిఫై చేసిన తర్వాత 1:1 మంచి కండిషన్ లో చేపలు కనుక ఉంటే 1:1 రేషియోలో ఒక మగ చేపకి ఒక ఆడ చేప, అంటే ఆ విధంగా అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఒక ఆడ చేపకి 2 మగ చేపలు, కొద్ది కండిషన్ తక్కువ ఉంటాయి. సో ఈ విధంగా మనం సెలెక్షన్ చేసుకుని హార్మోన్ ఇంజక్షన్ ఇవ్వాలండి. ఈ హార్మోన్ ఇంజక్షన్ ఇవ్వాలంటే మనకు వాతావరణం కూల్ గా ఉండాలి. కాబట్టి మనం ఎస్పెషల్లీ సాయంత్రం సమయంలో ఈ ఆడ చేపలకు మగ చేపలకు మనం

మన తల్లి చేపల చెరువుల నుంచి బొచ్చ గాని రవ్వ గాని మీరు ఏ చేపనైతే పిల్ల తయారు చేయాలనుకున్నారో ఆ చేపలను మనం తీసుకువచ్చి వాటికి ఇంజక్షన్స్ ఇవ్వాలండి. సో మనం వాటికి ఇంజక్షన్ ఏంటంటే, ఈ రోజు మార్కెట్ లో చాలా రకాల హార్మోన్స్ అందుబాటులో ఉన్నాయి. ఓవా టైడ్ గాని, ఓవా క్రీము, ఓవా శ్రీస్, ఓవా టైడ్ ఇలా చాలా రకాలు ఉన్నాయండి. పూర్వం పిట్యుటరీ గ్లాండ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ద్రవాన్ని మనం ఆ విధంగా చేపలకి ఇంజక్షన్ ఇచ్చేవాళ్ళం. కానీ ఈ మధ్య కాలంలో కృత్రిమ హార్మోన్లు కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి రైతు సోదరులు ఓవాటైడ్ గానీ ఓవాసిస్ గానీ ఏదో ఒక హార్మోన్ తీసుకొచ్చి దాని మీద మనం ఎంత డోస్ అయితే వేయాలో దాని మీద సూచిస్తారు. ప్రతి కంపెనీకి డోస్ అనేది కొద్దిగా వేరియేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓవాటైడ్ అనుకుంటే మగ చేపకి దాంట్లో 0.1 నుంచి 0.2 ఎంఎల్ వేయాలి పర్ కేజీ, అదే ఆడ చేపకి 0.2 నుంచి 0.4 వేయాలి. అవి ఓవాసిస్ చూసుకున్నట్టయితే 0.5 ఎంఎల్ మగ చేప అయినా ఆడ చేప అయినా. సో అలా చూసుకొని మనం ఇంజక్షన్ వేసేస్తే సాయంత్రం సమయంలో మనం ఆడమగ చేపలు తీసుకొచ్చి వాటిని ఒక 2-3 గంటలు కండిషన్ లో పెట్టి ఆడమగ చేపలను తర్వాత సాయంత్రం 6 గంటలకు మనం సాయంత్రం టైంలో ఇంజక్షన్ వేసినట్టయితే అది తర్వాత 6 నుంచి 8 గంటల లోపల ఎగ్గును రిలీజ్ చేస్తుంది. సో ఆ ఎగ్గును మనం తర్వాత నైట్ 2-3 గంటల్లో ఆ ఎగ్గు మనకు రావడం జరిగింది. అది వచ్చిన తర్వాత ఆ ఎగ్ కలెక్ట్ చేసుకుని బీడింగ్ ఛాంబర్ లో, బీడింగ్ ఛాంబర్ తర్వాత ఎగ్ కలెక్షన్ ఛాంబర్ లో ఆ ఎగ్ను మనం కలెక్షన్ చేసుకుని దాన్ని మనం స్పానింగ్ ట్యాంక్ వేసుకోవాలి. సో ఆ స్పానింగ్ ట్యాంక్ లో ఆ గుడ్డు 2 రోజులు ఉంటదండి. ఈ ఎగ్గు అయితే ఎప్పుడు రిలీజ్ అవుతుందో, ఎగ్ రిలీజ్ అయిన తర్వాత 17 నుంచి 18 అవర్స్ లో ఎగ్గు హ్యాచ్ అవుట్ అవుతుంది, అంటే ఎగ్గు పగిలిపోయి పిల్ల బయటికి రావడం జరుగుతుంది. సో అలా 72 గంటల్లో పిల్ల పూర్తిగా తయారైపోద్ది. అలా తయారైన పిల్లను మనం 3 రోజుల తర్వాత 4వ రోజు వాటిని ఆ పిల్లని 72 గంటలు దాటిన ఆ పిల్లని మనం ఏమంటాం అంటే స్పాన్ అంటాం. అదే చేపలో మొదటి దశ. గుడ్డు తర్వాత బేబీగా మారే మొదటి దశ ఏదైనా ఉందంటే అది స్పాన్. స్పాన్ మొదటగా దాంట్లో ఉన్న యోక్షాక్ని అబ్జర్వ్ చేసుకుంటది, ఆ తర్వాత ఫీడింగ్ అలవాటు అవుతుంది. సో 4వ రోజు నుంచి మనం నర్సరీ చెరువులలో ఈ పిల్లని షిఫ్ట్ చేసేసి దాంట్లో ఆ పిల్లకి మనం ఫర్ ఎగ్జాంపుల్ 10 మిలియన్ స్పాన్ ఉంటే 1 మిలియన్ అంటే 10 లాక్స్. సో ఇలా 10 లాక్స్ ఉన్న స్పాన్ కి మనం ఇనిషియల్ లో ఒక 600 గ్రాములు తవుడు ఓన్లీ ఇవ్వకుండా శనగ చెక్క మాత్రం ఇవ్వాలి, తవుడు ఇవ్వకూడదు. తవుడు మనం 1 వారం నుంచి 2 వారాలు తవుడిని మనం నీళ్ళలో నానబెట్టి దాన్ని చిలకరించాలి ఆ లిక్విడ్ ని. ఆ లిక్విడ్ ని చిన్నపిల్ల నోరు చిన్న సైజులో ఉండదు కాబట్టి దాన్ని లిక్విడ్ ఫామ్ లో తీసుకొని అది పిల్ల పెద్దగా తయారైపోద్ది. పెద్దగా తయారైపోద్ది కాబట్టి ఆ పిల్లని మనం ఏం చేస్తామంటే తర్వాత ఒక 2 వారాల తర్వాత ఈ తవుడికి శనగ చెక్క కూడా జోడించి 1:1 రేషియోలో వీటిని చేప పిల్లలకి మనం ఆహారంగా ఇవ్వడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ పిల్ల 2 నెలల వయసు దాటిపోద్దో ఆ తర్వాత మనం ఫస్ట్ ఇచ్చే 600 గ్రాముల మేతని దాన్ని డబుల్ వేసుకోవాలి, 1200 గ్రాములు చేయాలి దాన్ని. సో ఆ విధంగా మనం పిల్లని 2 నుంచి 3 నెలల తర్వాత దాన్ని అది ఫ్రై అయిపోయి ఫింగర్లింగ్ దశకు వచ్చేస్తుంది. 3-4 అంగుళాల సైజు ఉన్న పిల్లని మనం రైతులకి స్టాకింగ్ చేసుకోవడానికి అంటే రైతులు చెరువులో పెంచుకోవడానికి మనం సరఫరా చేయాలి. సో రైతు సోదరులు కూడా ఇలా పిల్లను ఉత్పత్తి చేసుకోవచ్చు. ఇలా ఉత్పత్తి చేసిన తర్వాత నర్సరీ మేనేజ్మెంట్ లో 2-3 నెలలు సాధిన పిల్లను మనం చెరువులలో వేసుకోవచ్చు. అలా కాకుండా ఇంకా మీరు రైతు సోదరులు ఏం చేయాలంటే ఆ పిల్లని మేత మీద ఉంచి సంవత్సరం వరకు దాన్ని పెరగనీయకుండా నలగొట్టి అంటే బాగా గ్రోత్ రాకుండా దాన్ని 1 సంవత్సరం వరకు అట్నే ఉంచి మేత మీద నుంచి మరుసటి సంవత్సరానికి మనం చెరువులో వేసుకుంటే ఆ చేప అనేది మంచి గ్రోత్ వస్తుంది. సో అలాంటి పిల్లలను కనుక వేసేస్తే మనం ఇయర్లింగ్ వితిన్ 4-6-7 మంత్లలో కేజీని 2 కేజీలు కూడా తయారైతుంది చేపల చెరువులలో. కాబట్టి రైతు సోదరులకు నేను విన్నవించేది ఏంటంటే ఇయర్లింగ్స్ పెట్టుకుంటే మంచి గ్రోత్ వస్తుంది. డైరెక్ట్ ఉన్న సంవత్సరం వయసు లేని చేప పిల్లల కంటే సంవత్సరం వయసు ఉన్న చేప పిల్లలు వేసుకుంటే రైతు సోదరులకు మంచి ఆదాయం వస్తుంది. అలాంటి చేప పిల్లలను మనం రైతులు చెరువులలో వేసుకోవాలి. చెరువులలో వేసుకున్న తర్వాత వాటికి మేనేజ్మెంట్ చేయాలి. మేనేజ్మెంట్ ఏంటంటే అది వాటర్ క్వాలిటీ మేనేజ్మెంట్ చేయాలి. వాటర్ క్వాలిటీలో మనకు డివో ప్రాబ్లం వస్తుంది ఎప్పుడప్పుడు, డివో, అమోనియా, టెంపరేచరు, పిహెచ్ ఇలాంటి ఫిజికల్ కెమికల్ వాటర్ క్వాలిటీని మనం మెయింటైన్ చేయాలి, ప్లాంక్టన్ మెయింటైన్ చేయాలి. సో చేప పిల్లల తయారీ వాటి యొక్క మేనేజ్మెంట్ మనం చూసుకున్నట్టయితే ఈ విధంగా చేపల చెరువులు వేసుకున్న తర్వాత వాటికి అప్పుడప్పుడు లైమింగ్ చేసుకోవడం, కలరింగ్ మెయింటైన్ చేయడం. కలర్ మెయింటైన్ చేయడం అంటే చేప చెరువు అనేది ఎప్పుడు లేత ఆకుపచ్చ కలర్ లో ఉండాలి. లేత ఆకుపచ్చ కలర్ కి రావాలంటే మనం దానిలో మెనీరింగ్ చేయాలి. సో మెనీరింగ్ చేయాలంటే ఆవు పేడ గాని లేకపోతే కోళ్ళ ఎరువు గాని మనం మెనీర్ గా వేసుకోవచ్చు. ఈ ఆర్గానిక్ మెనీర్ వేసుకోవడం వల్ల జూ ప్లాంక్టన్ అనేది తయారైతుంది. అదేవిధంగా వీటితో పాటు మనం యూరియా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కూడా వేసుకోవడం వలన ఫైటో ప్లాంక్టన్ తయారైతుంది. ఎప్పుడైతే రైతు ఈ ఫ్లవకాలను ఫైటో ప్లాంక్టన్ జూ ప్లాంక్టన్

0: సంబంధాలను మెయింటైన్ చేసుకుంటూ అదనంగా కృత్రిమ ఆహారం, ఆర్టిఫిషియల్ ఫీడ్ అంటే తవుడు శనగ చెక్క కావచ్చు లేకపోతే కంపెనీ మెతలు కావచ్చు, ఇవి వాటి యొక్క ఏజ్ని బట్టి తర్వాత దాని యొక్క బరువును బట్టి, చిన్నపిల్లలప్పుడు పర్సంటేజ్ అంటే ఫీడ్ పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది, బరువు పోయే కొద్ది పర్సంటేజ్ తగ్గింది, మేత పరిమాణం పెరిగింది. సో చిన్నప్పుడు 5 నుంచి 10% మేత ఇవ్వచ్చు మనం, ఆ తర్వాత దాన్ని 1/2 కేజీ దాటిన తర్వాత 2 నుంచి 3% వరకు మేత ఇవ్వాలి పెద్ద చేపలకి. ఈ విధంగా మనం మేత యజమానం చేసుకుంటూ వాటర్ క్వాలిటీని మెయింటైన్ చేసుకుంటూ మనం అప్పుడప్పుడు శాంప్లింగ్ చేసుకుంటూ తర్వాత శాంప్లింగ్ చేయడం వల్ల ఏంటంటే రైతులకు చేపలకు ఏమైనా రోగాలు వస్తున్నాయనేది అనిపిస్తుంది. అలాంటి రోగాలు ఏమైనా కనిపిస్తే వాటికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. మత్స్య శాస్త్రవేత్తల సలహాలు సహకారాలు తీసుకుని మనం దానికి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో ఎస్పెషల్లీ చేపల చెరువులో మీకు సర్వసాధారణంగా వచ్చే రోగం ఏదైనా ఉందంటే అది ఆర్గిలోస్ చేప పేని వ్యాధి. ఆ చేప పేని వ్యాధికి మీరు డెల్టామెథ్రిన్ కాంపౌండ్స్ చాలా మార్కెట్లు ఉంటాయి, ఆ కెమికల్స్ తీసుకొచ్చి మీరు చల్లుకుంటే ఎకరానికి 200 నుంచి 250 ml చల్లుకుంటే మనకు ఈ ఆర్గిలోస్ రోగాన్ని మనం అరికట్టవచ్చు. దీంతో పాటు ఇంకా చాలా రకాల రోగాలు వస్తూ ఉంటాయి, కాబట్టి వాటిని మనం చూసి సైంటిస్టుల సహాయ సహకారాలు తీసుకుని దాన్ని మనం అరికట్టవచ్చు. ఈ విధంగా తెలంగాణ రైతులు ముందుకు పోవాలండి. ఇంకా సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే మిమ్మల్ని మీరు డైరెక్ట్ కాంటాక్ట్ కావచ్చు. థ్యాంక్ యూ అండి.
1: మీరు ఇంతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడ్డాయి.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని? 2 1 2 2 2 4 శ్రద్ధగా వినుండు ఈ మంత్రాన్ని మళ్ళీ.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు ఒక చిత్రగీతం.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన్న ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ water.gov.in ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

0: ఆకాశవాణి సమయం 7:05. తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. వస్తుసేవల పన్ను రేట్లలో ఎటువంటి మార్పులు చేయలేదని, ప్రస్తుత పన్ను నిర్మాణం స్థిరంగానే ఉంటుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. భారత్ ఈ ఏడాది $1 ట్రిలియన్ ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి రంగాలలో ఈ సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించడం వల్ల సమాజానికి మరింత ప్రయోజనం చేకూరుతుందని ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. క్షయవ్యాధి నిర్మూలన కేవలం ప్రభుత్వ జోక్యంతో మాత్రమే నెరవేరనుందని, దేశ యువత ప్రజలు చురుగ్గా పాల్గొనడం అత్యంత అవసరమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. వస్తు సేవల పన్ను జీఎస్టీని నిబంధనలలో పన్ను అధికారులకు ఉన్న అరెస్టు చేసే అధికారాలను ఉపసంహరిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రాసిక్యూషన్ పరిమితిని 1 కోటి రూపాయల నుంచి 5 కోట్ల రూపాయలకు పెంచింది. జరిమానా, జైలు శిక్ష లేదా రెండూ విధించే అంశాన్ని ప్రతి కేసులోనూ న్యాయస్థానాల నిర్ణయానికే వదిలిపెట్టింది. పన్ను చెల్లింపులు ఆలస్యం చేసినా, పొరపాట్లు దొర్నిలా లేదా చెల్లింపులు పెండింగ్లో ఉన్నా పన్ను చెల్లింపుదారులు రికవరీ, వడ్డీ, దామాషా ప్రకారం జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలియజేసింది. ఈ సాయంత్రం న్యూఢిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అనంతరం విలేకరులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారు. ఈ సమావేశంలో వస్తుసేవల పన్ను రేట్లలో ఎటువంటి మార్పులు చేయలేదని, ప్రస్తుత పన్ను నిర్మాణం స్థిరంగానే ఉంటుందని స్పష్టం చేశారు. నోటీసులు, విచారణ ప్రక్రియల నిర్వహణకు ఒకే రకమైన ప్రమాణాలను అనుసరించాలని కౌన్సిల్ సిఫార్సు చేసినట్లు తెలిపారు. 10,000 రూపాయలు అంతకంటే తక్కువ విలువ ఉన్న పన్ను వివాదాలకు ఎటువంటి నోటీసులు జారీ చేయకూడదని, అలాగే అంతకంటే తక్కువ మొత్తం కలిగిన పెండింగ్ నోటీసులను కూడా ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
2: జీఎస్టీ కౌన్సిల్ టుడే హాస్ రికమెండెడ్ కామన్ స్టాండర్డ్స్ ఫర్ నోటీసెస్ అండ్ ప్రొసీడింగ్స్ అండ్ నో నోటీసెస్ బిలో ద ప్రిస్క్రైబ్డ్ మానిటరీ థ్రెషోల్డ్ ఆఫ్ 10,000 రూపీస్ ఇంక్లూడింగ్ విత్డ్రావల్ ఆఫ్ పెండింగ్ నోటీసెస్ బిలో ద సెట్ థ్రెషోల్డ్ విల్ నాట్ బి ఇష్యూయింగ్ ఎనీ నోటీసెస్ ఫర్ మానిటరీ థ్రెషోల్డ్ ఆఫ్ 10,000 ఆర్ బిలో.
1: భారత్ గత ఏడాది $863 బిలియన్ ఎగుమతులను నమోదు చేసిందని, ఈ ఏడాది $1 ట్రిలియన్ ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన 31వ సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ ముందస్తు సన్నాహక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సదస్సు వచ్చే నెల 12-13 తేదీల్లో విశాఖపట్నంలో జరగనుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ హెచ్చుదగ్గులకు గురవుతున్న నేపథ్యంలో ప్రపంచ వృద్ది రేటు 3% కంటే తక్కువగా నమోదయ్యే సూచనలు ఉన్నప్పటికీ భారత్ ఎగుమతులు ఏడాదిలోనే దాదాపు 16% వృద్దిని కనబరిచాయని గోయల్ స్పష్టం చేశారు. భారత్ 7% పైగా వృద్ది రేటును కొనసాగిస్తూ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
3: 16% growth in a year in which international trade is expected to barely grow by 2.5 or 3%, and we are very confident that the current year will give an upward of 7% growth, maintaining the fastest growing large economy.
1: న్యూఢిల్లీలో జరుగుతున్న మహిళా శిశు అభివృద్ది శాఖాధిపతుల ముగింపు సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు పాల్గొంటారు. ఈ రోజు ప్రారంభమైన ఈ 2 రోజుల సదస్సులో అన్ని రాష్ట్రాల నుంచి మహిళా శిశు అభివృద్ది రంగానికి చెందిన రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పోషకాహారం, తొలిదశ విద్య, బాలల పరిరక్షణ, మహిళల భద్రత, సాధికారత అనే 4 కీలక అంశాలపై ఈ సదస్సు దృష్టి సారిస్తోంది. కృత్రిమ మేధ నియంత్రణపై సంప్రదింపుల పత్రాన్ని వచ్చే

నెలలోపు విడుదల చేయనున్నట్లు ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈరోజు వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2026 ది ప్రామిస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నివేదికను ఆవిష్కరించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ పత్రం ఏఐ భద్రత, సైబర్ సెక్యూరిటీ, ప్రయోజనాలు, నష్టాలపై దృష్టి సారిస్తుందని స్పష్టం చేశారు. సాంకేతికత ప్రయోజనాలు సమాజంలోని అన్ని వర్గాలకు అందేలా చూడాల్సిన అవసరాన్ని ఇది ప్రస్తావిస్తుందని అన్నారు. వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి రంగాలలో ఈ సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించడం వల్ల సమాజానికి మరింత ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. సాంకేతికతను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనలకు అనుగుణంగానే ఈ విధానం ఉందన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనలో భాగమయ్యేందుకు యువత తమ నైపుణ్యాలను, సృజనాత్మకతను పెంచుకోవాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ పిలుపునిచ్చారు. నోయిడాలోని ఒక విద్యాసంస్థలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, పెరుగుతున్న అవకాశాలను అందుకోవడానికి నాణ్యమైన విద్య, నిరంతర అభ్యాసం, నైపుణ్యాభివృద్ది అత్యంత కీలకమని అన్నారు. దేశ నిర్మాణంలో యువత పాత్రను ప్రస్తావిస్తూ దేశ ప్రగతికి యువశక్తి అత్యంత కీలకమని పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానం 2020 విద్యను మరింత సరళంగా, నైపుణ్య ఆధారితంగా మార్చిందని ఈ సందర్భంగా మంత్రి తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. న్యూఢిల్లీలో జరిగిన టీబీ ముక్త్ భారత్ అభియాన్ కింద జాయింట్ స్క్వాడ్ ఫర్ హెల్త్ జోష్ టీంలను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ప్రారంభించారు. టీబీ నివారణ, ముందస్తు నిర్దారణ, సమయానుకూల వైద్యం, వివక్షతను నిర్మూలించడం వంటి సందేశాలను దేశవ్యాప్తంగా ప్రచారం చేయడానికి యువత శక్తిని ఉపయోగించుకోవడం ఈ జోష్ టీం ప్రధాన ఉద్దేశమని అన్నారు. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ, క్షయవ్యాధి నిర్మూలన అనే లక్ష్యం కేవలం ప్రభుత్వ జోక్యంతో మాత్రమే నెరవేరదని ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఫ్రంట్లైన్ కార్మికులు, ముఖ్యంగా దేశ యువత చురుగ్గా పాల్గొనడం అత్యంత అవసరమని అన్నారు. టీబీని నివారించవచ్చని, పూర్తిగా నయం చేయవచ్చని, వ్యాధి బారిన పడిన ఏ ఒక్కరూ వివక్షకు గురికాకూడదని మంత్రి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర యువజన వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, పౌరులు ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి తోడ్పడినప్పుడే స్వస్థ నాగరిక్, స్వస్థ సమాజ్, స్వస్థ దేశ్ కల నెరవేరుతుందని వ్యాఖ్యానించారు. భారత్ ఇంధన రంగంలో తయారీ కేంద్రంగా ఎదుగుతున్న తరుణంలో సంప్రదాయేతర పవన విద్యుత్ రంగానికి ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. చెన్నైలో ఈరోజు నిర్వహించిన విండ్ ఎనర్జీ 2026 సదస్సు ప్రారంభోత్సవంలో నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో తయారీ రంగం వేగంగా విస్తరిస్తోందని తెలిపారు. దేశ ఎగుమతులు 43.8 మిలియన్ డాలర్లకు పెరిగాయని, ఆర్థిక వ్యవస్థ 8% వృద్దిని నమోదు చేసిందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ అధినేతగా సుదీర్ఘ కాలం పాటు సేవలందిస్తూ రాజ్యాంగ పదవుల్లో 25 ఏళ్లు పూర్తి చేసుకోవడం ఒక అరుదైన రికార్డని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఈ సందర్భంగా వారణాసిలోని రుద్రాక్ష్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన 2 రోజుల నమో బుక్ ఫెస్ట్లో జితేంద్ర సింగ్ మాట్లాడారు. నరేంద్ర మోదీ జీవితం, వ్యక్తిత్వం, నాయకత్వం, విధానాలకు సంబంధించిన 500కు పైగా పుస్తకాలను ఒకే వేదికపై ప్రదర్శించారు. స్మార్ట్ మీటర్లు కేవలం సాంకేతికత ఆవిష్కరణగానే మిగిలిపోకుండా వినియోగదారులకు, విద్యుత్ పంపిణీ సంస్థలకు మధ్య వారధిగా మారాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ పంపిణీ విభాగ సంయుక్త కార్యదర్శి శశాంక్ మిశ్రా తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభమైన 11వ మీటరింగ్ ఇండియా 2026 సదస్సులో ఆయన ప్రసంగించారు. భారత విద్యుత్ రంగాన్ని డిజిటలైజ్ చేసే క్రమంలో స్మార్ట్ మీటరింగ్ అత్యంత కీలక దశకు చేరుకుందని ఆయన పేర్కొన్నారు. రీవాంప్డ్ డిస్టిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ కింద దేశవ్యాప్తంగా 20 కోట్ల స్మార్ట్ మీటర్లకు ఆమోదం లభించగా, ఇప్పటికే 7 కోట్లకు పైగా మీటర్లను అమర్చినట్లు వెల్లడించారు. ప్రాంతీయ ఇంధన సహకారం, ఇంధన భద్రతతో పాటు సురక్షితమైన, స్థిరమైన, అందరికీ అందుబాటులో ఉండే హరిత ఇంధన భవిష్యత్తు సాధనకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రి శ్రీపద యస్సో నాయక్ అన్నారు. ఫిలిప్పీన్స్లోని మనీలాలో ఈరోజు జరిగిన 20వ ఈస్ట్ ఏషియా సమ్మిట్ ఎనర్జీ మినిస్టర్ సమావేశంలో ఆయన భారత్ తరపున పాల్గొన్నారు. భారత్ అనుసరిస్తున్న
యాక్ట్ ఈస్ట్ విధానం ఆసియాన్ దేశాలతో ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని గుర్తు చేస్తూ ఆసియాన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఫర్ ఎనర్జీ

0: కోఆపరేషన్ 2026-2030ను మంత్రి స్వాగతించారు. ఆయుష్ సేవల రంగం మహిళలకు భారీగా ఉపాధి కల్పిస్తుందన్న ప్రధాన రంగంగా ఎదుగుతోందని ఆయుష్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆసుపత్రులు, విద్యా సంస్థలు, వెల్నెస్ కేంద్రాలతో సహా పలు కీలక విభాగాల్లో మహిళల ప్రాతినిధ్యం 50% పైగా నమోదైందని పేర్కొంది. ఈ రంగం కల్పిస్తున్న ఉపాధి అవకాశాల గురించి ఆయుష్ కేంద్ర సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ మాట్లాడుతూ, విస్తరిస్తున్న ఆయుష్ సేవల రంగం, ఆరోగ్య సంరక్షణ, వెల్నెస్, విద్యా రంగాలలో యువతకు అర్థవంతమైన ఉద్యోగావకాశాలు సృష్టిస్తోందని తెలిపారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. వస్తుసేవల పన్ను రేట్లలో ఎటువంటి మార్పులు చేయలేదని, ప్రస్తుత పన్ను నిర్మాణం స్థిరంగానే ఉంటుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. భారత్ ఈ ఏడాది $1 trillion ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. క్షయవ్యాధి నిర్మూలన కేవలం ప్రభుత్వ జోక్యంతో మాత్రమే నెరవేరదని, దేశ యువత ప్రజలు చురుగ్గా పాల్గొనడం అత్యంత అవసరమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం. ఈనాటి కిసాన్ వాణి ప్రాయోజిత ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఖరీఫ్ పంట కోత తర్వాత నేల సిద్ధ కంపోస్టు వాడకం, ఈ అంశం గురించి పాలెం వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె చరణ్ తేజ గారు రైతు సోదరులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు ఫోన్ ద్వారా నేరుగా సమాధానాలు ఇస్తారు. మరి రైతు సోదరులు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 040 ఈ ఎస్టీడీ కోడ్ నెంబర్ను జతచేసి 232408852, మరొక నెంబర్ 232408853, ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సమాధానాలకు నివృత్తి చేసుకోవచ్చు. ఈ కార్యక్రమం కొనసాగించే ముందు వాణిజ్య ప్రకటన వింటారు.
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
3: మెషిన్ లో బట్టలు అయితే ముందు చెక్ చేయలేదా ఏంటి?
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं, अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
2: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
3: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
4: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
3: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
4: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
3: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
5: రైతు సోదరులకు నమస్కారం. కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో లైవ్ ఫోనికి స్వాగతం. ఈరోజు మనం ఖరీఫ్ పంటలో కోతల తరువాత నేలను ఏ విధంగా తయారు చేసుకోవాలి, కంపోస్ట్ వాడకం గురించి మనకు వివరాలు తెలియచేయటం కోసం పాలెం వ్యవసాయ పరిశోధనా స్థానం అగ్రానమీ శాస్త్రవేత్త, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె చరణ్ తేజ్ గారు మన రైతు సోదరుల సందేహాలకు, ప్రశ్నలకు సమాధానమిస్తారు. ఋతుపవనాలు అంటే మాన్సూన్ కాలం ముగిసి ఖరీఫ్ పంటలను కోసిన తర్వాత వేయదగ్గ పంటల కోసం, రబీ కాలపు పంటల కోసం పంట భూముల్ని సాగుకు వీలుగా తయారు చేసుకోవాలి. కనుక పంట కోతల తర్వాత ఏ తరహా నేలల్ని ఏ విధంగా సాగుకు సిద్ధం చేసుకోవాలో, భూసారం పెంచుకోవడం కోసం తీసుకోదగిన చర్యలేమిటో, కంపోస్టును వాడి నేలకు సత్తువు అందించడంలో పాటించాల్సిన మెళకువలేమిటి, ఈ విషయాలన్నీ రైతు సోదరులకు చెప్పడం కోసం

0: చరణ్ తేజ గారిని ఈరోజు మనం మన కేంద్రానికి ఆహ్వానించాం. మా వ్యాఖ్యాత చెప్పిన ఫోన్ నెంబర్లు మరోసారి గుర్తు చేస్తున్నాం. 0405 హైదరాబాద్ ఎస్టీటీ కోడ్ మీకు తెలిసిందే. మా కేంద్రం ఫోన్ నెంబర్లు 2324 0852, మరొకటి 2324 0853. ఈ రెండు నెంబర్లకు రైతు సోదరులు ఫోన్ చేస్తారని ఆశిస్తున్నాం. డాక్టర్ కి చరణ్ తేజ్ గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: ఖరీఫ్ రబీ అనే కాకుండా రెండు పంటల మధ్య నేలల్ని తిరిగి సారవంతం చేసుకోవాల్సిన అవసరం తప్పనిసరి అంటారా?
1: తప్పకుండా అండి. ఇప్పుడు మనం వరి మాగాని కానీ నీళ్ళల్లో చూసుకున్నటువంటి అయితే మనం అటువంటి వరి మాగాల్లో నీళ్ళను దుక్కి చేయడం అనేది ప్రధాన సమస్య. మనం వేరే పంటల కోసం కానీ వెళ్ళినట్లయితే వరి మాగాండుల్లో మనకి పెచ్చులు పెచ్చులుగా పెద్దవిగా భూమిని దుక్కి చేసినప్పుడు లేస్తాయన్నమాట. అందువల్ల మనం వేరే పంటలు కానీ నాటినట్లయితే మొలకలు అనేటివి మొలవకపోవడం అనేది జరుగుతుంది. లేదా మనం ఇటువంటి పరిష్కారం చూసుకుంటే మనం పంట కోత తర్వాత నీళ్ళని ఎలా పదును చేసుకోవాలనేది అటువంటి విషయాలు అనేది సమగ్రంగా తెలుసుకుని ఆ తర్వాత మనం మన నీళ్ళకు అనువైన విధంగా ఏ పంటలు వేసుకోవచ్చో ఆ విధంగా మనం చేసుకున్నట్లయితే అధిక దిగుబడి అనేది సాధించవచ్చు.
0: అలా అయితే ప్రస్తుత ఖరీఫ్ లో పంట కోతల తర్వాత ఈ పని ఏ విధంగా చేయాలో కూడా చెప్పండి.
1: ఇప్పుడు చూసుకున్నటువంటి అయితే ముందుగా మనము మన భూసార పరీక్ష చేసుకున్న తర్వాత మన నేలకి అనువైన పంటలు ఏంటివో మనం తెలుసుకోవాలి. మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే దాదాపు 40 లక్షల పైచిలకు ఎకరాల్లో తెలంగాణలో వరి సాగు అనేది జరుగుతూ ఉంది యాసంగిలో. మిగతా 20 లక్షలు ఎకరాలలో మనకి 6 తరం పంటలు అనేటువంటి మొక్కజొన్న, జొన్న, తర్వాత పొద్దుతిరుగుడు, కుసుమ, అదేవిధంగా వేరుశెనగ, పెసర, మినుము ఇటువంటి 6 తరం పంటల సాగు అనేది జరుగుతుంది. ప్రథమంగా చూసుకున్నటువంటి అయితే వరి తర్వాత మొక్కజొన్న, తర్వాత వేరుశెనగ అనేటివి ఏకరేజ్ అనేటివి ఎక్కువగా ఉన్నాయి. ఇటువంటి మొక్కజొన్న కానీ మనం లేదా జొన్న కానీ ఇటువంటి 6 తరం పంటలకు వెళ్ళినప్పుడు ఈ వరి మాగాండు అంటే నవంబర్ 15 తర్వాత కోతర అనంతరము మనము మనకి చాలా తక్కువ సమయం అనేది దొరుకుతూ ఉంది. సో అటువంటి సమయంలో మనకి వరి నేలననేది మనం దానికోసం వరి మాగాండులో దాదాపు నేల తేమ అనేది చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఈ నేల తేమ ఆరే విధంగా మనము ఒకసారి కల్టివేటర్తో దాదాపు 30 సెంటీమీటర్ల వరకు మనం దున్నుకోవాలి. తర్వాత ఒక వారం రోజుల వ్యవధిలో మళ్ళీ మరొకసారి రోటోవేటరు. ఈ రోటోవేటర్ వేసుకోవడం వల్ల చిన్న చిన్నటువంటి పిల్లలుగా పెద్ద పిల్లలు విరగడం జరుగుతుంది. అదేవిధంగా గడ్డి, ఏవైతే ఇతర పంటలకు ఉన్నటువంటి అవశేషాలు కూడా భూమిలో దుక్కి దున్నేయాలంటే ఈ రోటోవేటర్ని 2-3 దఫాలుగా చేసుకున్న తర్వాత పంట నాటుకున్నట్లయితే మనకి అదుపు దిగుబడి అనేది వస్తుంది.
0: బాగుందండి. అయితే సాధారణంగా జూన్ జూలైలో మొదలై నవంబర్ వరకు ఉండే ఈ ఖరీఫ్ పంట సాగు కాలంలో ప్రస్తుతం ఏమైనా మార్పులు వచ్చాయంటారా? అంటే నా ఉద్దేశం ఏంటంటే మారిన లేదా మారుతున్న వాతావరణ పరిస్థితుల రీత్యా ఈ పంట కాలాల్లో ఏమైనా మార్పులు వస్తే ఆ ప్రభావం వ్యవసాయం మీద కూడా ఎంతో కొంత ఉంటుంది. కాబట్టి నేలల్ని సారవంతం చేసుకునే తీరు, పద్ధతులు కూడా ఏమైనా మార్చుకోవాలంటారా రైతు సోదరులు?
1: మీరు చాలా ముఖ్యమైన ప్రశ్నని అడిగారండి. ఇప్పుడు చూసుకున్నటువంటైతే ఈ సంవత్సరం మనకి ఎల్లైనో ప్రభావం వల్ల మనకి దాదాపుగా పంటలు కొన్ని ఎండిపోవడం జరిగింది. జొన్న, మొక్కజొన్న, ఏదైతే గద్వాలు, జోగులాంబ గద్వాలు, వనపర్తి ఇటువంటి ప్రాంతాల్లో నీరు లేక పంటలు అనేది ఎండిపోవడం జరిగింది. అదేవిధంగా మనకి సమయం లేటుగా నారు నాటుకోవడం అనేది వరి విషయంలో జరిగింది. సో కాబట్టి పంట కాలము, పంట సమయాలు అనేటివి చేంజ్ కావడం జరిగింది ఈ ఎల్లిన ప్రభావం వల్ల. ఇప్పుడన్నా సరే రైతు సోదరులందరికీ ఏంటంటే ఇటువంటి ఆపత్కర పరిస్థితుల్లో మనం 6 తడి పంటలు కానీ సాగు చేసుకున్నట్లయితే, 6 తడి పంటలు అంటే జొన్న, మొక్కజొన్న కానీ, వేరుశెనగ కానీ, ప్రాంతానికి మనకు అనువైనటువంటి నీళ్ళకి అనుగుణంగా మనం సాగు చేసుకున్నట్లయితే మనం ఇటువంటి పంట కాలంలో సరైన టైంలో కానీ చేసుకోకపోతే మనకి దిగుబడి అనేది తగ్గే ఆస్కారం ఉంది. కాబట్టి రైతు అందరికీ మనవి, ఏ సమయంలో మనము సరైన సమయంలో కానీ పంట విత్తుకున్నట్లయితే ఈ నీటి ఎద్దడిని అంటే మనకి వేసవి కాలంలో చాలా తీవ్రమైనటువంటి టెంపరేచర్లు, అత్యధిక ఉష్ణోగ్రతలు, అధిక ఉష్ణోగ్రతలు మనకు నమోదయ్యే 38 నుంచి 42-43 డిగ్రీల సెంటీగ్రేడ్కి ఉష్ణోగ్రత అనేది వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి రైతులందరి ఆ ఉష్ణోగ్రత, అధిక ఉష్ణోగ్రతను తప్పించుకోవాలంటే పంట కాలంని ముందరనే మనం కనుగుణంగా నాటు

0: కున్నట్లయితే అధిక ఉష్ణోగ్రత ధరకి మనం పంట ఉత్పాదకతని పెంపొందించిన వాళ్ళం అవుతాం. కాబట్టి రైతు అందరికీ మనవి, పంట కాలం అనేది ఏ పంటకి ఏది అనువైన సమయం దానికి అనుగుణంగా పంట నాటుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఒకసారి చూసుకున్నట్లయితే ఈ పొద్దుతిరుగుడు లేదా వేరుశనగ ఇటువంటి పంటలకు చూసుకుని, వేరుశనగ అనే పంటకి దక్షిణ తెలంగాణ మండలంలో అయితే దాదాపు నవంబర్ ఎండింగ్ వరకు వేసుకోవచ్చు, అదే ఉత్తర తెలంగాణలో అయితే నవంబర్ 15 వరకు వేసుకోవచ్చు. మిగతా ఆరు తడి పంటలు, పెసర్లు కానీ మినుములు కానీ ఇటువంటి పంటలు చూసుకుంటే నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు అనువైన కాలం. శనగలు కూడా మనం నవంబర్ ఎండింగ్ వరకు నాటుకోవచ్చు. పొద్దుతిరుగుడు కూడా మనం నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు కూడా నాటుకోవచ్చు. నువ్వులు చూసుకున్నటువంటి అయితే జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు కూడా నాటుకోవచ్చు. ఈ విధంగా యాసంగి పంటలు కానీ సాగు చేసుకున్నట్లయితే, సరైన సమయంలో సాగు చేసుకున్నట్లయితే మనకి అధిక దిగుబడి అనేది పొందవచ్చు. దీనికి అనుగుణంగా మనం నేల తయారు అనేది చేసుకోవాలి. పంట విత్తనం యొక్క సైజు, దాని యొక్క మనం తీసుకున్నటువంటి సాలుకి తర్వాత పంటకి మొక్కకి సాంద్రత బట్టి మనం నేల అనేది చదును చేసుకోవాలి.
1: మన శాస్త్రవేత్త చరణ్ తేజ గారు చాలా విలువైన విషయాలు చెప్తున్నారు, రైతు సోదరులు వింటున్నారు కదా. మా ఫోన్ నెంబర్ మరోసారి చెప్తున్నాం, 2324 0852, మరొక నెంబర్ 2324 0853. ఈ రెండు నెంబర్లకు మీరు ఫోన్ చేయొచ్చు. 040 STT కోడ్ జత చేసి ప్రస్తుత ఖరీఫ్ లో పంట కోతల తర్వాత నేలను ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి, కంపోస్ట్ ఎరువు వాడకం ద్వారా ఎటువంటి లబ్ది పొందొచ్చు అనే విషయాలు చెప్పడం కోసం వారు మన స్టూడియోలో ఉన్నారు. రైతు సోదరులు ఫోన్ చేసేలోపు వారిని మరో ప్రశ్న అడుగుదాం. తేజ గారు, ఖరీఫ్ కి రబీకి మధ్య ఎక్కువ వ్యవధి ఉండదు కదా, మరి ఆ తక్కువ సమయంలోనే తరువాతి పంట విత్తుకోవడం కోసం త్వరితగతిన మన పంట పొలాలను ఏ విధంగా సిద్ధం చేసుకోవచ్చో కూడా మన రైతు సోదరులకు తెలియజేయండి.
0: మనం వేసుకున్నటువంటి పంటలైతే ఏవైతే ఆరుతడి పంటలు ఉంటాయో, ఆరుతడి పంటలు కానీ లేదా వరి మాగాను కానీ దాన్ని బట్టి మనం నీళ్ళనే సిద్ధత చేసుకోవాలి.
1: ఈ ప్రశ్నకి సమాధానం విందామండి. మన రైతు సోదరులు ఒక ఆయన లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో,
2: నమస్తే అండి, నేను వై వెంకటరెడ్డి లక్కవరం నుంచి మాట్లాడుతున్నాను, సూర్యాపేట జిల్లా.
1: వెంకటరెడ్డి గారు, మీ ప్రశ్న అడగండి.
2: సార్ నమస్తే అండి.
0: నమస్తే అండి.
2: ఇప్పుడు మీరు కోతల తర్వాత ఈ పొలంలో తడి ఆరేలాగా 30 సెంటీమీటర్ల లోతుగా మీరు దుక్కి దున్నుకోమని చెబుతున్నారు. అయితే నాదొక సందేహం ఏంటంటే, ఖరీఫ్ పంటల తర్వాత గాని రబీ పంటల తర్వాత గాని దుక్కుని లోతుగా దున్నుకున్నట్టయితే లాభం అని కొందరు అంటారు, నష్టం అని కొందరు అంటారు. యాక్చువల్ గా ఈ లోతుగా దున్నుకోవడం వల్ల మనకు లాభాలు ఉన్నాయా, నష్టాలు ఉన్నాయా, అసలు ఎంత లోతు వరకు మనం దున్నుకోవచ్చు, ఈ విషయం గురించి నాకు మీరు క్లారిటీగా సమాధానం ఇవ్వండి, నేను రేడియోలో వింటానండి.
1: సంతోష వెంకటరెడ్డి గారు, వారు సమాధానం ఇస్తారు, విందాం.
0: ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి నూనె గింజల పంటలు కానీ లేదా పప్పు జాతికి చెందినటువంటి పంటలు చూసుకున్నట్లయితే మనకి వేరు వ్యవస్థ అనేది 30 నుంచి 60 సెంటీమీటర్ల డీపర్ గా వేరు వ్యవస్థ అనేది వెళ్ళడం జరుగుతుంది భూమిలో. మనము పైన చదువును చేసుకుంటే అంటే 15 సెంటీమీటర్, ఇప్పుడు రోటోవేటర్ అనేది దాని యొక్క బ్లేడ్స్ కానీ చూసుకున్నట్లయితే 7.5 సెంటీమీటర్ల డయామీటర్ తో ఉంటాయి. అది ఓన్లీ పై పొరగా 15 సెంటీమీటర్ల భూమి పొరను మాత్రమే చదును చేస్తుంది. సో ఓన్లీ రోటోవేటర్ చేసి మనం పొలం బాగా తయారైంది అనే భ్రమలో ఉంటే మనకి దిగుబడి అంత తగ్గే అవకాశం ఉంటుంది. మనం పాత పంట అవశేషాలని మగ్గబెట్టాలన్నా మనం లోదుక్కి అనేది చేసుకోవాలి. దీనికి చూసుకున్నట్టంటే 30 సెంటీమీటర్లు పైచిలుకగా కల్టివేటర్ దీన్ని కంపల్సరీ ఉపయోగించి మనం ఏ ఆరుతడి పంటలైనా కానీ సరే 60 సెంటీమీటర్ల డీపర్ వరకు వేరు వ్యవస్థ అనేది వెళ్తుంది. కాబట్టి ఎప్పుడైతే వేర్లు బాగా సమగ్రంగా పెరుగుతాయో పోషకాలని అధికంగా అందుకోగలుగుతాయి, తేమని అధికంగా తీసుకోగలుగుతాయి, తీసుకున్న తర్వాతనే మనకి దిగుబడి అనేది మనకి అధికంగా వస్తుందన్నమాట. కాబట్టి పోషకాలు సమగ్రంగా తీసుకోవాలి, తర్వాత వేరు వ్యవస్థ గాలి బాగా ఆడాలంటే మనము లోతుగా 30 సెంటీమీటర్లు లోతుగా దూకోవాలి. కానీ సమయం అనేది దీంట్లో మనం వరి మాగాన తర్వాత మనం వేసుకోబోయే పంట మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. సో నేను ఇందాక చెప్పినట్లు పంట కాలాన్ని బట్టి మనం ఏదైతే పంటలు వేసుకుంటున్నామో మనకి సమయ పాలన ఎంత ఉంది, మినిమం ఒక రోటోవేటరు, కుదిరితే ఒకసారి పెద్ద బ్లేడు, MB బ్లేడు, తర్వాత ఒక కల్టివేటర్ రెండు సార్లు రోటోవేటరు మనం వేసి దున్నుకుంటే మనకి అధిక దిగుబడులు వస్తాయి. ఒకవేళ సమయ వ్యవధి తక్కువగా ఉన్నప్పుడు చూసుకున్నట్లయితే ఒకసారి

0: కల్టివేటర్ మనం కల్టివేటర్తో పొలాన్ని చదును చేసుకుని తర్వాత 2 దఫాలుగా మనం రోటోవేటర్ని కానీ చేసుకున్నట్లయితే మనము భూమిని సమగ్రంగా తయారు చేసిన వాళ్ళం అవుతాము. తర్వాత మనం పోషకాలు కూడా పంటకి ఈజీగా తీసుకోగలుగుతుంది.
1: శ్రోత అడిగిన ప్రశ్నకి చాలా వివరణాత్మకంగా సమాధానం ఇచ్చారు, సంతోషం. ఇందాక మనం అనుకున్నట్టుగా ఖరీఫ్ కి రబీకి మధ్య ఆ ఉన్న తక్కువ వ్యవధిలో నేలను ఏ విధంగా సిద్ధం చేసుకోవచ్చు అంటారు?
0: ఇందాక చెప్పినట్లు చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనం ఇందాక 6 తడి పంటల్లో దాదాపు 30 నుంచి 60 సెంటీమీటర్లు, పత్తి లాంటి పంట, ఆముదం లాంటి పంటకి 90 నుంచి 120 సెంటీమీటర్ల నేలలో వేరు వ్యవస్థ అనేది పెరుగుతూ ఉంటుంది. సో మనం వేసుకోబోయే పంట రబీ ఆముదమా మనం లేదా పెసర్ల మినుమ లేదా మొక్కజొన్న జొన్న ఇటువంటి పంటల ఆధారంగా మనము నేలని తయారు చేసుకోవాలి. పంటలో భూమిలో ఎక్కువ తేమ శాతం ఉంటే మొలక శాతం అనేది మనకి తగ్గిపోతుంది. సో దీనికి అనుగుణంగా మనం గ్యాప్ ఏదైతే ఇందాక వ్యాఖ్య తరిగిన విధంగా మనకి సమయభావం తక్కువగా ఉంటుంది కాబట్టి ఒకసారి కల్టివేటరు అనే నాగలితో దాదాపు 30 సెంటీమీటర్ల వరకు అది దాని పండ్లతో గిరుతుంది కాబట్టి నేలని కిందికి మీదికి చేస్తుంది కాబట్టి మనకి అధికంగా పొలాన్ని తయారు చేస్తుంది. తర్వాత వేరు వ్యవస్థ లోపలికి కుదించడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా పైపాటిగా మనం రోటోవేటర్ 2 దఫాలుగా 3 దఫాలుగా చేసుకుని నీళ్ళు లెవలింగ్ అని చేసుకుంటే మనం పంటలో నీరు ఆగకుండా తర్వాత కలుపు లేకుండా పూర్వ పంట వ్యర్థాలు కానీ అవశేషాలు కానీ లేకుండా కలిగిదడం వల్ల మనకి నేల అనేది సమగ్రంగా తయారవుతుంది.
1: నేలని ఏ విధంగా సిద్ధం చేసుకోవాలో బానగాని చెప్పారు. అయితే ఇప్పుడు మరో ప్రశ్న అడగాలనిపిస్తుందండి, అసలు పంటలు ఏవైనా కూడా అధిక దిగుబడి అందుకు తగిన ఆదాయం ఈ రెండు పొందడం అనేది ప్రధానం కదా, మరి అందుకు అనుగుణంగా ఈ ఖరీఫ్ పంట కోతల తర్వాత వేసుకోదగిన పంటలు ఏమంటారు, అందుకు తగిన విధంగా నేలను ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అంటారు?
0: మనం చూసుకున్నట్లయితే వరి యాసంగిలో 1 స్థానంలో ఉంది సాగు అనేది, దాదాపు 43 లక్షల నుంచి 47 లక్షల ఎకరాల వరకు సాగులో ఉంది. తర్వాత మిగతా 20 లక్షల ఎకరాలలో మొక్కజొన్న జొన్న తర్వాత వేరుశనగ లాంటి పంటలు ఉన్నాయి. సో ఉత్తర తెలంగాణ ప్రాంతంలో చూసుకున్నట్లయితే ఈ టైంలో మనకి శనగలు కానీ తర్వాత మొక్కజొన్న కానీ అధికంగా వేస్తారు. అదే మధ్యస్థ తెలంగాణ జోన్లో చూసుకున్నట్టువంటైతే మొక్కజొన్న కానీ తర్వాత వరి సాగు కానీ అధికంగా ఉంటుంది. దక్షిణ తెలంగాణలో చూసుకున్నట్లయితే మనకి వేరుశనగ అనేది ఎక్కువగా వేసుకుంటారు. సో ఈ పంట కాలం మనకి మనం వేసుకోబోయే పంట యొక్క కాలం ఎంత, తర్వాత దానికి కావలసినటువంటి నేల తయారీ ఏ విధంగా చేసుకోవాలి, పంట విత్తనం చూసుకున్నట్టయితే సూక్ష్మ సైజులో ఉంటే అంటే పంట సీడ్ కానీ సైజు చిన్నగా ఉంటే మనం దుక్కి అనేది బాగా జున్నుకోవాలి, ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి విత్తనంలో ఉన్నటువంటి ఆహార పోషకాలు ఏదైతే ఉందో చాలా తక్కువగా ఉంటాయి. సో అది భూమిలో నుంచి చీల్చుకొని పైకి రావాలంటే దాని యొక్క ఆహార నిల్వలు అనేటివి మనకి సరిపోవు కాబట్టి దానికోసమని మనం దానికి తోడ్పాటు అనేది అందియాలి. అందుకోసం చాలా పదునుగా మనం భూమిని అనేది తయారు చేసుకోవాలి. అదేవిధంగా కొంచెం మధ్యస్థంగా నుంచి దొడ్డుగా ఉన్నటువంటి ఇత్తనాలు అంటే మొక్కజొన్న కానీ లేదా వేరుశెనగ కానీ ఇటువంటి ఇత్తనాలకు ఏంటంటే మనము అంత బాగా చదువు చేసుకోవాల్సిన లేదు, పల్లలు పల్లగా ఉన్నా కానీ సరే పర్వాలేదు, కానీ సరైన తేమ అందిస్తూ సాగు భూమిని దుక్కి చేసుకుంటే సరిపోతుంది. భూమిని మనం ఒకసారి కల్టివేటర్ ఒకసారి రోటోవేటర్ వేసుకొని ఇత్తనంగా నాటుకున్నట్లయితే ఈ మొక్కజొన్న వేరుశనగలో సరిపోతుంది. కానీ తర్వాత అంతర్కృషి మాత్రం బాగా చేసుకోవాలి, ఎందుకంటే వేరుశనగకి మనకి ఏవైతే కాయలు మనకి 30 నుంచి 40 సెంటీమీటర్ల డీపర్లో మనకి కాయలు అనేటివి కాస్తాయి కాబట్టి ఆ వేరుకి గాలి అనేది అవసరము, తర్వాత తేమ శాతం అనేది పెరగడం అవసరం కాబట్టి దానికోసమని మనము అంతర్కృషి అనేది ఎర్థింగ్ అప్ లాంటి ఆపరేషన్స్ అనేటివి చేసుకోవాలి. తర్వాత జిప్సం పైపాటిగా అప్లై చేసుకున్నటువంటి అయితే ఎటువంటి కాయలు కానీ బాగా గట్టిగా ఏర్పడడం జరుగుతుంది వేరుశనగలో. ఈ విధంగా మనం వేసుకోబోయే పంట బట్టి లేదా మనం వరే మళ్ళీ తర్వాత వేసుకున్నామంటే మనకు ఉన్నటువంటి నీటి లభ్యత చూసుకుని దానికి అనుగుణంగా దాదాపు 200 మిల్లీమీటర్లు మనకి ఈ పొలం తయారు చేయడానికి వరి మాగాన్ని తయారు చేయడానికి అవసరమవుతుంది. దానికోసం కేజీ వేల్స్ నీరు పైపాటిగా 5 సెంటీమీటర్ల డీప్లో ఇసుకుంటూ

0: రెండు మూడు రోజుల వ్యవధుల్లో కేజీ వీల్స్ రెండు సార్లు మూడు దఫాలుగా మనం గాని కేజీ వీల్స్ సాయంతో గాని లేదా రోటవేటర్ సాయంతో గాని మనం వరి మాగాలను కూడా తయారు చేసుకోవచ్చు.
1: ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఖరీఫ్ లోను అదే పంట, రబీలోను అదే పంట వేయచ్చు అంటారా, మధ్యలో వేరే పంట వేస్తే బాగుంటుందంటారా?
0: నిజం చెప్పాలంటే మీరు అడిగింది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే తెలంగాణలో రైతాంగం అంతా మనకి వరి తర్వాత వరి పంటనే వేస్తున్నారు. దీనివల్ల అనేక దుష్ప్రయోజనాలు ఉన్నాయి. చూసుకున్నట్లయితే వరి తర్వాత వరి ఒకటే 30 సెంటీమీటర్ల భూమి పొరను ఒక్కటే తాకుతున్నాయి. ఆ ఏవైతే దానిలో వేరు వరి యొక్క వేర్లు ఉన్నాయో పైపాటిగా 30 సెంటీమీటర్ల భూమిలో నుంచే పోషకాలన్నీ గుంజడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే పైపాటిగా భూమి అనేది సారం అనేది కోల్పోతుంది. దానికి వరి మాగాణుల కోసమని నేలని నీళ్లు పెట్టి బాగా కలియదున్ని దాన్ని మనం ఒక స్విమ్మింగ్ పూల్ లాగా తయారు చేస్తున్నాము. కాబట్టి చూసుకున్నట్లయితే నేలని మనం బాగా మన అవసరం కోసమని డిస్ట్రాయ్ చేస్తున్నాము. సో చూసుకున్నట్లయితే బాగా ఇలా చేయడం వల్ల వరి తర్వాత వరి వేసుకోవడం అనేది ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. కానీ ఇప్పుడున్న సమాజం చూసుకుంటే, తెలంగాణ రైతాంగం చూసుకుంటే, ఏదైతే సులువుగా అయిపోతుందో అటువంటి పంటలు సాగు చేయడానికి మొగ్గు చూపిస్తున్నారు. కానీ
1: పంట మార్పిడి అనేది చేయలేదు అంటున్నారు.
0: పంట మార్పిడి అనేది చేయలేదు. పంట మార్పిడి అనేది ఇప్పుడున్నటువంటి ఎల్లైన్ ఈ సంవత్సరం ఉన్నటువంటి వాతావరణ సమయానికి సిచ్యువేషన్కి ఖచ్చితంగా పంట మార్పిడి అనేది చేయాలి. వరి లాంటి పంట కాకుండా ఆరితడి పంటల వైపు వెళ్తే అధిక దిగుబడులు అనేది సాధించవచ్చు.
1: అంటే ప్రతి పంటకి పంట మార్పిడి చేయడం అనేది ముఖ్యం, అది మంచిది అంటారు? అయితే
0: మంచిది, నేల ఆరోగ్యం పెరుగుతుంది. నేల ఏదైతే ఉన్నటువంటి సేంద్రియ కర్బనం కూడా నేలలో పెరుగుతుంది, ప్రకృతి కూడా సాయం అందుతుంది.
1: అంటే సాగు చేసే ఆ తర్వాత సాగు చేసే పంటలో కూడా నాణ్యత కూడా పెరుగుతుంది, పోషకాలు కూడా పెరుగుతాయి. బాగుందండి. అయితే ఈ సందర్భంలో మరో ప్రశ్న కూడా అడగబుద్ధి వస్తుంది. ఇప్పుడు పురుగు మందులు ఎరువులు అంటే పంటల అధిక దిగుబడి కోసం నేలల్ని బలంగా తయారు చేసుకోవాలనే ఉద్దేశంతో పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ తగు మాత్రంగా అయినా సరే వాడుకోవాల్సిన అవసరం ఉందంటారా, లేకపోతే వాటిని మానుకోవచ్చా?
0: ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనం ఆహారం అనేది రకరకాల మార్గాల్లో తీసుకుంటాము. సో చూసుకున్నట్లయితే మనం ఆహారం అందుకోవడం కోసం అని పోషకాలు అంటే విటమిన్స్ కానీ అన్ని న్యూట్రియన్స్ కానీ అందాలంటే మన ప్లేట్లో రైస్, తర్వాత పప్పు, తర్వాత సాంబారు, కూరగాయ, తర్వాత అన్ని రకాల పోషకాలు ఉండేటట్లు మనం వచ్చేటట్లు మనం ఆహారం అనేది తీసుకుంటున్నాం. కానీ ఎప్పుడైతే జబ్బు చేస్తుందో టెంపరీగా మెడిసిన్స్, అల్లోపతిక్ మెడిసిన్స్ అంటే రెడీమేడ్గా మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ కానీ ఇటువంటి తీసుకుంటాం, ఆహారం సప్లిమెంట్ అవుతుంది. కానీ మన బాడీలో ఉన్నటువంటి ఆమ్ల గుణం కానీ పండ్లు కానీ తర్వాత పొట్ట జీర్ణ వ్యవస్థ కానీ ఇవి మనకి పనిచేయడం మానేస్తాయి. కాబట్టి ఒక్క మందుతో, రసాయన మందుతో వేస్తుందంటే మన ఆహారం తగ్గుతుందంటే తగ్గుతుందేమో పైపాటిగా, కానీ మన జీర్ణ వ్యవస్థ కానీ తర్వాత మన శరీరం అనేది సరిగ్గా పనిచేస్తుంది. అలాగే పంట కూడా ఒక జీవం ఉన్నటువంటి మొక్కనే కాబట్టి, జీవం ఉన్నటువంటి జీవే కాబట్టి చూసుకున్నట్లయితే పంటకు కూడా సేంద్రియ పదార్థాలతో మనం దానికి పోషకాలు అందిస్తే ఏపుగా పొందుతుంది. అదే ఈ రసాయన నుంచి వచ్చినటువంటి ఎరువులు కానీ వేసుకున్నట్టయితే, అంటే ఇప్పుడున్న అధిక దిగుబడి సాధించేటువంటి ప్రక్రియలో అధిక మోతాదులో ఎరువులు అనేటివి, రసాయనిక ఎరువులు అనేటివి వాడడం జరుగుతుంది. కానీ కుదిరినప్పుడల్లా పచ్చిరొట్ట పైర్లు కానీ లేదా ఒక పప్పు జాతికి చెందినటువంటి ఒక్కని ఆరుతడి పంటని ఉన్నటువంటి ఖరీఫ్ యాసంగి సాగులో ఒక్కసారైన సంవత్సరానికి సాగు చేసుకోవడం కానీ ఇటువంటి లేదా సేంద్రియ కర్బనం పెందేటువంటి విధంగా పాత పంట వ్యర్థాలను కానీ భూమిలో లోతు దుక్కుగా దున్నుకుంటే మనము పంటకి సమగ్రంగా పోషకాలు అందించిన వాళ్ళమైతాం. ఈ ఎరువులు, రసాయనిక ఎరువులు అనేటువంటివి ఒకటి లేదా రెండు పోషకాలను మాత్రమే అందిస్తాయి. కానీ మనకి సేంద్రియంగా వచ్చినటువంటి పశువుల పేడ కానీ, పశువుల మూత్రం నుంచి కానీ, లేదా వర్మీ కంపోస్ట్ కానీ, లేదా పచ్చిరొట్ట పైర్లు కానీ ఇవన్నీ సమగ్రంగా 17 పోషకాలను అందిస్తాయి, పంట ఆహారంగా పెరగడానికి ఉపయోగపడతాయి.
1: మీ జవాబుకు అడ్డురాను కానీ, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పూర్తిగా కంపోస్టే వాడి అంటే సేంద్రియ పదార్థాలతోటే నేలను సారవంతం చేసుకోవచ్చా?
0: ఇది చూసుకున్నట్లయితే అనేది అధికంగా ఉంటుంది. మనకి అది ఇప్పుడు ఒకటేసారి ఒకటే దఫాలో మనకి మనకి రిజల్ట్స్ అనేటివి కనపడవు. 2-3 సంవత్సరాలు మినిమం కాల వ్యవధి అనేది పడుతుంది.
1: అంటే నేల

0: అలవాటు చేయాలి,
1: అలవాటు చేయాలి. తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత మనకి దిగుబడులు అనే స్థిరికత అనేది రావడం జరుగుతుంది. ఒకటేసారి మనం మనం ఈరోజు మనం ఈ కంపోస్ట్ వేరే వేసేసి ఈరోజే అధిక దిగుబడి రావాలి, ఈ 3 నెలల్లోనే మనకు అధిక దిగుబడి రావాలంటే కష్టం. కాబట్టి బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్, సగం భాగం మనం రసాయనిక ఎరువుల నుంచి, సగం భాగం సేంద్రియ ఎరువుల నుంచి కానీ తీసుకున్నట్లయితే, పంటకు అందించినట్లయితే మనకి అధిక దిగుబడి సాధించవచ్చు. తర్వాత మెల్లమెల్లగా ఇప్పుడు గవర్నమెంట్లు, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నటువంటిది ఏంటంటే, సేంద్రియ వ్యవసాయం వైపు రైతుల్ని మొగ్గు చూపే విధంగా ప్రతి ఒక్క అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు కానీ అందరూ ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి ఇటువంటి మార్గాల్ని, కొత్త మార్గాల్ని కానీ అన్వేషిస్తే వ్యవసాయం అనేది లాభదాయకమవుతుంది.
0: అంటే మనిషికి సమీకృత ఆహారం ఏ విధంగా అవసరమో మన పంట పొలాలకు కూడా అటువంటి సమీకృత ఆహారం రూపంలో పోషకాలు అందించాలి.
1: అవునండి,
0: సేంద్రీయ పదార్థాల ద్వారా గానీ రసాయనాల ద్వారా గానీ తప్పదు అంటారు.
1: మనం ఒకటే పదార్థం రోజు తినలేం కదా, పంట కూడా అంతే. ఒక యూరియా అనే రసాయనిక ఎరువును మాత్రమే వేసి మనం అధిక దిగుబడి రావాలంటే కష్టం.
0: అంటే కొంచెం శ్రమ ఉండొచ్చేమో గానీ విషయ రసాయనాలు లేని పంటలు పొందే అవకాశం అయితే ఉంటుందా దీర్ఘకాలంలో?
1: దీర్ఘకాలంలో
0: బాగుంది, బాగుంది. అయితే కొన్ని చోట్ల ముందు పండించిన పంటల తాలూకు చెత్తనే భూమిలో కలిగి ఉండటం, ఇంకా మేకలు గొర్రెలు వంటి వాటిని పొలాల్లో మేపడం ద్వారా అవి విడిచిపెట్టే పెంటని నేలలో దున్నడం ద్వారా మట్టిలో కలిపేసి, ఇంకా వేపపిండని, జీలుగ మొక్కలని, వేరుశనగ పొట్టని వేస్తుంటారు కదా, ఇవి కూడా కంపోస్ట్ వాడకం క్రిందకే వస్తాయంటారా? రైతులుగా చేయడం ఎంతవరకు లాభదాయకం అంటారు?
1: మనం కంపోస్ట్ పరంగా చూసుకుంటే జీవ ఆధారితమైనటువంటి వ్యర్థాలను, అంటే మనం మొక్క యొక్క అవశేషాలు కానీ లేదా ఎనిమల్ వేస్ట్ అనేవి కంపోస్ట్ కింద మనం చూడవచ్చు. మనం ఈ కంపోస్ట్ ని మనము వివిధ రకాల వ్యర్థాల ద్వారా తయారు చేయొచ్చు. అంటే పంట వ్యర్థాలు, అంటే పంట యొక్క ఆకు కానీ, తర్వాత కాండాలు కానీ చిన్న పొరగా చిన్న ముక్కలుగా కట్ చేసేసి కంపోస్ట్ దాంట్లో మగ్గబెట్టిన తర్వాత, బాగా 40-45 రోజుల తర్వాత మగ్గిన తర్వాత దాన్ని తొందరగా మగ్గడానికి రాక్ ఫాస్ఫేట్ కానీ, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ వేసుకున్నట్లయితే మనకి కంపోస్ట్ అనేది బాగా తయారవుతుంది. ఈ కంపోస్ట్ తయారైన తర్వాత దీన్ని కానీ బాగా మగ్గినటువంటిది వేస్తే తొందరగా మనకి పోషకాలు అనేటివి పంటకి అందిస్తాయన్నమాట. తర్వాత నేల సారం కూడా తొందరగా ఇంప్రూవ్ అవుతుంది. అదేవిధంగా మీరు చెప్పినట్లు చూసుకున్నట్టే గొర్రెల పశువులు కానీ, లేదా మీరు అన్నట్లు మేకలు గొర్రెలు ఇలాంటివి మేపి, తర్వాత పచ్చిరొట్ట పైర్లు వీటి చూసుకున్నటువంటి అయితే, మేకలు గొర్రెల నుంచి వచ్చేటువంటి వ్యర్థాల ద్వారా దాదాపు 3% నత్రజని, 1.5% భాస్వరము, మళ్ళా 3.6% పొటాష్ వంటి పోషకాలు ఒక కేజీలో మనకి దొరుకుతున్నాయి. కాబట్టి రైతు సోదరులందరికీ అటువంటి పాడి పశువులు కానీ లభ్యత కానీ ఉంటే ఈ విధంగా మనం భూమి యొక్క సారాన్ని బాగా పెంపొందించడం ఇలాంటి కంపోస్ట్ల ద్వారా, ఇలాంటి వ్యర్థాల ద్వారా.
0: ఇప్పుడు ఆహార పంటలు, వ్యాపార పంటలు అంటాం కదా, అంటే వరి, మొక్కజొన్న, ఆపరాలు, చెరకు వంటివి, ఇంకా ప్రత్తి, నూనె గింజలు వంటివి, ఈ 2 విధాలైన పంటల సాగుకి నేల తయారీ ఒకే విధంగా ఉండాలంటారా, లేదా వేరువేరుగా తయారు చేసుకోవాలా? ఇప్పుడు మనం ఎలాగో ఖరీఫ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ ఖరీఫ్ పంట కోతల గురించి, ఈ కోతలు అయిన తరువాత ఏ విధంగా నేలను సిద్ధం చేసుకోవచ్చు అంటారు?
1: మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే, మనం మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ చూసుకున్నట్లయితే, మనకి పంటలు రకరకాలుగా ఉన్నట్లుంటే దానికి యొక్క పోషకాల రిక్వైర్మెంట్ రకరకాలుగా ఉంటుంది. పంట కాలం అనేది, వ్యవధి అనేది రకరకాలుగా ఉంటుంది. సో కాబట్టి మనకి పంట కాలం ఎంత, పంట వేరు వ్యవస్థ ఎంత భూమిలోకి వెళ్తుంది, పంట పోషకాలు అవసరాలు ఎంత, దీనికి అనుగుణంగా మనం అనేది పంట అనేది నేల తయారనేది సిద్ధం చేసుకోవాలి.
0: సో ఒక కొంచెం పెద్ద ప్రశ్న అనుకోండి, ఎందుకంటే ఈ మధ్యనే పత్రికలో ఒక వార్త చదివాను, రాష్ట్రంలో ఉన్న ఈ ప్రస్తుత ఎల్నినో పరిస్థితుల రీత్యా పప్పుధాన్యాలు కానీ, నూనె గింజల దిగుబడి కానీ వీటి అవసరాలు తగినంతగా ఉండటం లేదని చెప్పి ఇన్నోవేషన్ టు ఇంపాక్ట్ అనే ఒక కార్యక్రమం ద్వారా పంటల్లో వైవిధ్యం పెంచాలి అనే ఉద్దేశంతో రైతు సోదరులను సిద్ధం చేయడం కోసం చాలా ప్రాంతాల్లో, మీ పాలెం వ్యవసాయ స్థానంలో కూడా, ఇంకా రుద్రూరు, వరంగల్, తాండూరు, కంపసాగర్ వంటి ప్రాంతాల్లో కూడా ఎంపిక చేసిన రైతు బృందాలకి కొంతమంది శాస్త్రవేత్తల పర్యవేక్షణలో నేలల నాణ్యత, నీటి నాణ్యత మెరుగుపరచడం కోసం వ్యవసాయ విశ్వవిద్యాలయం తరపున కార్యక్రమం చేపడుతున్నామని, రాబోయే రబీ కాలం కంటే ముందే ఇవి వాళ్ళని సిద్ధం చేస్తామని అంటున్నారు. ఈ విషయాన్ని మీరు ఏం చెప్తారు?
1: మీరు కరెక్ట్గా చెప్పారండి. సో పంట మార్పిడిని ముందుగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి స్టార్ట్ చేయాలని చెప్పేసి మా గౌరవనీయ వైస్ ఛాన్సలర్ డాక్టర్ అల్లాజ్ జానే సార్ గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నేరుగా శాస్త్రవేత్తలు ఏవైతే టెక్నాలజీస్ లాస్ట్ 4 ఇయర్స్

0: స్పైఎస్లో కనుక్కున్నారు ఆరుతడి పంటలలో. అటువంటి టెక్నాలజీస్ని తర్వాత రైతు సోదరులకు దగ్గరగా చేయడం కోసమని రైతుల దగ్గరికే శాస్త్రవేత్త బృందాన్ని పంపించడం జరిగింది. పంట మార్పిడి ఎందుకు తీసుకోవాలని సర్వే చేయడం జరుగుతుంది. సో కాబట్టి రైతు అందరూ ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనవి చేసుకుంటున్నాను.
1: చాలా విలువైన విషయాలు చెప్పారు. ఖరీఫ్లో పంట కొరల తర్వాత నేలను ఏ విధంగా సిద్ధం చేసుకోవచ్చో, అందుకు శాస్త్రవేత్తల బృందం గానీ యూనివర్సిటీ వారు గానీ మనకి ఏ విధంగా తోడ్పాటుగా ఉంటారో చాలా విలువైన విషయాలు చెప్పారు మనకి. డాక్టర్ కెఎ చరణ్దేజ్ గారు నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: మీరింతవరకు కిసాన్ వాణి ప్రాయోజిత ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో ఖరీఫ్ పంట కోత తర్వాత నేల సిద్ధత కంపోస్ట్ వాడకం గురించి డాక్టర్ కె చరణ్ తేజ, అసిస్టెంట్ ప్రొఫెసర్, పాలెం వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త రైతులు అడిగిన ప్రశ్నలకు చక్కటి సమాధానాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అనుసంధానకర్తగా శ్రీ పివిజీ సతీష్ గారు వ్యవహరించారు.
3: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
4: मतलब?
3: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग. पहली वाली बात कहा,
4: परम तो सब ही डाले हैं.
3: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, पर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
4: सच है?
3: रे बेटे, एक्सपीरियंस से बता रहा है, धूप में बाल सफेद नहीं किए हैं.
4: ठीक है भाई, मैं भी आज तो जैविक खेती शुरू करूंगा.
5: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.
2: आकाशवाणी వికసిత భారత్ కార్యక్రమం.
6: ఆకాశవాణి వికసిత్ భారత్. 9వ జాతీయ పోషణ మాసం సందర్భంగా జాతీయ పోషణ మాసోత్సవ థీమ్స్ కార్యాచరణ ప్రణాళిక. ఈ అంశం గురించి మహిళా అభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీమతి పి విజయ గారితో పరిచయ కార్యక్రమం. మీకు పరిచయం చేస్తున్నవారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్.
7: ఈ రోజు మన స్టూడియోలో శ్రీమతి పి విజయ గారు ఉన్నారు. వీరు వచ్చేసి PDICDS గా విధులు నిర్వహిస్తున్నారు కర్నూలులో. మరి వీటి ద్వారా ఓ 2-3 రోజుల్లో జాతీయ పోషక మాసం నిర్వహిస్తున్నాం కాబట్టి ఆ పోషక మాసం గురించి మొత్తంగా మన శ్రోతలకు వివరించమని మనము అడుగుతా ఉన్నామండి. మరి ముందుగా వారిని స్టూడియోకు ఆహ్వానిస్తూ మరి వాటి ద్వారా ఈ జాతీయ పోషణ మాసం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో, తర్వాత ముఖ్య థీమ్స్ ఏంటో, తర్వాత దాని గురించి మొత్తంగా వివరించమని కోరుకుంటున్నామండి. నమస్కారం అండి శ్రీమతి పీజ గారు.
8: నమస్కారం అండి.
7: మరి ఈ ఏడాది ముఖ్య థీమ్ ఏంటో తెలియజేస్తారా?
8: అలాగే అండి. ముందుగా శ్రోతలకు నమస్కారము. మనం ఇప్పుడు పోషకాహార మాసోత్సవాలు అనేసి మనం సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 8 వరకు కూడా దేశవ్యాప్తంగా జరుపుకుంటాము. మనకి సెప్టెంబర్ 9 తేదీన ఉత్తరప్రదేశ్ లోని వారణాసి వేదికగా ఆ రోజు దేశవ్యాప్తంగా జరగబోయే పోషకాహార మాసోత్సవాలకు శ్రీకారం చుడతారు. ఆ రోజు మనము జిల్లా స్థాయిలో ఇనాగరేషన్ కార్యక్రమం ఒకటి జరుపుకోవడం జరుగుతుంది. ఈసారి ఈ సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం ఒక థీమ్ తో ముందుకు రావడం జరుగుతుంది ప్రజల ముందుకు. ఈసారి మన అంగన్వాడీ మన బాధ్యత అనే ప్రధాన థీమ్ ని ముందుకు తీసుకొని వస్తున్నారు ప్రభుత్వం వారు. ఇందులో ఏంటంటే ముఖ్యంగా మనకు ఈ 30 రోజులు కూడా 5 అంశాలపై మాట్లాడుకోవడము, అవగాహన కల్పించడము, రకరకాల స్టాల్స్ కానీ రకరకాల యాక్టివిటీస్ కానీ కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఫస్ట్ థీమ్ వచ్చేసి మనకు అంటే ఈ 30 డేస్ ని 5 పార్ట్స్ గా డివైడ్ చేసి 5 ఫేజెస్ లో ఫస్ట్ ఫేజ్ లో ఏం చేస్తారు అంటే ఆహారంలో వైవిధ్యము మరింత ప్రోటీన్. అంటే ఏంటంటే ఇప్పుడు కామన్ పబ్లిక్ అందరూ తీసుకుంటున్నారు కానీ ఆహారం అందులో అన్ని ఉన్నాయా, బ్యాలెన్స్డ్ డైట్, మెయిన్ గా ప్రోటీన్ ఉందా, ఎందుకంటే డెవలప్మెంట్ కోసం ప్రోటీన్ అవసరం కాబట్టి ప్రోటీన్, మరింత ప్రోటీన్ అని ఈ అంశంలో భాగంగా మనం స్టాల్స్ ఏర్పాటు చేయటము, అంటే ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయటము, లేకపోతే నో యువర్ ప్లేట్ అంటే మీ ఆహారం గురించి తెలుసుకోండి, లేకుంటే ప్రోటీన్ ప్లేట్, ఈ విధంగా రకరకాలుగా ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి స్టాల్స్ ఏర్పాటు చేయటము, కాంపిటీషన్స్, ప్రోటీన్ రిచ్ ప్లేట్స్ మీద కాంపిటీషన్స్ పెట్టడము, ఇదంతా జరుగుతుందండి. ఇదంతా అంతా కూడా ఈ

0: నెక్స్ట్ 5 డేస్ లో అంటే 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఇవన్నీ కూడా చేస్తామన్నమాట ఫస్ట్ థీమ్. అలాగే సెకండ్ తీసుకుంటే మొత్తం 5 అంశాలు అనుకున్నాం కదా. సెకండ్ థీమ్ వచ్చేసి అంగన్వాడీ కేంద్రంలో తాజా వేడి భోజనం. మీకు అందరికీ తెలిసే ఉంటుంది అంగన్వాడీ కేంద్రంలో వచ్చే ప్రీ స్కూల్ చిల్డ్రన్ కి పాలు గుడ్డుతో పాటుగా వేడిగా భోజనం కూడా హాట్ కుక్డ్ మీల్ అంటారు అది అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మెనూ ఉంటుంది. మెనూ ప్రకారం ప్రతిరోజు గుడ్డు పాలు అన్నము అన్నంతో పాటు ఆకుకూర పప్పు లేకపోతే కూరగాయలు వేసిన సాంబారు ఆకుకూరతో కూర అలాగే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇలా రకరకాల మెనూలతో ఈ 6 డేస్ కూడా వాళ్ళకి అక్కడ తాజాగా వేడిగా భోజనం అందిస్తున్నారా లేదా అన్నది ఈ వారంలో మనం మాట్లాడుకోవడం జరుగుతుంది అనమాట. అంటే వంటశాల శుభ్రంగా ఉందా, కరెక్ట్ గా పరిమాణంలో పెడుతూ ఉన్నారా, ఫుడ్ మెనూ ఫాలో అవుతున్నారా, మెనూ చార్ట్స్ డిస్ప్లే చేస్తున్నారా అంగన్వాడీ సెంటర్స్ లో అన్నది ఈ వారం అంతా కూడా చేయడం జరుగుతుందండి. ఇంకా ఈ 5 అంశాల్లో 3వ అంశమైనటువంటి ఈసారి ఏంటంటే కమ్యూనిటీని కూడా భాగస్వామ్యులు చేయాలి అనేసి కమ్యూనిటీ యొక్క భాగస్వామ్యము మరి జవాబుదారితనం. ఈసారి కొత్తగా ఏంటంటే అందరికీ వచ్చిన ఆదేశాలు అంగన్వాడీ మేనేజ్మెంట్ కమిటీస్ ఫామ్ చేయాలి. ప్రతి ఒక్క అంగన్వాడీలు అంటే మన జిల్లాలో 1886 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ప్రతి ఒక్క అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ మేనేజ్ కమిటీ ఫామ్ చేయాలి. ఇందులో 7 మెంబర్స్ సభ్యులు ఉంటారు. అందులో సూపర్వైజర్ సెక్టార్ సూపర్వైజర్ చైర్పర్సన్ గా ఉంటారు, అంగన్వాడీ టీచర్ కన్వీనర్ గా ఉంటారు, అలాగే ప్రీ స్కూల్ చిల్డ్రన్ మదర్స్ ఇద్దరు ఉంటారు, ఒక ఆశా వర్కర్ ఉంటారు, అలాగే మన ఎస్ఎల్జి మెంబర్ ఒకరు ఉంటారు, అలాగే ఒక ఎన్జిఓ ఉంటారు అనమాట. వీరందరితోనూ ఒక కమిటీ ఫామ్ చేశారు. ఈ కమిటీ యొక్క పర్యవేక్షణ వారిని ప్లస్ ఈ పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా భాగస్వామ్యులు. అంటే మనకు రావాల్సిన ఫుడ్ మనకు రావాల్సిన క్వాలిటీ ఎలా ఉంది, క్వాలిటీ ప్రకారంగా వస్తుందా, క్వాంటిటీ వస్తుందా, మనకి అందాల్సినవన్నీ అందిస్తున్నారా లేదా అన్నది ఇక్కడ అకౌంటబిలిటీ అంటే కమ్యూనిటీ యొక్క పార్టిసిపేషన్ కోసం ఆ 5 డేస్ కూడా ఆ 3వ అంశమైనటువంటి దాని మీద అవేర్నెస్ కలిగించడం అన్నది మెయిన్ గా జరుగుతుందండి. ఇంకా ఈ 5 అంశాల్లో 4వ అంశమైనటువంటి దాని మీద ఏంటంటే ఆ థీము పోషణ ప్రారంభ దశలు అంటే బాల్య వికాసానికి ప్రారంభ ప్రేరణ అన్న దాని మీద. అంటే మనము 1000 కేస్ అని మీరు వినే ఉంటారు గోల్డెన్ పీరియడ్ అంటాము. అంటే బిడ్డ కడుపులో అమ్మ కడుపులో పడ్డప్పటి నుంచి 2 ఇయర్స్ వరకు ఉన్న పీరియడ్ ని 1000 డేస్ గోల్డెన్ పీరియడ్ అంటారు. ఆ పీరియడ్ లో అందవలసినవన్నీ అది ఆరోగ్యం కావచ్చు, పోషణ కావచ్చు, సంరక్షణ కావచ్చు, ఇవన్నీ కూడా అందుతున్నాయా లేదా అన్నది చూసుకోవడం ఒకటి. అలాగే ఈ మధ్య మనం ఏఏ ఎనేబుల్డ్ స్క్రీనింగ్ ఒకటి ఇంట్రొడ్యూస్ చేశారు నవచేతన అనే కార్యక్రమం కింద. అందులో ఏంటంటే ఈ పిల్లలకి 0 to 6 ఇయర్స్ వాళ్లకు ఏమన్నా మైల్ స్టోన్ డెవలప్మెంటల్ డీలేస్ ఉంటే అవి కూడా ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే అంగన్వాడీ సెంటర్స్ అంటే నాట్ ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ కాదు, హోలిస్టిక్ డెవలప్మెంట్ కోసం పనిచేస్తున్న సెంటర్స్ కాబట్టి డెవలప్మెంటల్ డీలేస్ ఏమైనా ఉంటే కూడా ఐడెంటిఫై చేయడం ఈ వారంలో జరుగుతుందండి 4th వీక్ లో. ఇంకా అలాగే లాస్ట్ తీసుకుంటే ప్రధానమంత్రి మాతృవందన యోజన అని ఒక స్కీమ్ ఇప్పుడు మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారానే ఇంప్లిమెంట్ అవుతుంది. ఇది ఏంటంటే గర్భవతులకు బాలింతలకు ఆర్థిక సహాయం అందించడము, అలాగే పుట్టబోయే బిడ్డకు తల్లికి ఆరోగ్యము రక్షణ సంరక్షణ పోషణ ఇవన్నీ కూడా కరెక్ట్ గా అందేటట్టుగా చేయడము ఈ మాతృవందన యోజన యొక్క ముఖ్య ఉద్దేశము. ఇందులో భాగంగా మనము మన జిల్లాలో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎన్రోల్ చేశామా, వాళ్ళకి రావాల్సిన అమౌంట్ అంతా వచ్చిందా, అంటే ఆర్థిక సహాయం అన్నాం కదా ఇక్కడ, ఇక్కడ ఆర్థిక సహాయం అంటే ఒకటి చెప్పుకోవాలి. ఫస్ట్ ఈ మాతృవందన యోజన స్కీమ్ అన్నది 2 ప్రెగ్నెన్సీస్ కి ఎలిజిబుల్ అనమాట. ఉమెన్ ఎవరైతే ఉంటారో ఆ స్త్రీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 18 సంవత్సరాల 7 నెలలు నిండి 55 సంవత్సరాల లోపు ఉంటే ఆమె ఆ గర్భవతి ఎలిజిబుల్. గర్భవతి అవగానే ఫస్ట్ అంటే ప్రెగ్నెన్సీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఫస్ట్ 2 ANC చెకప్స్ అయిపోయిన వెంటనే వారికి 3000 రూపాయలు ఇస్తారండి. తర్వాత బర్త్ అయిపోయిన డెలివరీ అయిపోయిన తర్వాత బర్త్ రిజిస్ట్రేషన్ అయ్యి 2 ANC చెకప్స్ అయిపోయిన తర్వాత వాళ్లకు ఇమ్యునేషన్ షెడ్యూల్ ఉంటుంది 14 డేస్ కి. ఆ 14 డేస్ ఇమ్యునేషన్ షెడ్యూల్ అయిన తర్వాత రిమైనింగ్ 2000 ఇవ్వడం జరుగుతుంది. అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీస్ కి 5000 రూపాయలు, సెకండ్ ప్రెగ్నెన్సీకి 6000 రూపాయలు ఇస్తారు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అబ్బాయి అయినా అమ్మాయి అయినా పుట్టినా ఇస్తారు, కానీ సెకండ్ మాత్రము ఓన్లీ అమ్మాయి అయితేనే 6000 ఇవ్వడం జరుగుతుంది. ఇది అట్ ఎ టైమ్ 6000 ఇస్తారనమాట సెకండ్ ప్రెగ్నెంట్ అప్పుడు. ఇది మాతృవందన యోజనలో మన జిల్లాలో ఇప్పటి వరకు మనము దగ్గర దగ్గర అప్రాక్సిమేట్లీ 7,80,000 రూపాయలు గర్భవతులకి ఇవ్వడం జరిగింది అనమాట. ఇప్పుడు మళ్ళీ ఏ ఇయర్కి ఆ ఇయర్ మనం ఎన్రోల్ చేస్తూ ఉండాలి, రిజిస్ట్రేషన్ చేస్తూ ఉండాలి. అందులో భాగంగా 26-27 కి స్టేట్ లోనే కర్నూలు హైయెస్ట్ ఎన్రోల్మెంట్ చేశాం.
1: చాలా చక్కగా చెప్పారండి శ్రీమతి పి విజయ గారు. ఇక ముఖ్యంగా ICDS లో 5 థీమ్ల గురించి చెప్తూ తర్వాత 5 థీమ్లలో చేపట్టవలసిన కార్యక్రమాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు. ఇంకా ఏమైనా కార్యక్రమాలు క్లుప్తంగా వివరిస్తారా అండి మీరు చేపట్టే కార్యక్రమాలు?
0: తప్పకుండా అండి. ఇప్పుడు నేను చెప్పిన అంశాలన్నీ కూడా ఒక వారానికి పరిమితం కాకుండా సెప్టెంబర్ నెలంతా కూడా, అంటే మనం సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 8 వరకు ఈ నెలంతా కూడా కొన్ని రెగ్యులర్ గా కూడా

0: చేసే కార్యక్రమాలు ఉన్నాయండి. అందులో భాగంగా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రధానమంత్రి మాతృ వందన యోజన 100% సాచురేషన్ డ్రైవ్, అంటే అందరినీ మనం ఎలిజిబుల్ అందరినీ కూడా ఈ డాష్ బోర్డ్ లో రిజిస్ట్రేషన్ చేశామా అన్నది మనము సమీక్ష రివ్యూస్ చేసుకోవాలి. పెండింగ్ ఏమన్నా ఉంటే కూడా అవి కూడా చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే సవరించిన గృహ సందర్శన షెడ్యూల్ ప్రకారం అంటే మనకి అంగన్వాడీ టీచర్స్ కి గృహ సందర్శనలు కూడా చేయాల్సి ఉంటుందండి వాళ్ళ జాబ్ చార్ట్ ప్రకారం. అందులో భాగంగా ఈ సవరించి అంటే కొత్తగా ఇప్పుడు కొంచెం అప్డేటెడ్ గృహ సందర్శన షెడ్యూల్స్ వచ్చాయి, దాని ప్రకారంగా గృహ సందర్శనలు చేస్తున్నారా, ఆ హోమ్ విజిట్ లో భాగంగా వాళ్ళు పేరెంట్స్ కి అక్కడికి వెళ్లిన తర్వాత ఫ్యామిలీస్ కి కౌన్సిలింగ్ ఇస్తున్నారా అనేది కూడా చూసుకోవాలి. అలాగే మనము మెనూ కూడా చేంజ్ అయిందండి, ఈ మెనూ చేంజ్ అయిన కొత్త మెనూ ఫాలో అవుతున్నారా, అది డిస్ప్లే చేసి ఉన్నారా అంగన్వాడీ సెంటర్ లో అన్నది కూడా మనం చూసుకోవాలి. అలాగే నేను ఇందాక చెప్పినట్టుగా నవచేతన ఆదర్శాల ప్రకారం రోజువారీగా ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ కార్యకలాపాలు కూడా జరుగుతున్నాయా అన్నది కూడా మనం చూసుకోవాలి. అలాగే పోషన్ ట్రాకర్ లో ఎదుగుదల అంటే మనం గ్రోత్ మానిటరింగ్ కూడా ఒక ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ కాబట్టి అంగన్వాడీ టీచర్స్ ది ఈ ఏవైతే హైట్ వెయిట్ ఇవన్నీ తీస్తున్నారో అవన్నీ కూడా కరెక్ట్ గా నమోదు చేస్తున్నారా, కొలతలు తీసిన వెంటనే చేస్తున్నారా లేకపోతే తర్వాత ఎప్పుడో చేస్తున్నారా అన్నది కూడా మనం చూసుకోవాలి. అలాగే ప్రతి కేంద్రంలో కూడా ఈ కొత్తగా వచ్చిన ఈ మెనూ చార్ట్ డిస్ప్లే చేస్తున్నారా అన్నది కూడా చూసుకోవాలి. అలాగే జన్నాంధ్ర డాష్ బోర్డ్ లో కార్యక్రమాలను కూడా అంటే ఇప్పుడు మనం ఈ 30 డేస్ చేసే కార్యక్రమాలన్నీ కూడా ఎలాంటి ఫొటోస్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా మనము ఈ జన్నాందోళన్ డాష్ బోర్డ్ లో అప్డేట్ చేయాల్సి ఉంటుందండి. ఇవన్నీ కూడా ఇందాక చెప్పిన 5 అంశాలతో పాటు ఇవన్నీ కూడా మనం నెలంతా కూడా జరపాలి.
1: చాలా చక్కగా చెప్పారండి. ఇక మరొక ప్రశ్న అండి, ఇక కన్వర్షన్ శాఖలు వారి బాధ్యతలు అంటే మీతో అనుసంధానమైన కొన్ని శాఖలు ఉంటాయి కదండి, వాటి గురించి తెలియజేస్తారా అండి?
0: తప్పకుండా అండి. ఇక్కడ ఏంటంటే మహిళా శిశు సంక్షేమ శాఖ మాత్రమే కాదు, ఇప్పుడు ఒక బిడ్డ యొక్క హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటే సమగ్ర వికాసానికి ఒక మహిళా శిశు సంక్షేమ శాఖ మాత్రమే కాదు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజు, రూరల్ డెవలప్మెంట్, అలాగే అగ్రికల్చర్, అలాగే ఉద్యాన శాఖ, అన్ని శాఖల యొక్క బాధ్యత ఉంటుంది. ఇవన్నీ కలిసి పనిచేసినప్పుడే మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వగలము, అప్పుడే మనం హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ కి దోహదపడగలము అన్న కాన్సెప్ట్ తోటి ఏంటంటే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంటే ఈ మాసోత్సవాలలో వీళ్ళు లీడ్ తీసుకొని మా డిపార్ట్మెంట్ లీడ్ తీసుకొని యాక్షన్ ప్లాన్ తయారు చేయడము, కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టడము, అన్ని శాఖల మధ్య ఒక కోఆర్డినేషన్ ఉండేలాగా ప్లాన్ చేయడం చేస్తారు మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేసి ఏఎన్ఎం ఆశాలు వీళ్ళు కూడా పార్టిసిపేషన్ ఉండేలాగా టీకాలు, ఇమ్యునైజేషన్, రక్తహీనత పరీక్షలు, అలాగే ఆర్బీఎస్ కి స్క్రీనింగ్ ఇవన్నీ కూడా జరపాలి. అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తీసుకుంటే స్కూల్ రెడీనెస్, అలాగే ఈసీసీ సమన్వయం అంటే మన దగ్గర 5 కంప్లీట్ కాగానే స్కూల్ కి వెళ్తారు కాబట్టి స్కూల్ రెడీనెస్ ఇక్కడే జరుగుతుంది కాబట్టి ఈ స్కూల్ వాళ్ళతో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తో కూడా కోఆర్డినేషన్ తోటి అవగాహన కల్పించడము, అలాగే పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి అంటే గ్రామ సభలు కండక్ట్ చేయడము, పంచాయతీల భాగస్వామ్యము, అలాగే పోషణ వాటికలకు స్థలము ఇవ్వడము, అలాగే నీటి సదుపాయం ఇవన్నీ కూడా ఈ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ వాళ్ళు చూడాల్సి ఉంటుందండి. అలాగే సర్ప్ స్వయం సహాయక సంఘాలు వీళ్ళేంటంటే ఈ మదర్స్ ని ఒక చోట గ్యాదర్ చేయడము, తల్లుల సమీకరణ, పోషణ మేళాలు, అలాగే అపెటైట్ టెస్ట్ అంటే రుచి పరీక్ష వీటన్నిటిలో కూడా వాళ్ళని కూడా భాగస్వాములు చేయాలి. అలాగే మున్సిపల్ స్థానిక సంస్థలు ఇక్కడ ఏంటంటే పట్టణ కేంద్రాల్లో అమలు, వాలంటీర్ల నమోదు, సదుపాయాలు ఇవన్నీ కూడా అర్బన్ ఏరియాస్ అయితే మెప్మా వాళ్ళు చూస్తారు, రూరల్ అయితే పంచాయతీరాజ్ వాళ్ళు చూస్తారండి. అలాగే వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వీళ్ళంటే మనం అంగన్వాడీ సెంటర్స్ లో వేయబోయే పోషణ వాటికలకు విత్తనాలు సప్లై చేయడము, వాటి యొక్క ఏ సీజన్ లో ఏ విత్తనాలు వేస్తే వస్తుంది ఇటువంటి అంత అవగాహన వాళ్ళు కల్పించడం జరుగుతుంది. తర్వాత ఆహార భద్రత అంటే ఫుడ్ సేఫ్టీ, దీని గురించి ప్యాకెట్ ఆహార లేబుళ్ల తనిఖీ, కృత్రిమ పదార్థాలపై అంటే ఇప్పుడు మనం చూస్తున్న మార్కెట్ లో కలరింగ్ ఏజెంట్స్, ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసిన ఫుడ్స్ దొరుకుతున్నాయి, అవి తినడం వల్ల ఏంటి నష్టాలు అన్న దాని మీద వారు అవగాహన కల్పించడం జరుగుతుందండి. అలాగే ఎన్జిఓస్ ని కూడా భాగస్వామ్యం చేశారు.
1: చాలా సంతోషం అండి, చాలా చక్కగా చెప్పారు. ఇక చాలా విషయాల్లో వింటా ఉంటామండి. గ్రామీణ ప్రాంతాలకు ఎప్పుడైనా మేము సంచరించినప్పుడు ఐసీడీఎస్ కేంద్రాలు కూడా అక్కడ వెళ్లి, అంటే సరైన సమయంలో భోజనం దొరకనప్పుడు ఐసీడీఎస్ వారిని కూడా అడిగి అక్కడ అంగన్వాడీ కేంద్రంలో ఏదన్నా భోజనం దొరుకుతుందా లేదంటే మిడ్ డే మీల్స్ ఏమన్నా దొరుకుతుందా అని అడగడం కూడా జరుగుతుంది. అట్లాంటప్పుడు వారు చెప్తా ఉంటారండి, ఇది మీకు కాదండి, మా

0: వాళ్ళకి అని చెప్పి, అది డాక్యుమెంటేషన్ ఉండాలా, తర్వాత నివేదిక ఇట్లాంటివన్నీ చెప్తా ఉంటారండి. అవి ఏం మాకు అర్థం కావు, వాటి గురించి కూడా కాస్త తెలియజేస్తారు.
1: తప్పకుండా అండి. ఇప్పుడు వారు చెప్పింది కరెక్టే మీకు ఒక విధంగా, ఎందుకంటే ఒకప్పుడు మాన్యువల్ గా ఫుడ్ ఇచ్చేవాళ్ళు అనమాట. అంటే పేరు రిజిస్టర్ లో రాసుకుని, రికార్డ్ లో రాసేసుకుని, సంతకాలు తీసేసుకుని ఫుడ్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, పోషన్ ట్రాకర్ అని ఒక యాప్ డెవలప్ చేయడం జరిగిందనమాట డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇందులో ఏంటంటే ఆధార్ లింక్డ్, అంటే ఫేస్ క్యాప్చర్, FRS ద్వారానే ఫుడ్ ఇవ్వాలి. ఖచ్చితంగా మీకు ఆధార్ ఉండాలి, మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఫేస్ క్యాప్చర్ చేసుకోవాలి. నెక్స్ట్ మంత్ మీకు ఫుడ్ ఇవ్వాలంటే కూడా మళ్ళీ మీకు ఫేస్ క్యాప్చర్ చేసుకునే ఫుడ్ ఇవ్వగలరు. కాబట్టి ఇందులో ఈ పోషన్ ట్రాకర్ యాప్ లో నమోదు చేసుకోకుండా ఫుడ్ ఇవ్వడం అన్నది సాధ్యపడదు.
0: ఇక పోషన్ ట్రాకర్ కి పోషన్ అభియాన్ కి తేడా ఏంటో తెలియజేస్తారు.
1: పోషన్ అభియాన్ అన్నది ఒక స్కీమ్. ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయంటే పోషణ అభియాన్ 2.0 దాని కింద ఈ కార్యక్రమాలు అన్ని జరుగుతున్నాయి. అంగన్వాడీ సెంటర్ సర్వీసెస్ కానీ, లేకపోతే ఈ పోషన్ ట్రాకర్ యాప్ అన్నది కానీ, ఇంకా గ్రోత్ మానిటరింగ్ కానీ, స్క్రీనింగ్, ఇవన్నీ కూడా ఆ స్కీమ్ కింద ఇవన్నీ జరుగుతున్నాయి. పోషణ అభియాన్ అనేది ఒక స్కీమ్ అనమాట డిపార్ట్మెంట్ లో. మిషన్ వాత్సల్య ఎలా ఒక స్కీమో, మిషన్ శక్తి ఎలా స్కీమో, పోషణ అభియాన్ అనేది ఒక స్కీమో. ఈ పోషన్ ట్రాకర్ అన్నది యాప్, ఒక యాప్ డెవలప్ చేశారు. ఆ యాప్ లో అందరి, మన ఒక సెంటర్ ఉంటే అంగన్వాడీ సెంటర్, ఆ సెంటర్ పరిధిలో ఉన్న లబ్ధిదారుల్ని, అంటే మనం నమోదు చేసుకుని ఫుడ్ కి అయితే ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఆ లబ్ధిదారుల్ని నమోదు చేసుకునే ఒక యాప్.
0: ఇంతవరకు చాలా చక్కగా చెప్పారు, మా శ్రోతలందరికీ చాలా వివరంగా వివరించారు. చాలా సంతోషం అండి ఈరోజు కర్నూలు ఆకాశవాణి కేంద్రానికి వచ్చి జాతీయ పోషణ మాసం గురించి చాలా వివరంగా మా శ్రోతలకు వివరించినందుకు మీకు, మా శ్రోతల తరఫున, అలాగే ఆకాశవాణి కర్నూలు తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి. నమస్కారం అండి.
1: ధన్యవాదాలండి. నమస్కారం.
2: మీరింతవరకు 9వ జాతీయ పోషణ మాసం సందర్భంగా జాతీయ పోషణ మాసోత్సవ థీమ్స్, కార్యాచరణ ప్రణాళిక, ఈ అంశం గురించి మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీమతి పి విజయా గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త, కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం.

ఈనాటి కార్యక్రమంలో ముందుగా జల్సా చిత్రం కోసం టిప్పు గోపికా పూర్ణిమ ఆలపించిన భాస్కర్ భట్ల సాహిత్య గీతం సంగీతం అందించారు దేవిశ్రీ ప్రసాద్. ఈ పాటను మాకోసం వినిపించమని కోరిన మన ఆకాశవాణి శ్రోతలు ఇల్లందు బాటం ఫీట్ బస్తీ నుండి చిన్నాపాసి, కన్నాపాసి, బాలాపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, అనిత, భవిత, కృష్ణచరిత, చాపెల్, చైతు, భానురాజ్, రాజ్విక, అమిత్ కన్నా, రాహుల్ కన్నా, రాజా, రాధాపాసి, భవ్వాపాసి, రోహిత్, రోష్ని, ఉమా, మీనాకుమారి, పార్వతీభాయి, చోటాపురం పాసి, ఉమాశంకర్, ఎండే షాకిర్, షాహిజాదే, ప్రవీణ్, జి వెంకటేశ్వరరావు, రాంఫల్ పాసి, ఇంకా వీరే స్నేహ బృందం. మరి వీరందరి కోసం జల్సా చిత్రం నుండి ఈ గీతం

డాడీ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ చిత్ర ఆలపించిన సిరివెన్నెల సాహిత్య గీతాన్ని మాకోసం వినిపించమని కోరిన మన ఆకాశవాణి శ్రోతలు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుండి అనుమల్ల, నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిని, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర ఇంకా వీరి స్నేహ బృందం. మరి అనుమల్ల, నాగరాజు వారి కుటుంబం కోసం డాడీ చిత్రం నుండి ఈ గీతం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: వినరా వినరా ఓ నరుడా, బ్రహ్మం మాట పొల్లుగోదురా, కాల జ్ఞానం కల్లగాదురా.
2: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
0: ఎలాంటి ముచ్చటైనా సరే, మాటలు మీవి, పాటలు మావి.
2: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు
0: 08744295038,
2: మరొక నెంబర్ 295039.

రెహమాన్ బృందం పాడిన పాటను మాకోసం వినిపించమని కోరుతున్నారు మన ఆకాశవాణి శ్రోతలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా ఇంకా వీరి స్నేహ బృందం.

శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాతి పాట కూలీ నంబర్ 1 చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర స్వరపరిచిన గీతాన్ని మా కోసం వినిపించమని కోరిన మన ఆకాశవాణి శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14 నంబర్ బస్తీ నుండి భారత్ లాల్ పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలీబాయి, రాజ్ నందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య లోద్, కిరణ్, జాన్విక, విశ్రుత్ లోద్, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్, ఇంకా వీరి స్నేహ బృందం. మరి వీరందరి కోసం కూలీ నంబర్ 1 చిత్రం నుండి ఈ గీతం

కార్యక్రమంలో తర్వాత పాట తండేల్ చిత్రం కోసం జావేద్ అలీ శ్రీమణి పాడిన పాటను మా కోసం వినిపించమని కోరిన మన ఆకాశవాణి శ్రోతలు జైత్ర, వినూత్న, దేవకృప, సైదీప్తి, వైష్ణు, యామిని, సంహిత, మోక్షిత, జీనత్, ఇంకా వీరి స్నేహ బృందం, వీరంతా బచ్చల కోయగూడెం నుండి కోరుతున్నారు. మరి వీరందరి కోసం తండేల్ చిత్రం నుండి ఈ గీతం

ఫిదా చిత్రం నుండి సింధుశ్రీ పాడిన పాటను మాకోసం వినిపించమని కోరిన మన ఆకాశవాణి శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతానగర్ గరీబ్పేట్ నుండి నర్సింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జశ్వంత్ సాయి, కవిత, శ్రీకాంత్, వీరాస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు ఇంకా వీరి స్నేహ బృందం.

కార్యక్రమంలో తర్వాత పాట నాయక్ చిత్రం నుండి వినిపించమని కోరుతున్నారు మన ఆకాశవాణి శ్రోతలు. భద్రాద్రి కొత్తగూడెం లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంతి నగర్ నుండి మారేబోయిన శ్రీనివాసరావు, పద్మ, పయ్యావుల రామమూర్తి, స్వరూప, రోషిణి, పెద్దిబోయిన సుధాకర్, లలిత, జక్కల నరేష్, హర్షిత, జోసిక ఇంకా వీరి కుటుంబ సభ్యులు.

ఈనాటి కార్యక్రమంలో చివరగా బాహుబలి చిత్రం కోసం మోహన భోగరాజ్ రేవంత్ ఆలపించిన చైతన్య ప్రసాద్ సాహిత్య గీతం సంగీతం అందించారు ఎంఎం కీరవాణి. ఈ పాటను మాకోసం వినిపించమని కోరిన శ్రోతలు కాగితపు వెంకటేశ్వరరావు, రమాదేవి, దక్షశ్రీ, దస్యశ్రీ, నయాన్స్ రామ్.

ఇందు, స్వప్న, వంశీ, కౌశిక్, ఇంకా వీరి స్నేహ బృందం, మరి వీరంతా కొత్తగూడెం లక్ష్మీదేవిపల్లి నుండి కోరుతున్నారు. వీరందరి కోసం బాహుబలి చిత్రం నుండి ఈ గీతం

కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు మీరింతవరకు విన్నారు. మరికొన్ని చిత్రగీతాలు ఈ పూట ప్రసారంలో రాత్రి 10 గంటలకు మధురిమ ఆపాత మధురగీతాల కార్యక్రమంలో ప్రసారమవుతాయి.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 8:40 కావస్తుంది. మరుకొద్ది క్షణాల్లో సమాచార్ సంధ్య హిందీలో వార్తలు వింటారు. 9:00 న్యూస్ ఎట్ 9 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. 9:15 స్పాట్ లైట్. 9:30 అఖిల భారత ప్రాంతీయ జానపద లలిత సంగీతం. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. ముందుగా సమాచార్ సంధ్య హిందీలో వార్తలు.

0: కార్యక్రమంలో ముందుగా బంగారు బాబు చిత్రం కోసం ఘంటసాల సుశీల ఆలపించిన కెవి మహాదేవన్ సంగీతపరిచిన ఈ గీతం
1: రంగు చీర కట్టుకున్న చిన్నది దాని దిమ్మదియా దాని

కార్యక్రమంలో తర్వాత పాట ఆదర్శ కుటుంబం చిత్రం కోసం ఘంటసాల సుశీల ఆలపించిన కొసరాజు సాహిత్య గీతం సంగీతం అందించారు ఎస్ రాజేశ్వరరావు.

డాక్టర్ చక్రవర్తి చిత్రం కోసం ఘంటసాల సుశీల స్వరపరిచిన అమరుక యుగళగీతం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు, సాహిత్యం ఆరుద్ర

కదురు మా ఆపాత మదరగీతల కార్యక్రమంలో తర్వాత పంట దేవత చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల ఆలపించిన వేటూరి సాహిత్య గీతం సంగీతం అందించారు చక్రవర్తి.

శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై మధురిమ ఆపాత మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తరువాతి పాట గులేబ కావలి కథ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన సి నారాయణరెడ్డి గీతం

కార్యక్రమంలో తర్వాత పాట దేవత చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన వేటూరి సాహిత్య గీతం సంగీతం అందించారు ఎస్పీ కోదండపాణి.

100.1 MHz పై మధురిమ ఆపాత మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత ఘంటసాల జానకి ఆలపించిన సి నారాయణరెడ్డి గీతం సంగీతం రాజన్ నాగేంద్ర చిత్రం అగ్గిపొడుగు

ఏకవీర చిత్రం కోసం ఘంటసాల ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం, దేవులపల్లి కృష్ణశాస్త్రి సంగీతం అందించారు కేవీ మహదేవన్.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రేపటి ప్రసార విశేషాలు. రేపటి మన ప్రభాత ప్రసారంలో 5:55 వందే మాతరం, 6:10 అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో దేవీ భక్తి గీతాలు నాట్య కళ, 6:30 సుభాషితం సమర్పణ శ్రీమతి పర్వీన్ సుల్తానా, 6:35 బొప్పాయి సాగు వివరాలు తెలుసుకుంటారు మన రైతు సమాచారంలో, 7:00 జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 విజయపథం ప్లేస్మెంట్స్ కోసం ప్రణాళికలు వ్యాఖ్యానం శ్రీ ఎస్ శ్యాంప్రసాద్ శ్రీమతి ఎస్ స్వాతి, 7:30 రచనా కుసుమాలు శ్రీశ్రీ కళావేదిక వారి కార్యక్రమం రెండవ భాగం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో ఆఖరిపట్ట బొల్లిముంత వెంకటరమణ గారి కథానిక, 7:45 చిత్రగీతాలు, 8:00 సమాచార ప్రభాత హిందీలోను, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 ఉద్యోగవాణి విద్య

ఉద్యోగ సమాచారం. 8:35 కింగరల హరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు. 9:30 ఏక చిత్రగానం. 10:00 తిరిగి 11:00 చిత్రగీతాలు. ఇక మధ్యాహ్నం 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి గాత్ర సంగీతం. 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో నేటి యువతరంపై సోషల్ మీడియా ప్రభావం ప్రసంగం. అనంతరం ఓటమి విజయానికి సోపానం ప్రసంగం వింటారు. 1:20 వనితాలోకం కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 1:50 ఉర్దూలోను, 2:00 మిడ్ డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు, 2:15 దోపహార్ సమాచార్ హిందీలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 2:30 మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. 3:30 ఏక చిత్రగానం. 4:00 తిరిగి 5:00 చిత్రగీతాలు. సాయంత్ర ప్రసారంలో 6:35 చిత్రగీతాలు. 6:50 వ్యవసాయ సూచనలు. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 మన రైతు మన గ్రామం సమగ్ర సమాచార కార్యక్రమంలో లాభాల పంటలు వాటి వివరాలు పరిచయం. అనంతరం మధుమేహం ప్రాణాంతకమా వివరాలు తెలుసుకుంటారు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు. 8:45 సమాచార సంధ్య హిందీలోను, 9:00 News@9 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. 9:15 స్పాట్ లైట్. 9:30 కరెంట్ అఫైర్స్. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 10:00 మనోరంజన్ హిందీ చిత్రగీతాలు. ఇవి రేపటి ప్రసారాలు. రేపటి ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 11:03 దాటి 55 సెకండ్లు. ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. 100.1 మెగాహెడ్స్ పై రేపటి మా ప్రభాత ప్రసారంలో కలుద్దాం. మరి అంతవరకు సెలవు. జై హింద్.